ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. శ్రోతలందరికీ శుభోదయం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 10వ రోజు, క్రీస్తుశకం 2026 సంవత్సరం, జూలై 1వ తేదీ బుధవారం. ఎఫ్ఎం బ్యాన్లో 100.2 MHz పై ఏలటి ప్రసారాలు ప్రారంభం. ఈ కార్యక్రమాలను న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్పై ప్రపంచవ్యాప్తంగా మీ మొబైల్ ఫోన్లలో వినవచ్చు. సమయం 5:55 దాటి 45 సెకండ్లు.

ആകാശവാണി ആദിലാബാദ് വന്ദ പോയിന്റ് രണ്ട് എഫ് എം മനസ്സ് നിണ്ട സമയം ആറ് గంటలకు కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో హిందీలో ఆరు గొట్టే ఐదు నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ஆகாஷவாணி ஆதிலாபாத் வந்த பாயிண்ட் ரெண்டு எஃப்எம் மனசு நின்றா. பிரார்த்தனா பக்தி சங்கீத கார்யக்ரமம். ఈఎల్డి ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర స్తుతి విందాం.

శ్రీ విఘ్నేశ్వర స్తుతి విన్నారు. ఇంతటితో ఈ ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థన కార్యక్రమంలో ఉదయంలో 6:10 శ్రీ సిరిడి సాయిబాబా భక్తి గీతాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇయాల్టి కార్యక్రమాలు ఇప్పటి నుంచి పొద్దుకి 11:00 ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ పొద్దుగల ఏడుంబావుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం ఈ శీర్షికన రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం ఎలా, ఆదిలాబాద్ రిమ్స్ వైద్యురాలు డాక్టర్ స్వేచ్ఛతో ముచ్చట భేటీ. కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట ఇంకా నల్లరేగడి భూమిలో 40 తీర్ల పంటలు వి మురళీధర్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక మొదటి భాగము. ఇంకా మరికొన్ని అంశాలుంటాయి. హిందీలో 8:00 ఆంగ్లంల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:30 నవలతో ఈ కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. అయితే ఇది 49వ భాగం. 50వ భాగం ప్రసారమవుతుంది. ఈయల పొద్దుకి 9:30 నవలతో కార్యక్రమంలో. ఇక పొద్దుగల 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 3:00 హిందీ వివిధ భారతి కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి. కతిందాం కార్యక్రమంలో పద్యమట్టు 5:30 అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి ఎవరి గొప్ప వారిది ఆలోచించండి కథ ప్రసారమవుతుంది. రచన ఆకిళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, చెప్తున్నది టి స్రవంతి. అట్లనే మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి చివరి పాఠం కథ ప్రసారమవుతుంది. రచన పెళ్లంకొండ నాగేశ్వరరావు, చదివి వినిపిస్తారు ఎం వాణి. ఇక 5:45 రూపకం ప్రసారమవుతుంది. వాన ఈ రూపకాన్ని మీకు సమర్పిస్తారు బి వేణుగోపాల్ రెడ్డి, లెనిన్ మరియు వనజ. గిరిపదం కార్యక్రమంలో బుజ్జమట్టు 6:20 ఇంద్రవెల్లి మండలం మోహన్ సింగ్ తాండాకు చెందిన సాబ్లే బద్దేసింగ్ బృందం పాడిన శ్రీకృష్ణుడి భజనలు, సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన జాదవ్ రామ్ సింగ్ బృందం పాడిన కృష్ణుడి పాటలు ప్రసారమవుతాయి. ఇక కిసాన్ వాణి కార్యక్రమంలో క్షమించాలి ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో బుద్ధికి 7 పశువుల్లో అంతర మరియు బాహ్య పరన్న జీవుల వల్ల కలిగే నష్టాలు నివారణ. ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో ముచ్చట సోయా చిక్కుడు విత్తనోత్పత్తిలో అధిక దిగుబడికి సూచనలు. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ తో ముచ్చట ప్రసారమవుతుంది. ఇక పొద్దుకి 9:45 చెవికింపు గణేష్ కుమరేష్ స్వర రచనలు వింటారు. 10:00 మావ గుడహత్తూరు మండలం పూనగూడ గ్రామానికి చెందిన సెడ్మకి రాముల బృందం వినిపించే గడామ్ రామ్జీ రాజు కథాగానం 3వ భాగం ప్రసారమవుతుంది. వీటితో పాటు సినిమా పాటల కార్యక్రమాలు కూడా ప్రసారమవుతాయి.

అయితే ఏ పొద్దుగల్లా 8 గుట్టే 40 నిమిషాలకు సింగిడి పొజ్జామట్ 5 గుట్టంగా మాట చెప్పిన రిపాటై నుండి రాత్రి 8 గుట్టంగా ఉషారు 10 గుట్టే 30 నిమిషాలకు మధురిమ. ఈ కార్యక్రమాలలో మీరు తెలుగు సినిమా పాటల్ని వినవచ్చు. అయితే సింగిడి మాట చెప్పండి పాటైనండ్రి ఉషారు ఈ మూడు కార్యక్రమాలకు మీరు ఫోన్ చేసి నచ్చిన పాటల్ని కోరుకోవచ్చు. ఫోన్ నెంబర్లు చెప్తున్నా రాసుకోండి, 2300-8915-81. ఈ రెండు నంబర్లలో ఏదైనా ఒక నంబర్కి ఆదిలాబాద్ స్టడీ కోడ్ 07-08-7732 జత చేయాల్సి ఉంటుంది. ఇవి ఇయాల్టి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6:45 కావాల్సినది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యతనివ్వాలని సూచించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు పర్యటించనున్నారు. రాష్టపతి పర్యటన వివరాలను అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ నిన్న వివరించారు. ఈ ఉదయం బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రాష్టపతి చేరుకుంటారని, విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని, అనంతరం బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి పయనమవుతారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా 373 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయగా, ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన రాష్టపతి, వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు.
1: महिला सशक्तिकरण बढ़ते कदमों के साथ ही ये उपलब्धि संस्था के समावेशी सोच और जेंडर जस्टिस के प्रति संवेदनशीलता की भी को दर्शाता है. इस जनजातीय विश्वविद्यालय पर अनेक विशेष जिम्मेदारियां हैं. ये अपेक्षा की जाती है कि ये विश्वविद्यालय जनजातीय समाज के आत्मविश्वास, नेतृत्व और नीति निर्माण का केंद्र बने.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం లబ్దిదారులతో సమావేశమై స్థానికంగా నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం తిరుపతి జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీలో 750 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ద్విచక్ర వాహనాల విడిభాగాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేసి మొబైల్ నెట్వర్క్ పరిధిని విస్తరించాలని సర్వీస్ ప్రొవైడర్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్టంలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసే అంశంపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ డిజిటల్ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్ర, మొబైల్ యాప్ వినియోగాన్ని విస్తృతం చేయాలని సూచించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను రాష్ట ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొని రైతుల ఖాతాల్లోకి 2,482.2 కోట్ల రూపాయలను జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
2: తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి ఒక్కటే, వ్యవసాయాన్ని ఈ రోజు కాలం మారింది, కాలానికి తగ్గట్టుగా మన నైపుణ్యం పెంచుకోవాలి. ఈసారి వర్షాలు పడవు, శాస్త్రవేత్తలు చెప్తారు. వర్షాల మీద, నీళ్ల మీద ఆధారపడ్డ పంటలు వేయకండి అని శాస్త్రవేత్తలు చెప్తారు. 7 రకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 7 రకాలు వేస్తే కొనుగోళ్లతో పాటు బోనస్ కూడా ఇస్తాను. పంట మార్పిడి చేయండి అన్నాం. అవసరమైన ఇత్తనాలు మీ దగ్గరికి తీసుకొచ్చి రైతు భరోసా ఈసారి కూడా అట్లనే వేస్తాను. నేను నగదు జమ చేసిన మీకోసం అన్ని జమ చేసి పెట్టా.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరం స్వర్ణాల చెరువు వద్ద 5 రోజుల పాటు నిర్వహించిన రొట్టెల పండుగ నిన్న ముగిసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ పండుగలో పాల్గొని తమ కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ సంప్రదాయం ప్రకారం రొట్టెలను మార్చుకున్నారు. పండుగ చివరి రోజున రాష్ట దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా రొట్టెల పండుగ ప్రత్యేక గుర్తింపు పొందిందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
3: మత సామరస్య వేదిక ఈరోజు బారాషాహి దర్గా ప్రాంతం, ఈ యొక్క స్వర్ణాల చెరువు ప్రాంతం, ఈ రొట్టెల పండుగ వాతావరణం, అనేక మతాలు, అనేక జాతులు, అనేక వర్ణాలు వర్గాలు ఉన్న భారతదేశం సమగ్ర స్వరూపంగా ఇవాళ మేమంతా భరతమాత ముద్దు బిడ్డలమే అని చెప్పుకునేటువంటి కార్యక్రమం ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే అది ఒక భారతదేశంలోనే మన నెల్లూరు నగరం నుంచే ప్రారంభం అవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.
4: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వివిజి రామ్జీ పథకంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ది శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
5: సాధికారిత సమగ్ర అభివృద్ది అనుసంధాన్ని ప్రోత్సహించి సుసంపన్నమైన దృఢమైన గ్రామీణ భారతాన్ని సాధించడం అనేది కూడా వివిజి రామ్జీ.
4: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో భీమవరం బుల్స్ విజేతగా నిలిచింది. సింహాద్రి వైజాగ్ లయన్స్తో జరిగిన తుది పోరులో భీమవరం బుల్స్ జట్టు విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్కు రాష్ట ఐటీ మానవ వనరులు ఆర్టీజీఎస్ శాఖ మంత్రి నారా లోకేష్, ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యకులు కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్మారక ఫలకాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్టంలో క్రీడా మౌలిక వస్తుల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ పరిశోధనలను పరిశ్రమలతో అనుసంధానించడంలో అగ్రి టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర శాస్త సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. తెలంగాణలోని హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థలో పరిశోధన విద్యార్థుల కోసం నిర్మించనున్న వసతి భవనానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. నీటి శుద్ది ప్లాంట్, ఇతర అభివృద్ది పనులను దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వృద్దికి వ్యవసాయ పరిశోధన సంస్థలు పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యాలు కీలకమని అన్నారు. పరిశోధనలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా ఉపాధి కల్పించేలా, పరిశ్రమల అభివృద్దికి తోడ్పడేలా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా ఉండాలని పరిశోధకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని క్యాంపు కార్యాలయంలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన సాంకేతిక సమస్యల పరిష్కారంతో పాటు జిల్లాల న్యాయపరిధి పునర్విభజన, కొత్త కోర్టుల ఏర్పాటు చేపట్టాలని ముఖ్యమంత్రికి ఈ సందర్బంగా విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రముఖ వైద్యులు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి భారతరత్న డాక్టర్ బీద్ చంద్రరాయ్ జయంతి వర్ధంతి సందర్బంగా ప్రతి ఏడాది జూలై 1వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అంకిత భావంతో సేవలందిస్తున్న వైద్యుల సేవలను గుర్తించి వారి పట్ల కృతజ్ఞత చాటుకోవడం జాతీయ వైద్యుల దినోత్సవం ముఖ్యోద్దేశం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది.

ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యతనివ్వాలని సూచించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: स्पर्धा भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ డి రాజ్కుమార్.
2: భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ పాలన చీకటి అధ్యాయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు 1975 జూన్ 25 ప్రారంభమైన ఎమర్జెన్సీ కాలంలో జైలు శిక్ష అనుభవించిన ఉద్యమకారులను బీజేపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య హక్కులు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేశారని విమర్శించారు. అందుకే ప్రతి ఏడాది జూన్ 25 సంవిధాన హత్యా దివస్ గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులు మల్లారెడ్డి నివాసంతో సహా బంధువులను, బినామీలకు చెందిన సుమారు 11 ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో 4 గృహాలు, 1 కమర్షియల్ భవనం, 8 ఓపెన్ ప్లాట్లతో సహా 10.23 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితానికి దగ్గరవ్వాలని నిజామాబాద్ జిల్లా సంక్షేమ అధికారిని సౌందర్య పిలుపునిచ్చారు. క్షణికానందం కోసం జీవితాన్ని నరకకూపం చేసుకోవద్దని సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. మత్తుతో స్నేహం మరణంతో సమానమని, యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ జిల్లాలో గత కొద్ది రోజులుగా ఆలయాలే లక్ష్యంగా దొంగలు చెలరేగిపోతున్నారు. నిజామాబాద్ హమాల్వాడిలోని సాయిబాబా మందిరంలో ఇటీవల చోరీకి ప్రయత్నిస్తున్న 3 దొంగలను పోలీసులు స్థానికుల సమాచారంతో పట్టుకున్నారు. వీరంతా పంజాబ్కు చెందిన అంతరాష్ట దొంగలు కాగా జిల్లాలో 8 ఆలయాల్లో చోరీలకు వీరు పాల్పడినట్లు విచారణలో తేలింది. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలులో నిజామాబాద్ జిల్లా పనితీరు ఎంతో భేషుగ్గా ఉందని రాష్ట విద్యాశాఖ కార్యదర్శి, నిజామాబాద్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ యోగిత రాణా ప్రశంసించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ సెట్కార్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రిజర్వాయర్కు సంబంధించిన వివరాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించిన అనంతరం 106 కోట్ల రూపాయల వ్యయంతో 7975 ఎకరాల ఆయకట్టుకు నీరందించే జాకోరా చందూర్ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూడికతీత చేపట్టి రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం పెంపొందిస్తామని చెప్పారు. జిల్లాలోని మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లాలోని మత్స్య పరిశ్రమకు చెందిన పెండింగ్ పనులపై జిల్లా మత్స్య సంఘం ప్రతినిధులు హైదరాబాద్ లో మహేష్ గౌడ్ కలిసి, అర్సపల్లిలోని ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి చెందిన భూమి ఆక్రమణకు గురవుతోందని, ఆర్మూర్లో చేపల మార్కెట్ నిర్మాణం పెండింగ్ లో ఉందని వివరించారు. వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం కొండంత అండగా నిలుస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన స్వనిధి మహోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిజామాబాద్ పట్టణంలో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. వర్షాకాలం దృష్ట్యా నివాస ప్రాంతాలు, ప్రధాన రహదారుల్లో మురుగు, వర్షపు నీరు నిలవకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో కేవలం వరి పంటకే పరిమితం కాకుండా జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి తక్కువ నీరు అవసరమయ్యే పంటల్ని సాగు చేయాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు నిజామాబాద్ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో ఖరీఫ్ సీజన్ పంటలపై ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సరిపడా ఎరువులు, విత్తనాల పంపిణీపై చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు.
1: నిజామాబాద్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ డి రాజ్కుమార్. జిల్లా సమగ్ర నివేదిక

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితి చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం ఈ నెల 15 వరకు పొడిగించింది. బీబీ జీరామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, నార్వే కూడా రౌండ్ ఆఫ్ 16 చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యకుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్తో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ చర్చల సందర్బంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యకుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వాన్ని నిర్దారించడానికి, నౌకాయాన వాణిజ్య స్వేచ్ఛను పరిరక్షించడానికి నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు. అలాగే శాంతి స్థిరత్వం ప్రాంతీయ సహకారానికి మద్దతు ఇవ్వడంలో ప్రధానమంత్రి మోదీ వ్యక్తిగతంగా పోషిస్తున్న పాత్రను ఇరాన్ అధ్యకుడు ఈ టెలిఫోన్ సంభాషణలో అభినందించారు. భారత్లో ఇరాన్ రాయబార కార్యాలయం తెలియజేసిన వివరాల ప్రకారం భారత్లో బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సమాపేశాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల ఇరాన్ అధ్యకుడు పెజెష్కియాన్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బ్రిక్స్ వంటి బహుళపక్ష వేదికల పరిధిలో ఇరాన్ భారత్ల మధ్య సహకారం, భాగస్వామ్యం మరింత విస్తరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్తో సంబంధాలను బలోపేతం చేయడానికి, మరింతగా పెంపొందించుకోవడానికి ఇరాన్ కట్టుబడి ఉందని చెప్పిన ఇరాన్ అధ్యకుడు, ఇరు దేశాల మధ్య సంబంధాలు సుదీర్ఘ చారిత్రక వారసత్వం, పరస్పర గౌరవంపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. భారత్లో ఆమె పర్యటించడం ఇది మొదటిసారి కాగా, రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలు సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్దమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014 ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్య స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు మొదలైన రంగాల్లో భారత జపాన్ దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంచుతున్నారు. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో నిన్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో రాష్టపతి ప్రసంగించారు. సమానత్వంతో కూడిన, అందరినీ కలుపుకుపోయే సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని రాష్టపతి పేర్కొన్నారు. చదువుకున్న ప్రతి యువకుడు, యువతి వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు సహకారాన్ని అందించాలని కూడా రాష్టపతి అన్నారు. విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండాలని రాష్టపతి చెప్పారు.
2: जनजातीय विश्वविद्यालय से विशेष रूप से ये अपेक्षा भी की जाती है कि वे जनजातीय भाषा बोलियां के संरक्षण पर मिशन मोड में काम करेंगे। मुझे बताया गया है कि संस्था के ट्राइबल स्टडीज विभाग द्वारा कुई और सावरा समेत अनेक जनजातीय बोलियों के डॉक्यूमेंटेशन को लेकर के इसी प्रकार से जमीनी कार्य किया जा रहा है।
1: గిరిజన సాధికారత కోసం విశ్వవిద్యాలయం చేపట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ క్షేత్రస్థాయి అభివృద్ది కార్యక్రమాన్ని అభినందించారు. గిరిజన భాషలు మాండలికాలను పరిరక్షించవలసిన అవసరం ఉందంటూ కోయ సవర వంటి గిరిజన వర్గాల మాండలికాలను విశ్వవిద్యాలయం డాక్యుమెంటింగ్ లిఖితబద్దం లిపిబద్దం చేయడాన్ని ఆమె ప్రశంసించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తులపై పూర్తి కస్టమ్ సుంకం మినహాయింపును ప్రభుత్వం జులై 15 వరకు పొడిగించింది. అంతర్జాతీయ సప్లై చైన్లలో ఏర్పడిన అంతరాయాల కారణంగా తాత్కాలిక ఉపశమనంగా కేంద్ర ప్రభుత్వం అంతకుముందు నిన్నటి వరకు పూర్తి కస్టమ్ సుంకం మినహాయింపించింది. ఈ కాలంలో దేశీయ పెట్రోలియం కంపెనీలు ఎల్పీజీ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని కోరినందువల్ల దేశీయ మార్కెట్లో పెట్రోకెమికల్స్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ మినహాయింపించారు. ప్రస్తుతం పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నందువల్ల ఈ చర్య ప్రభావిత రంగాలకు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా మారేందుకు తోడ్పడుతుంది. ఈ మినహాయింపు వర్తించే ఉత్పత్తుల జాబితా ఇంతకుముందు నోటిఫై చేసిన విధంగానే ఉంటుంది. భారత్లో ఉత్పాదక రంగానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ సుంకం మినహాయింపు వల్ల పెట్రోకెమికల్ ఫీడ్ స్టాక్ ఇంటర్మీడియట్స్ పై ఆధారపడే ప్లాస్టిక్స్ ప్యాకేజింగ్, టెక్స్టైల్స్, ఔషధ రంగం, రసాయనాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, ఇతర ఉత్పాదక రంగాలతో కూడిన విస్తృత శ్రేణి పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుంది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ సవరించిన వేతనాలు ఈవేళ నుంచి అమల్లోకి వస్తాయి. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేతనాల రేట్లు పెంచడం జరిగింది. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయికి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంతకుముందు మహాత్మాగాంధీ సగటు వేతన ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298 రూపాయల నుంచి విబిజీ రామ్జీ చట్టం కింద రోజుకు 327.40 రూపాయలకు ఈ వేతనాన్ని పెంచారు. ఇది సగటున 10% పైగా పెరుగుదల ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 50,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు చైర్మన్ కూడా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 3,880 మీటర్ల ఎత్తులో హిమాలయాల్లో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ మంచు శివలింగం దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర ఎల్లుండి ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నూన్వాన్ పెహల్గాం మార్గం ద్వారాను, గండర్బల్ జిల్లాలోని కాస్త తక్కువ దూరంతో కూడిన అత్యంత క్లిష్టమైన 14 కిలోమీటర్ల బల్తల్ మార్గం ద్వారా ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ, జమ్మూ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది యాత్రికులకు వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా ఈ రోజు చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్ లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమాన ప్రకారం 10:00 మ్యాచ్ ప్రారంభమవుతుంది. గత సిరీస్ లో ఐర్లాండ్ చేతిలో 2-0 ఎదురైన అనూహ్యమైన ఓటమి నుంచి కోలుకుని శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. రెండవ టీ20 మ్యాచ్ శనివారం నాడు మాంచెస్టర్ లోను, 3వ మ్యాచ్ జులై 7 నాటింగ్హామ్ లో జరుగుతాయి. జులై 11 చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌత్హాంప్టన్ వేదికలు కానున్నాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం న్యూయార్క్ లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్ లో ఫ్రాన్స్ 3-0 స్వీడన్ నుంచి రౌండ్ ఆఫ్ 16 లోకి దూసుకువెళ్లింది. టెక్సస్ లో జరిగిన మరొక మ్యాచ్ లో నార్వే 2-1 ఐవరీ కోస్ట్ ను ఓడించి రౌండ్ ఆఫ్ 16 కి అర్హత సంపాదించింది. ఆదివారం రాత్రి జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో నార్వే బ్రెజిల్ తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితిని చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. వీపీజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈ రోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఫ్రాన్స్, నార్వే కూడా రౌండ్ ఆఫ్ 16 కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబటాళ్ళ సంగతిలో ఆసక్తికరమైన విశేషాలు, ఆలోచింపజేసే అంశాలు, ఉపయోగకరమైన సమాచారాన్ని తెలియజేసే కార్యక్రమం ఇయలటి అంబటాళ్ళ సంగతులు. ఈ కార్యక్రమంలో పానంపదిలం ఆరోగ్య శీర్షికన రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం ఎలా, ఆదిలాబాద్ రిమ్స్ వైద్యురాలు డాక్టర్ స్వేచ్ఛతో ముచ్చట భేటీ. ఈ శీర్షికన కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట నల్లరేగడి భూమిలో 40 తీర్ల పంటలు, బి మురళీధర్ అందిస్తున్న లఘు ప్రసంగం మొదటి భాగం, ఇంకా మరికొన్ని అంశాలు ఉంటాయి.

తెలుగు పంచాంగం ప్రకారం ఈరోజు స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, పాడ్యమి పూర్వాషాఢ నక్షత్రం. ఈయల పొద్దుగల్ల 5:50 పొద్దు పడిసింది. పొద్దుమట్టు 6:50 పొద్దు మునుగుతుంది. వాతావరణం. ఈరోజంతా జిల్లా అంతటా తేలికపాటి జల్లెలు కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ 90% నమోదు కావచ్చు. రాగల 24 గంటల్లో గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.

0: వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఎవసం సలహా.
1: నా పేరు డాక్టర్ మంజులత. నేను వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. మొక్కజొన్న పంట నేల నుండి పోషకాలను అధిక మొత్తంలో గ్రహించుకుంటూ ఉంటుంది. కాబట్టి సారవంతమైన నీరు ఇంకే నేలలు, అలాగే మురుగు నీటి పారుదల సౌకర్యం ఉన్న నేలలు చాలా అనువైనవి. ఈ పంట నల్లరేగ నేలలు, ఎర్ర నేలలు, అలాగే ఒండ్రు కలిగిన ఇసుక నేలల్లో కూడా పండించవచ్చు. కానీ అనుకూలమైనటువంటి నేలలంటే మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నల్లరేగ నేలల్లో చాలా ఈ పంట సాగుకి అనుకూలమైనవి. తర్వాత ఈ ఉదజనిక సూచిక 6.5 నుంచి 7 వరకు ఉన్నట్లయితే మంచిది. ఈ పైరు మొలక దశలో చౌడును గాని అధిక నీటిని గాని తట్టుకోలేదు కాబట్టి క్షార గుణమున్నా, చౌడు గుణమున్నా, లేదా నీరు ఇంకని నేలలు, ఆమ్ల గుణమున్న నేలలు మాత్రం పనికిరావు. మొక్కజొన్న పంటను ముఖ్యంగా విత్తుకునే ముందు వాలుకు అడ్డంగా దున్నడం అనేది చేసుకోవాలి. నీరు ఇంకడానికి ఇది సౌలభ్యం కలిగిస్తుంది, అలాగే మట్టి కూడా కొట్టుకుపోకుండా ఉంటుంది. ఇక చివరి దిక్కులో వేసే సేంద్రియ ఎరువులను వేసుకుని కలియ దిన్నుకొని చదం చేసి, ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ పంటను బోదలు కాలువల పద్ధతిలో విత్తుకోవాలి. ఈ బోదలు కాలువలను కూడా తూర్పు పాడమర దిశలో వేసుకున్నట్లయితే ఆ తర్వాత వచ్చే మొక్కలు సూర్యరశ్మి బాగా తగిలి మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది, మంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే ఈ బోదలు పద్ధతిలో వేసినప్పుడు నీరు పారుదల చేసుకోవడానికి, అలాగే అధిక నీరున్నా కూడా పోవడానికి వీలవే అవకాశం ఉంటుంది. కాబట్టి బోదలు కాలువల పద్ధతిలో విత్తుకోవాలి. మనము ఎకరానికి 8 కిలోల విత్తనాన్ని దీన్ని వరసకు 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్యన 20 సెంటీమీటర్ల చొప్పున పెట్టుకుని విత్తుకోవచ్చు. మొక్కజొన్నను బోదల పద్ధతిలో బోద నుంచి పైనుంచి 1/3 భాగంలో మనము విత్తుకోవడం అనేది చేసుకున్నట్టయితే మంచి సూర్యరశ్మి తగిలి మంచి గ్రోత్ అనేది మనము చూస్తూ ఉంటాం.
0: మొక్కజొన్న సాగుకు అనువైన నేలలు, విత్తే విధానం ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులత చెప్పిన వ్యవసాయ సలహా విన్నారు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

చరిత్రలో ఈ రోజుకున్న ప్రత్యేకతను గమనించినట్లయితే, ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు మాజీ ముఖ్యమంత్రి బిధాన్ చంద్ర రాయ్, కథారచయిత నవలాకారుడు కె సభ, అట్లనే సంగీత దర్శకులు ఏఎం రాజా వీళ్ళ జయంతులు. ఈరోజు కవి రచయిత కొలకనూరి ఇనాక్, వేణుగాన విద్వాంసులు పండిత్ హరిప్రసాద్ చౌరాసియాల పుట్టినరోజులు. అట్లనే ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రెండవ ముఖ్యమంత్రి, భారతరత్న, స్వాతంత్ర సమరయోధులు బిధాన్ చంద్ర రాయ్ జయంతి మరియు వర్ధంతి రెండు కూడా ఈరోజు. వీరు బీహార్ రాష్ట్రం పాట్నా జిల్లాలోని బంకీపూర్లో 1882 తేదీన ఇదే రోజున జన్మించారు. బిధాన్ చంద్ర రాయ్ 1909-1911 మధ్య కాలంలో ఇంగ్లాండులో విద్యను పూర్తి చేసుకుని 1911 స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కోల్కతా మెడికల్ కాలేజీలో కొంతకాలం అధ్యాపకుడిగా పనిచేశారు. 1925 రాజకీయ రంగ ప్రవేశం చేసి బారక్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ బెంగాల్గా పేరొందిన సురేంద్రనాథ్ బెనర్జీని ఓడించారు. 1933 సంవత్సరంలో కలకత్తా నగరానికి మేయర్గా ఎన్నికయ్యారు. 1943 మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షులుగా

0: గా నియమింపబడ్డారు. 1948 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు బిధాన్ చంద్రరాయ్. ఈయన టీబీ హాస్పిటల్, ఆర్జీ కార్ వైద్య కళాశాల, కమలా నెహ్రూ హాస్పిటల్, విక్టోరియా ఇన్స్టిట్యూట్, చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్ మొదలైన సంస్థల్ని నెలకొల్పారు. ప్రత్యేకంగా మహిళల కోసం, పిల్లల కోసం చిత్తరంజన్ సేవాదాస్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈయన జయంతి మరియు వర్ధంతి అయిన జూలై 1వ తేదీని భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవంగా పాటిస్తారు. 1976 సంవత్సరం నుండి వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి డాక్టర్ బీసీ రాయ్ అవార్డులను అందిస్తున్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. మన శరీరంలోని గుండె రక్తాన్ని శరీరంలోని అవయవాలకు పంపు చేసేటప్పుడు ఆ రక్తం రక్తనాళాల గోడలపై లేదా సైన్స్ భాషలో చెప్పాలంటే ధమనులపై చూపే ఒత్తిడిని రక్తపోటు అంటారు. అయితే ఈ రక్తపోటును కొలిచినప్పుడు సాధారణ ఆరోగ్యవంతమైన రక్తపోటు 120/80గా వస్తుంది. దీనిని మించితే దానిని అధిక రక్తపోటు అంటారు. మరి ఈ అధిక రక్తపోటును నియంత్రించుకోవడం ఎంతైనా అవసరం. మరి ఎలా నియంత్రించుకోవాలి వివరిస్తున్నారు ఇలాంటి పానం పదిలం శీర్షికన రిమ్స్ ఆదిలాబాద్ రిమ్స్ వైద్యాలు డాక్టర్ స్వేచ్ఛ వారితో ముచ్చట పెడుతున్నారు డాక్టర్ వీరన్న.
2: సాధారణంగా 40 సంవత్సరాలు దాటిన కొంతమంది రక్తపోటు వచ్చింది అని, కొంతమంది నాకు బీపీ పెరుగుతుందని, మరికొంతమంది తల తిరుగుతుందని, ఇలా రకరకాల కారణాలు మనకు చెప్తూ ఉంటారు. టెన్షన్ అవుతున్నామని కూడా చాలా మంది మనతోటి చాలా సందర్భాలలో మనతో డిస్కస్ చేస్తూ ఉంటారు. సాధారణంగా ఈ రక్తపోటు అంటే ఏమిటి, అసలు ఈ రక్తపోటు వలన మనకు వచ్చేటటువంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయి, దీని ద్వారా ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ఈ రక్తపోటును నియంత్రణ చేసుకోవటానికి ముందుగా మనం ఏమైనా చేయొచ్చా, ఇలా పలు రకాల ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం కోసం ఈరోజు మనమంతా మన స్టూడియోస్కి వచ్చినటువంటి రిమ్స్ ఆదిలాబాద్ నుండి ఫిజిషియన్ గా పనిచేస్తున్నటువంటి స్వేచ్ఛ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం.
3: నమస్కారం.
2: సాధారణంగా ఇప్పుడు బీపీ అంటే ఎలా ఉంటుంది, అదేవిధంగా బీపీ రావడానికి గల కారణాలు ఎలా ఉంటాయి?
3: బీపీ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో మనం మొట్టమొదటిగా చూసుకుంటే లైఫ్ స్టైల్, అంటే మన జీవన విధానం, దాన్ని బట్టి ఎక్కువగా వస్తుంది. జీవన విధానం అంటే అది మన ఫుడ్ కావచ్చు, మనం డైలీ ఎంతసేపు ఎక్సర్సైజ్ చేస్తున్నాము, మనం ఎంత సాల్ట్ తీసుకుంటున్నాము, ఎంత ఆయిల్ తీసుకుంటున్నాము, వీటన్నిటితో ఎక్కువగా బీపీ అనేది రిలేట్ అయి ఉంటుంది. మెయిన్ గా మనం చూస్తే ఫస్ట్ బాడీ అనేది ఒబెసిటీ అంటే లావు ఉండడం వల్ల, ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల అనేది చాలా డిసీజెస్ వస్తాయి. అది ఎలా అంటే ఇప్పుడు షుగర్, బీపీ ఇవన్నీ చాలా కామన్ గా వచ్చే వ్యాధులు. సో ఒబెసిటీ ఉంది అంటే అది చాలా మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ బీపీకి. నెక్స్ట్ చూసుకుంటే దాంతో పాటు మనం ఉప్పు, రోజులో ఉప్పు ఎంత తీసుకుంటున్నామని, మనం మనకున్న లైఫ్ స్టైల్ ప్రకారం అంటే ఇండియన్స్ ఎక్కువగా సాల్ట్ తీసుకుంటాం, మన కర్రీస్ లో కానీ దేనిలో అయినా మనం ఉప్పు ఎక్కువగా తీసుకుంటాం. సో ఉప్పు అనేది మనం దాదాపుగా తగ్గించాలి. మనం తెలియకుండానే చాలా ఎక్కువగా వాడతాం, అంటే మనం మినిమం తీసుకోవాల్సింది 2-3 grams బీపీ వచ్చినప్పుడు. రాకముందైతే ఇది 5 to 6 grams లోపల అయి ఉండాలి. బీపీ పేషెంట్స్ కైనా నార్మల్ పీపుల్ కైనా 5 to 6 grams. కానీ వన్స్ బీపీ వచ్చింది అంటే కంపల్సరీ less than 2 grams అయి ఉండాలి మనం తీసుకునే సాల్ట్ ఇంటేక్. అంటే మనం రోజులో

0: లేకుండానే మనం తీసుకునే ప్రతి ఫుడ్ లో సాల్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం కర్రీస్ లో కావచ్చు అండ్ బయట తినే వాటిలో ఇంకా ఎక్కువగా సాల్ట్ కంటెంట్ మనకు తెలియకుండా ఎక్కువ ఉంటుంది. ఇంక్లూడింగ్ కేక్స్, చాక్లెట్స్ ఏవైనా సరే మనం వెనక సైడ్ కనుక మనం కంటెంట్స్ ఏమున్నాయి అని చూస్తే అందులో కంపల్సరీ సాల్ట్ ఉంటుంది.
1: సాధారణంగా మీరు చెప్పినటువంటి సాల్ట్ కంటెంట్ ని ఎక్కువ తీసుకోవటం వలన బీపీ వస్తుందనేది ఒక కారణం. అదే విధంగా మరి మానసిక పరమైనటువంటి కారణాలు ఎలా ఉంటాయి? చాలా మంది అంటూ ఉంటారు, నేను చాలా టెన్షన్ అవుతున్నా, నేను చాలా ఒత్తిడి గురవుతున్నా, నాకు ఏదో రకంగా అవుతుంది అని అంటూ ఉంటారు. మరి ఇలాంటి వాటికి మానసికమైన కారణాలు ఎలా ఉంటాయి?
0: మానసికంగా ఉంటుంది, ఒత్తిడి అనేది బీపీ ఉన్న పేషెంట్ కి ఎక్కువ చేస్తుంది, లేని పేషెంట్ కి యాడ్ చేస్తుంది. కానీ ఒత్తిడి అనేది ఇప్పుడు మనం ఒత్తిడిలో ఉంటే ఇప్పుడు ఎక్కువ అవుతుంది. ఒత్తిడి వల్ల బీపీ రావడం అనేది అది సంవత్సరాల తరబడి వాళ్ళు స్ట్రెస్ లో ఉన్నప్పుడు మాత్రమే అది బీపీ వస్తుంది. మనం ఇప్పుడు ప్రతి మనిషికి ఒత్తిడి అనేది సర్వసాధారణం. ఎప్పుడో ఒకసారి ఒత్తిడిలో ఉన్నప్పుడు బీపీ పెరుగుతుంది, కానీ అది డేంజరస్ కాదు. ఒత్తిడి అనేది రెగ్యులర్ గా లైఫ్ స్టైల్లో, వాళ్ళ లివింగ్ స్టైల్లో కనుక, వాళ్ళ జాబ్ వల్ల కానీ అది రెగ్యులర్ గా ఉంటుంది. ఒక 10-20 ఇయర్స్ అలా ఉంటుంది అంటే అప్పుడు అది మనకు యాడ్ చేస్తుంది. కానీ ఒత్తిడి బీపీ రావడానికి ముఖ్యమైన కారణం మాత్రం కాదు. బీపీ ఉన్న వాళ్ళకి ఒత్తిడి ఉంటే అది ఎక్కువ అవుతుంది. ఒత్తిడి ఎవరికైనా ఒక టైం స్పాన్ లో ఉంటుంది జీవితంలో, కానీ అదే మొత్తం ముఖ్యంగా దానివల్ల బీపీ వస్తుందని కాదు. అది ఎక్కువ సంవత్సరాలు అదే లైఫ్ స్టైల్ గా ఉన్న వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది.
1: సాధారణంగా చాలా మంది మా ఫాదర్ ఉంది కాబట్టి నాకు బీపీ వచ్చిందని, మరికొంతమంది ఏంటనంటే ఇది మా వంశపారంపర్యంగా మాకు వస్తూ ఉంది అని అనుకుంటూ ఉంటుంటారు. మరి ఇలాంటి వాళ్ళకి బీపీ ఎందుకు వస్తుంది? అదే అంటే వంశపారంపర్యంగా రావటమే కారణమా? మరి ఫాదర్ కి మదర్ కి ఉంటే పిల్లలకు కూడా వస్తుందా?
0: బీపీ అనేది ఫాదర్ కి మదర్ కి ఉంటే నెక్స్ట్ పిల్లలకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దానికి స్పెసిఫిక్ జీన్స్ అనేది ఏమి ఇంకా కరెక్ట్ గా తెలీదు. కొన్ని డిసీజెస్ కి ఉంటాయి, అంటే ఇంత పర్సెంటేజ్ వస్తుంది అని కూడా మనం గెస్ చేయగలం. ఇవి అలా కాదు. ఫాదర్ కి మదర్ కి కనుక ఏజ్ తొందరగా 40s 50s లో వచ్చిందంటే ఇద్దరు పేరెంట్స్ కి ఉంటే పిల్లలకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 30-40% వరకు పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవరికో ఒక్కరికి ఉన్నప్పుడు అది 10-20% మాత్రమే వస్తుంది పిల్లలకి. కంపల్సరీ హెరిడిటరీ ఉండాలని లేదు, కానీ ఛాన్స్ ఉంటుంది. పేరెంట్స్ ఇద్దరికి కానీ ఇంకా గ్రాండ్ పేరెంట్స్ అంటే అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య వాళ్ళకు ఉండి, అమ్మ నాన్న వీళ్ళకు కూడా ఉంది అంటే అప్పుడు ఇంకా రిస్క్ ఎక్కువగా పెరుగుతుంది. అంటే ఒక జనరేషన్ కంటే ముందు 2-3 జనరేషన్స్ కు ఉంది అంటే కంపల్సరీ రిస్క్ ఎక్కువ ఉంటుంది.
1: సాధారణంగా బీపీ వచ్చింది అనే విషయం ఎలా గుర్తుపట్టాలి? ఎందుకంటే చాలా మందికి బీపీ వచ్చిందనే విషయం కూడా అలా తెలియదు. మరికొంతమంది బీపీ వస్తే మాకు అంటే ఏవో అవుతుంది అంటూ ఉంటుంటారు. కొంతమందిలో కనబడుతుంది, కొంతమందిలో కనబడదు. మరి ఇలాంటి వారు వాళ్ళకి బీపీ వచ్చింది అని ఎలా గుర్తుపట్టాలి?
0: బీపీ అనేది మనకి స్టార్టింగ్ లో చాలా వరకు తెలియకపోవచ్చు. అది చాలా ఎక్కువగా అయినప్పుడే మన బాడీ దాన్ని తట్టుకోలేక అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. సో ముఖ్యంగా మనకు వచ్చే ఇబ్బందులు ఏంటి అంటే, ఒకటి తలనొప్పి, దాంతో పాటు కళ్ళు తిరగడం. అంటే వాళ్ళు రోజులో చాలా సార్లు ఇబ్బంది పడుతుంటారు, కళ్ళు తిరుగుతుంటాయి. కొంతమందికి అందరికీ ఒకటేలా రావాలని లేదు. కొంతమందికి కళ్ళు తిరుగుతాయి, కొంతమందికి తలనొస్తుంది, కొంతమందికి ఛాతి నొప్పి వస్తుంది, చేతి నొప్పి ఇవన్నీ వస్తాయి. కొంతమందికి గుండె దడ అనిపిస్తుంది, గుండె చాలా బరువుగా అనిపిస్తుంది. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం కంపల్సరీ ఒకసారి వెళ్ళి చూపించుకోవాలి బీపీ ఎంత ఉంది అనేది.
1: సాధారణంగా ఇలా చూపించుకున్నప్పుడు కూడా అప్పుడు వాళ్ళకి కొంత బీపీ ఎక్కువ ఉన్నప్పటికీ మరికొంత సమయం తర్వాత మరలా నార్మల్ అయిపోతా ఉంటుంది. మరి ఇలాంటి వారు అంటే ఎప్పటికి టాబ్లెట్లు వేసుకోవాలా, లేకపోతే మరి బీపీకి సంబంధించి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: బీపీ ఒకసారి కనుక వచ్చింది అంటే అది ఎవరికైనా జీవితాంతం వాడాల్సిందే. అందులో మనం కొన్ని రోజులు వాడిన తర్వాత తగ్గిపోతుంది, నేను టాబ్లెట్స్ మానేసినా కూడా బానే ఉంటుందంటే టాబ్లెట్ పవర్ అనేది కొన్ని రోజుల వరకు ఉంటుంది, దానివల్ల అది బానే ఉంటుంది. కానీ మొత్తానికి మానేస్తాను అని మాత్రం కుదరదు. ఒకసారి బీపీ వచ్చింది అంటే జీవితాంతం అది వేసుకోవాల్సిందే.
1: మరి బీపీ పేషెంట్స్ చాలా మంది వాళ్ళ లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి అనుకున్నప్పుడు వారికి మీరిచ్చే సలహా సూచనలు ఎలా ఉంటాయి?
0: ఫస్ట్ మార్చుకోవాల్సింది అంటే ఇప్పుడు మనం చూసుకుంటే బీపీ ఎందుకు వస్తుంది. ఒకటి, మనం ఫ్యాట్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం వల్ల, అది ఆయిల్స్ కావచ్చు, ఫ్యాటీ ఫుడ్స్ కావచ్చు. దాంతో పాటు ఆల్కహాల్ ఇంటేక్, ఆల్కహాలిక్స్ లో కూడా బీపీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు సాల్ట్ ఇంటేక్, దాంతో పాటు ఒబెసిటీ అంటే లావుగా ఉండడం. సో ఇవన్నీ రాకుండా చూసుకోవాలి. సో ముఖ్యంగా చేయవలసింది ఏంటి అంటే ఎక్సైజ్, మినిమం ఎక్సైజ్. మినిమం ఎక్సైజ్ అనేది 30 మినిట్స్ to 1 hour ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఒక రోజులో 1/2 గంట నుంచి 1 గంట వరకు వెళ్లేలాగా. వారం రోజుల్లో 7 రోజులు కుదరకపోయినా వారంలో 5 రోజులు 30 నిమిషాలు వెళ్లేలాగా అయితే చూసుకోవాలి.

0: దీంతో పాటు ఉప్పు తక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు బీపీ రాలేదు అంటే వాళ్ళు కుదిరినంత వరకు 5 గ్రాముల లోపల తీసుకుంటే మంచిది. ఒకసారి వాళ్ళకి బీపీ ఆల్రెడీ వచ్చింది అంటే వాళ్ళు 2 గ్రాముల లోపల ఉప్పు అనేది తీసుకోవడం మంచిది. ఇంత తక్కువ చేస్తే అంత బెటర్గా ఉంటుంది ఉప్పు తక్కువ తీసుకోవడం. దాంతోపాటు ఆయిల్, అంటే ఫ్యాట్ ఫుడ్ ఏదైనా సరే కుదిరినంత వరకు తగ్గించాలి. బయట జంక్ ఫుడ్ కానీ ఫ్యాట్ ఫుడ్ కానీ అది ఇంకా బీపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా అవి ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా అవి యాడ్ చేసి వస్తాయి. అంటే ఇప్పుడు బీపీ షుగర్ ఉన్న పేషెంట్ కి నెక్స్ట్ కార్డియాక్ ప్రాబ్లమ్స్, అంటే హార్ట్ అటాక్స్ కావచ్చు, హార్ట్ ప్రాబ్లం కావచ్చు, దాంతోపాటు పక్షవాతము, దాంతోపాటు కిడ్నీ ప్రాబ్లం, ఇవన్నీ వచ్చే అవకాశాలు ఇంకా పెరుగుతుంటాయి. ఒకసారి బీపీ ఉన్న పేషెంట్ కి ఈ ఫ్యాట్ అనేది కూడా కంట్రోల్లో ఉండడం మంచిది. దానివల్ల అన్ని కంట్రోల్లో ఉంటే నెక్స్ట్ వచ్చే ఫర్దర్ అంటే పెద్ద పెద్ద రోగాల్ని తగ్గించుకోవచ్చు మనం.
1: బీపీ పేషెంట్స్ వారి యొక్క లైఫ్ స్టైల్ ని మార్చుకున్నప్పటికీ కూడా కొంతమందికి టాబ్లెట్స్ ద్వారా కూడా నియంత్రణలో ఉండనటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వారికి ఫర్దర్ గా ఈ బీపీ నుంచి అంటే ఎక్కువయ్యే కొద్దీ అది ఇబ్బంది పెట్టే కొద్దీ అది ఏ రకంగా మారచ్చు, మరి ఆ సమయంలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి?
0: బీపీ కొంతమంది ఏంటి అంటే వాళ్ళు ఓన్లీ నేను టాబ్లెట్ వాడతాను సరిపోతుంది అనుకుంటారు. ఓన్లీ టాబ్లెట్ వాడడం అనేది ఎప్పుడూ పరిష్కారం కాదు. వాళ్ళు బీపీ టాబ్లెట్ మళ్ళీ ఎలా అంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక టాబ్లెట్ ఇస్తే ఈ ఒక్క టాబ్లెటే నేను లైఫ్ లాంగ్ వాడతాను అనుకుంటారు. అలా కాదు. ఇప్పుడు ఒకసారి డాక్టర్ ఇచ్చేది ఏంటి, ఆ టైంలో బీపీ ఉన్నదానికి మీరు అట్లీస్ట్ 1 మంత్ కి ఒకసారైనా ఫాలో అప్ లో ఉండాలి. అంటే ఆ టైంలో ఉన్న బీపీ దానికి తగ్గట్టుగా టాబ్లెట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ బీపీతో పాటు ఏమేమి ఉన్నాయని కూడా చెప్పాలి. అంటే బీపీతో పాటు ఆ పేషెంట్ కి షుగర్ ఉందా, ఆస్తమా ఉందా, దాన్ని తగ్గట్టు ఇస్తారు. అంటే ఏది ఉన్నా లేకపోయినా సేమ్ టాబ్లెట్ అనేది ఉండదు. పేషెంట్ కు ఉన్న వివిధ రకాలైన జబ్బుల్ని బట్టి టాబ్లెట్ పెడతారు. నెక్స్ట్ వాళ్ళకి వచ్చే మళ్ళీ ఇంకా ఏమైనా మళ్ళీ యాడ్ అవుతున్నాయా డిసీజెస్, దానిలో ఏమైనా తగ్గాయా, దాన్ని బట్టి డోస్ అనేది మారుతూ ఉంటుంది. బీపీ కూడా ఎంత కంట్రోల్ అవుతుంది, ఎంత పెరుగుతుంది, దాన్ని బట్టి ఎప్పటికప్పుడు డోస్ మారుతూ ఉంటుంది, టాబ్లెట్ మారుతూ ఉంటుంది. సో కంపల్సరీ ఒకసారి ఇస్తే అదే టాబ్లెట్ సంవత్సరాల తరబడి వాడకూడదు. కంపల్సరీ 1-2 మంత్స్ కి ఒకసారి వెళ్లి చెక్ చేయించుకోవాలి, బీపీ ఫాలో అప్ లో ఉండాలి, టాబ్లెట్ చేంజ్ చేసుకోవాలి.
1: రక్తపోటు నియంత్రణ ఎలా, రక్తపోటు నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, రక్తపోటు వచ్చినప్పుడు జీవన శైలి ఎలా మార్చుకోవాలి, ఇలా పలు అంశాల గురించి వివరంగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ.
2: పానం పదిలం ఆరోగ్య శీర్షికన రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం ఎలా, ఆదిలాబాద్ రిమ్స్ వైద్యురాలు డాక్టర్ స్వేచ్ఛతో ముచ్చట విన్నారు, ముచ్చట పెట్టారు డాక్టర్ వీరన్న. శ్రోతలు, మీరు ఈ ముచ్చటను మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇది అంబటల్ల సంగతుల కార్యక్రమం. ఈరోజు కథా రచయిత నవలాకారులు కె సభ జయంతి. రాయలసీమలో కథా రచనని తొలినాళ్లలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాల పాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి, జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికులు కె సభ గారి జయంతి ఈరోజు. ఈయన చిత్తూరు జిల్లా కొట్రకోన గ్రామంలో 1923 సంవత్సరంలో ఇదే రోజున జన్మించారు. సభ శ్రీ రమణ పబ్లికేషన్స్ స్థాపించి ఔత్సాహిత రచయితల్ని, శారదాపీఠాన్ని స్థాపించిన కళాకారుల్ని ప్రోత్సహించారు. రాయలసీమ రైతాంగ సాహిత్య వైతాళకునిగా కె సభ కృషి అనన్య సామాన్యం. పల్లెపట్టుల బాధల పాటల పల్లవుల మీద దృష్టిని నిలిపిన సభ అభివృద్ధి పేర వంచనాపరులైన పాలనా యంత్రాంగంలోని క్షుద్రుల మీద, రాజకీయ యంత్రాంగంలోని కొత్త తరం స్వార్థ రాజకీయవాదుల మీద నిరసన గలం గట్టిగా వినిపించారు. ఈయన నీటి దీపాలు, బంగారు కథలు లాంటి ఎన్నో నవలల్ని పాఠకలోకానికి అందించారు. 1000కి పైగా బాలగేయాలు రాశారు. విశ్వరూప సందర్శనం అనే గేయ కావ్యాన్ని రాశారు. కె సభ 1980 నవంబర్ 4వ తేదీన మరణించారు.

0: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
3: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
0: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
1: ఇది అంబటెల్ల సంగతుల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం భేటి. ఈ శీర్షికన కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ తో ముచ్చట విందాం. ముచ్చట పెడుతున్నారు కేలెనిన్.
4: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసి రైతుల ఉత్పాదకతను పెంపొందించడం కోసం పాటుపడుతోంది కృషి విజ్ఞాన కేంద్రం. ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పలు కేంద్ర ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా అమలు చేస్తూ రైతుల అభివృద్ధికి, రైతుల ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేస్తోంది. మరి గడిచిన 12 ఏళ్ల కాలంలో చూసినట్లయితే ఏ ఏ పథకాలని కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అమలు చేస్తున్నారు, వాటిని రైతులకు ఏ రకంగా చేరవేస్తున్నారు అనే దాని గురించి వివరించడందుకు ఈరోజు మనతో పాటు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రఘువీర్ గారు.
5: నమస్కారం అండి.
4: ముందుగా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అందుతున్న సేవల గురించి చెప్పండి.
5: ముఖ్యంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏవైతే కొత్త టెక్నాలజీస్ ఉన్నాయో రైతుల యొక్క ఉత్పాదకతను మరియు దిగుబడిని, వాటికి మంచి ఆర్థిక లాభం చేకూరేటట్టు మా కృషి ఉంటుందండి. అందులో భాగంగా వ్యవసాయ పరిశోధన స్థానాల్లో డెవలప్ అయిన టెక్నాలజీస్, అది మన తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి, మన భారతదేశంలో ఎక్కడ నుంచి అయినా కానివ్వండి, ఎక్కడైతే డెవలప్ అయితే ఆ టెక్నాలజీస్, అంటే మనకు ఉన్న పంటల మీద, పత్తిలో కానివ్వండి, సోయా చిక్కుడు, శనగ, కంది, జొన్న, అంటే మనం సాగు చేసే పంటలలో ఆ డెవలప్ అయిన టెక్నాలజీస్ మేము రైతుల దగ్గరకు తీసుకెళ్తామండి. ఎందుకంటే మనం ఏదైతే టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ చేస్తున్నామో, ఏదైతే సాంకేతికత, అది ఓన్లీ రైతుల కోసమే మనం చేస్తామండి. సో అల్టిమేట్ గా ఏంటంటే అది రైతులకు చేరుకోవాలి. అది చేరుకోవడానికి ఈ వ్యవసాయ పరిశోధన స్థానాలకు మరియు రైతులకు మధ్యలో మేము ఒక బాటగా నిలుస్తామండి. సో ఈ టెక్నాలజీస్ ని మేము మొదట ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ విస్తీర్ణంలో కాకుండా ఫస్ట్ ఒక పావెకరంలో ఇలా ట్రై చేస్తుంటామండి. 3 నుంచి 5 రైతు పొలాల్లో, చేనులలో ట్రై చేస్తాం. అట్లా ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఒకవేళ మనం డెవలప్ చేసిన టెక్నాలజీ ఏదైతే సాంకేతికత ఏదైతే సరిగ్గా ఉందో, దాంట్లో ప్రాబ్లం ఇలా, అంటే రైతులకు కూడా మంచి దిగుబడులు రావడము, లేదంటే ఆ సాంకేతికతను రైతు ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటాడో, అడాప్ట్ చేసుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేవనుకోండి, దాన్ని మనం మళ్ళా ఒక ఎకరం విస్తీర్ణంలో 5 నుంచి 10 లొకేషన్ లో చేస్తాం. అక్కడ కూడా అది ఎలాంటి ఇబ్బంది లేకుంటుంది అనుకోండి, దాని తర్వాత మనము మన వ్యవసాయ శాఖకి ఇస్తే వాళ్ళు అధిక మొత్తంలో దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తారు. అదే ఒక ఏదైనా ఫస్ట్ మనం 2 సంవత్సరాలు చేసినప్పుడు పావెకరాల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి రైతులకు, ఆ ట్రీట్మెంట్ కానివ్వండి, ఆ టెక్నాలజీ కానీ అడాప్ట్ చేయడంలో, మళ్ళీ మనము ఆ ఫీడ్బ్యాక్ ని రీసెర్చ్ వాళ్ళకి పంపించేసి ఈ ప్రాబ్లం వస్తుంది దీంట్లో అడాప్ట్ చేయడం, మళ్ళీ దానికి అనుగుణంగా తగిన మార్పులు చేసుకుని మళ్ళీ దాన్ని మన దగ్గరకు పంపిస్తారు. అప్పుడు మనం మళ్ళీ రైతుల దగ్గరకు తీసుకెళ్తాం. సో విధంగా ఏంటంటే రైతులకు ఉపయోగపడే టెక్నాలజీస్ మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తాం. ఏవైతే రైతు చేయలేడు, కొన్ని టెక్నాలజీస్ ఎత్తుంటాయంటే బాగా ఉంటాయి, కాకపోతే అది రైతు స్థాయిలో చేయలేకపోవచ్చు, ఆ టైమింగ్ కుదరకపోవడమో, లేకపోతే ఆ మందు అనేది అందుబాటులో ఉండకపోవడము, ఆ రకం యొక్క అందుబాటులో లేకపోవడం, అలాంటి వాటిని మనం మళ్ళీ ఫిల్టర్ చేసేసి అందులో తగిన మార్పులు చేసి రైతులకు అందిస్తామండి. ఇది ఒక పద్ధతి. సో దీనివల్ల ఏంటంటే ఏవైతే టెక్నాలజీస్ డెవలప్ అయితే వాటిని మనం మళ్ళీ వ్యవసాయ శాఖకి అందించడం వల్ల వాళ్ళు బాగా ప్రాచుర్యం తీసుకెళ్తారండి.
4: అంటే వ్యవసాయ అనుబంధ వివిధ శాఖలకు, రైతులకు మధ్య వారధిగా నిలుస్తూ మీరు ఈ సాంకేతికతను మార్పిడి చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు

0: రకాల ద్వారా కూడా కొన్ని సేవల్ని అందిస్తున్నారు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, జాతీయ ఆహార భద్రతా పథకం ఏదైతే ఉందో, దీనికి సంబంధించిన అమలు లేదా దీనికి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఏ రకంగా సేవలు అందిస్తున్నారు?
1: మీరు అన్నట్టు NFSM స్కీమ్ అవుతుందండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్. దీన్ని మన కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ తరఫున 2016 నుంచే దీన్ని అమలులోకి తీసుకురావడం జరిగిందండి. సో దీంట్లో ఏంటంటే రెండు ఉంటాయండి, ఒకటి NFSM అన్ పల్సెస్ అంటే పప్పు దినుసుల పంటలు, ఇంకోటి NFSM ఆయిల్ సీడ్స్ అని ఉండే, ఇప్పుడు దాని పేరు చేంజ్ చేశారు. సో ఈ పల్సెస్ ఎందుకంటే మన ఉత్పాదకత పప్పు దినుసులు తక్కువగా ఉంది, అదేవిధంగా మనం తినడం కూడా తక్కువ తింటున్నాం కాబట్టి దీన్ని అధిగమించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం అనేది ఈ NFSM స్కీమ్ అని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే దేశం మొత్తంలో ఈ ప్రాజెక్ట్ నడుస్తుంటది, అక్కడక్కడ పండించే ఏవైతే పప్పు దినుసు పంట ఉంటే వాటిపైన. సో మన ఆదిలాబాద్కి వచ్చేసరికి మనకు ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ కు వచ్చేసరికి కందుల మీద, అదేవిధంగా రబీ సీజన్ లో శనగల మీద మనము దీన్ని మనం అమల్లోకి తీసుకురావడం జరిగిందండి. దీంట్లో ఏమైతుందంటే మనం రైతులకు ఈ NFSM స్కీమ్ ద్వారా ఎకరాకు సరిపోయే సీడు, మంచి నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలు, అందులో కూడా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయిన వెరైటీస్ మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన తర్వాత అందులో మధ్య మధ్యలో మనం కొట్టుకోవడానికి మందులు లాంటివి లేదంటే ఎరువులు లాంటివి వాటిని కూడా మనం రైతులకు అందిస్తూ, దాంతోపాటు సీజన్ కు అనుగుణంగా 1-2 ట్రైనింగ్స్, అంటే పంటను ఎలా సాగు చేయడం దాని మీద ఒకటి, ఇంకోటి పంట అయిపోయిన తర్వాత దాన్ని ఎలా స్టోర్ చేసుకోవడం దాని మీద నిల్వ పైన కూడా మనం ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఏమైతే క్వాలిటీ విత్తనం రైతులకు అందుబాటులో ఉంటుంది. దీంట్లో ఏంటంటే క్లస్టర్ మోడ్ లో వేస్తాం, ఇది అంటే ఒక గ్రామానికి ఒక్కరికి ఇద్దరికి ఇవ్వడం కాకుండా ఒకే గ్రామంలో 20-25 ఎకరాలు, ఇంకో గ్రామంలో 20-25 ఎకరాలు, అంటే మనకు వచ్చిన టార్గెట్ ప్రకారం మనం ఇస్తుంటాం. సో దీంట్లో ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామంలో 100 మంది రైతుల వరకు ఉండొచ్చండి, అందులో మనం 20-25 మంది వరకు ఇవ్వగలుగుతున్నాం. సో ఇచ్చిన రైతులకు కూడా ఏం చెప్తామంటే మీరు సాగు చేసిన తర్వాత మీకు నిజంగానే ఆ వెరైటీ మంచి అనిపించింది అనుకోండి, దాన్ని మీరు వచ్చేసేది అనుకో మీ పక్క రైతులకు అమ్మండి, ఏదైతే బయట రేట్ నడుస్తుందో అదే రేట్ అమ్మేస్తే వాళ్ళకు కూడా నాణ్యమైన విత్తనం దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడు సాగు చేసిన రైతులు కూడా మొత్తం వచ్చిన దిగుబడిని మొత్తం అమ్మేయకుండా దాన్ని కొంచెం మనం నెక్స్ట్ ఎంతైతే టార్గెట్ అనుకుంటాం, 1 ఎకరాలు ఇద్దాం అనుకుంటాము, దానికి అనుగుణంగా విత్తనాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇందులో ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మనం ఏదైతే రకం ఇచ్చినామో అది మిగతా రకాలతో కలవకుండా జాగ్రత్త పడాలి, ఎందుకంటే ఒక్కసారి ఒక్క విత్తనం కలిసినా కూడా, ఒక గింజ కలిసినా కూడా అది రెట్టింపు అయిపోయి తర్వాత ఈ మన ఒరిజినల్ ఏదైతే రకం క్యారెక్టర్స్ ఉన్నాయో అవి కలుషితమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, మిక్సింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అదొక్కటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పినాం. సో ఈ విధంగా ఏంటంటే మనము 2016 నుంచి 2026 వరకు కంటిన్యూ 11-12 సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి మనం ఆదిలాబాద్ లో దాదాపుగా మేము ఒక 70-80 గ్రామాలు ఇప్పటి వరకు కవర్ చేసి ఉంటామండి. సో రైతులందరూ ఇప్పటి వరకు మేము ఇచ్చిన అంటే ఆ టైంలో మంచిగా దిగుబడినిచ్చే రకాలని మనం ప్రోత్సహిస్తున్నాం. ఇప్పుడు వరంగల్ కంది ఒకటని ఇస్తున్నాం, స్టార్టింగ్ లో అప్పుడు PRG 176, మధ్యలో WRG 93 వెరైటీ, TDRG 4, అంటే ఎప్పుడెప్పుడైతే మనకు మంచి మంచి వెరైటీస్ వస్తాయో ప్రామిసింగ్ వెరైటీస్ వాటిని మాత్రం మనం వాళ్ళకు సప్లై చేస్తాం.
0: అయితే ఇప్పుడు ఇది జాతీయ ఆహార భద్రత పథకానికి సంబంధించి, అయితే ఇప్పుడు కొన్ని ఈ గిరిజనులు షెడ్యూల్డ్ కులాల కోసం సంబంధించి ప్రత్యేకంగా ఉప ప్రణాళికలను అమలు చేస్తున్నారు కదా, ఇందులో ఈ గిరిజన ఉప ప్రణాళిక గురించి చెప్పండి.
1: సో మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే మనకు సుమారు 33% వరకు మన గిరిజనులు ఉన్నారండి మన జిల్లాకు వచ్చేసరికి. సో ఈ TSP ట్రైబల్ సబ్ ప్లాన్ గిరిజన ఉప ప్రణాళిక ఫస్ట్ ఏంటంటే మేము PRA సర్వే, పార్టిసిపేటరీ రూరల్ అప్లైజర్ అనే సర్వే చేసుకుని, అంటే ఇది కూడా ఏంటంటే 100% ట్రైబల్ విలేజ్ ఉన్న గ్రామాలని మేము సెలెక్ట్ చేసుకుంటాం, ఐసోలేటెడ్ విలేజెస్ మనం ఎక్కువ ట్రై చేస్తాం, అంటే ఆల్రెడీ కనెక్టెడ్ డెవలప్ అయిన దగ్గరికి వెళ్తే అంటే అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కాబట్టి మనం ఎవరైతే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటారు రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం ఈ గిరిజన ఉప ప్రణాళికను మేము అమల్లోకి తెచ్చామండి. ఇది కూడా మనకు 2016-17 నుంచి నడుస్తుందండి, కంటిన్యూ నడుస్తుంది. సో ఈ గిరిజన ఉప ప్రణాళిక కింద మేము ఇప్పటికి ఒక 60 గ్రామాల వరకు సక్సెస్ఫుల్ గా మేము ట్రయల్ చేసినాము. సో దీంట్లో ఏంటంటే సేమ్ ఇదే విధంగా, కాకపోతే గిరిజన ఉప ప్రణాళికలో మనం ఒక పర్టికులర్ క్రాప్ అన్నట్టు కాకుండా వాళ్ళు సాగు చేసే ముఖ్యమైన పంటలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి ఇప్పుడు పత్తి పంట సాగు చేస్తున్నాం అనుకోండి, దాంట్లో మనం వాళ్ళకు ఏమైనా లేటెస్ట్ టెక్నాలజీస్ అధిక సాంద్ర పద్ధతిలో పత్తి సాగు కోసం వివరించడమా, లేదు అంటే ఎత్తుమడల పద్ధతి ఇవ్వడమా, అదేవిధంగా కందులు ఉంటే మంచి రకము, సోయా చిక్కుడేస్తే సోయా మంచి రకాలు ఇవ్వడము, అదే రబీలో ఏమన్నా ఉంటే వాటి ఇవ్వడం, అదేవిధంగా కొన్నిసార్లు ఏంటంటే రైతులకు నీటి వస్తుంటే గానీ ఇరిగేషన్ పైపులు ఉండకపోవచ్చు, స్ప్రింక్లర్లు ఉండకపోవచ్చు, అలాంటివి ఇవ్వడము, లేదు అంటే ఈ తాడిపత్రులు లాంటివి ఇవ్వడము, అదేవిధంగా వర్మి కంపోస్ట్ ప్రొడక్షన్ కోసం వర్మి బెడ్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇప్పుడు మనకేంటంటే ఈ ట్రైబల్ విలేజ్లలో వాళ్ళు మేకలు కానీ కోళ్లు కానీ ఎక్కువ పెంచుకుంటారు, సో వాటిని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక్కొక్క రైతుకు 2-2 మేకలు చొప్పున అలా ఇవ్వడము, అదేవిధంగా ఒక్కొక్క రైతుకు 5-10 కోడి పిల్లలు ఇవ్వడము, ఇలాంటివన్నీ మనం చేసి ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ సమీకృత వ్యవసాయ పద్ధతిలో మనం వాళ్ళకు డెవలప్మెంట్ అనేది చేయడం జరిగింది. సో అది అడాప్ట్ చేసి కూడా మంచి సక్సెస్ పొందిండ్రు. పాట కూడా రైతు ఒక, అతను మనం 2 మేకలు ఇస్తే అతను 100 మేకలు చేసుకుని తనకు ఉన్న ఒక 1.5 లక్షల అప్పును మొత్తం తీర్చేసిండీ. అంటే ఇలాంటి సక్సెస్ స్టోరీస్ మనకు చాలా ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళి ఇలాంటి ఉప ప్రణాళికలు చేసి మనకు సక్సెస్ ఉంటే, ఆ అడాప్షన్ అంటే మనము ఇచ్చే ఇన్పుట్స్ లాంటివి కానండి, వీటితో పాటు టైంకు కాలానుగుణంగా వాళ్లకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది అండి. సో అదేవిధంగా కొందరికి స్కిల్ ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటాయి మనం. స్కిల్ ట్రైనింగ్స్ అంటే ఏంటి, ఇప్పుడు వర్మీ కంపోస్ట్ ఉంది, సో వర్మీ కంపోస్ట్ తయారు చేయమని చెప్తాం మనం, కాకపోతే దాంట్లో స్టెప్స్ ఉంటాయి, ఫస్ట్ ఏమేయాలా దాని తర్వాత, వాటిపైన కూడా మనము వాళ్లకు స్కిల్ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇంకో విధంగా హోమ్ సైన్స్ మనకు ఇంకా ముందు ఉంటుంది, గృహ విజ్ఞానం, దానిలో భాగంగా మనము వాళ్లకు ఈ మిల్లులు ఇవ్వడం జరిగింది, ఫ్లోర్ మిల్స్, అదేవిధంగా వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్లకు. అంటే ఈ టమాటాలు మనది ఏంటంటే
0: ఆధారిత పదార్థాలను తయారు చేయడం,
1: కూరగాయల ఆధారిత ఉత్పత్తి పదార్థాలు, వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం, విలువను జోడించే విధంగా అవన్నీ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి.
0: అయితే ఇప్పుడు ఈ గిరిజన ఉప ప్రణాళిక లాగానే ఇప్పుడు ఈ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కూడా కొనసాగుతుంది కదా, మరి దీనికి సంబంధించి ఎట్లా అంటే పురోగతి కనిపిస్తుంది?
1: ఇందులో కూడా అండి సేమ్, మనం ఎట్లనైతే ట్రైబల్స్ ప్లాన్ లో పూర్తిగా గ్రామంలో ఎట్లనైతే ట్రైబల్స్ ఉన్నాను, ఈ ఎస్ఎస్పీలో మినిమం 90% ఎస్సీలు ఉండేటట్టు మనం చూసుకుంటాం అండి. సో ఈ ప్రాజెక్ట్ కూడా మనకు 2019 నుంచి స్టార్ట్ అయింది. సో దీంట్లో కూడా మనం ఏంటంటే ఆ కంప్లీట్ ఎస్సీ ఫార్మర్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఇందులో ముఖ్యంగా ఫస్ట్ మనం ఎస్సీ ఫార్మర్స్ లో, అంటే ట్రైబల్స్ కూడా చేసినాం, ఎస్సీ ఫార్మర్స్ లో ఫస్ట్ మనం చేసింది ఏంటంటే భూసార పరీక్ష చేయించడం అండి. దాని ఆధారంగా వాళ్ళు వేసుకునే పంటలలో ఎంత పోషకాలు ఉన్నాయి, ఎంత ఇంకా పోషకాలు వేయాలా, అదేవిధంగా ఎప్పుడెప్పుడు వేయాలి, ఇలాంటి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. మిగతా ఏ విధంగా అయితే ట్రైబల్ సప్లాన్లు ఇచ్చినామో అదేవిధంగా ఇలా వర్మీ బెడ్స్ కానివ్వండి, మేకలు గొర్రెలు లాంటివి ఇవ్వలేదు, ఎందుకంటే మన ట్రైబల్ ఏరియాలో చేసినంతగా ఇప్పుడు మన మిగతా గ్రామాల్లో ఈ పశువుల పెంపకం మీద అంతా దృష్టి సాధించారు. కాకపోతే ఇలా వర్మీ బెడ్స్ లాంటివి, తాడిపత్రిలు, అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా వచ్చిన పంటను స్టోరేజ్ చేసుకోవడానికి స్టోరేజ్ బిన్లు ఇలాంటివి మనం ఇవ్వడం జరిగిందండి.
0: ఇక ఇంకో కార్యక్రమం పథకం నికర, ఇది వాతావరణ ఆధారితంగా చేసే ప్రణాళిక, అంటే వాతావరణ ఆధారితంగా రైతులు ఎట్లాంటి పంటలు ఎంపిక చేసుకోవాలి, ఏ సాగులో పాటించాల్సిన సాంకేతిక మేలుకోవాలని గురించి అందజేసే కార్యక్రమం కదా ఇది, మరి దీనికి సంబంధించి చెప్పండి వివరాలు.
1: నికర అండి మనకు 2022 నుంచి స్టార్ట్ అయింది. ఇందులో మన ఆదిలాబాద్ జిల్లా నుంచి 3 గ్రామాలు మాత్రమే తీసుకోవడం జరిగింది, ఒకటి లక్ష్మీపూర్, ఇంకోటి సగినాపూర్, ఇంకోటి పల్సికే. ఈ 3 గ్రామాల్లో మనం ఈ నికరా ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.
0: నికరాని అంటే సమగ్రంగా కొంచెం వివరిస్తారు.
1: నేషనల్ ఇనిషియేటివ్ ఆన్ క్లైమేట్ రిజిలియంట్ టెక్నాలజీస్, అంటే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం మంచి దిగుబడులు సాధించాలంటే ఏ విధమైన టెక్నాలజీస్ ని వాడాలి. అందులో మన సక్సెస్ఫుల్ టెక్నాలజీ ఏంటంటే పత్తిలో ఎత్తుమడుల పద్ధతి. సో ఇది మనం 2022 స్టార్ట్ చేసినప్పుడు 3-4 రైతులు మాత్రం వేసారు. సో వాళ్ళ దిగుబడి చూసిన తర్వాత గ్రామం, అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన 3 గ్రామాల్లో ఆల్మోస్ట్ 100% ఈ ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు పంట నీట మునిగిపోయి చనిపోవడం ఇలాంటివి జరిగినాయి కాబట్టి, ఈ ఎత్తుమడుల పద్ధతి ఉన్నప్పుడు ఏంటంటే ఆ నీటి ఉండకుండా మొక్క పైన ఉంటది కాబట్టి బతికిపోయింది. అదే విధంగా వర్షాలు తక్కువ ఉన్నప్పుడు ఆ కాల్వల్లో నిల్వ ఉన్న నీరు మొక్క తీసుకునే అవకాశం ఉంది. ఇది ఒకటి సక్సెస్ఫుల్ టెక్నాలజీ మనది. దాంతో పాటు చెరువు మట్టి కూడా వీళ్ళ కొట్టించడం జరిగింది. చెరువు మట్టి కొట్టించినప్పుడు సరాసరిగా పత్తిలో చూసుకున్నట్టయితే 4-5 క్వింటాల్ వచ్చే వాళ్ళకు కూడా 8-9 క్వింటాల్ ఎకరానికి పత్తి అనేది దిగుబడి రావడం జరిగింది. సో ఏంటంటే వీళ్ళకు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి టెక్నాలజీస్ వాడాలా, ఏ వెరైటీస్ వాడాలా, ఏ విధంగా వాడాలా, ఈ వీటిపైన మనం ట్రైనింగ్స్ కానివ్వండి, ఇన్పుట్స్ కానివ్వండి, అన్ని ఇవ్వడం జరిగింది. వీళ్ళతో పాటు మనం ఎనిమల్ హెల్త్ క్యాంప్ కూడా వాడుతుంటాం, అంటే ఉన్న పశువులకు పశు వైద్య శిబిరాలు లాంటివి ఏర్పాటు చేసి వాటి ఆరోగ్యం పైన కూడా ఫోకస్ పెడుతుంటుంది. అదేవిధంగా ఇంతకుముందు మనము ఈ నిక్రా ప్రాజెక్ట్ రాకముందు ఈ 3 గ్రామాల్లో లక్ష్మీపూర్ వదిలేయండి, ఎందుకంటే అక్కడ నీటి వస్తుంటుండే, ఈ పల్సికి కానివ్వండి, సకినాపూర్ కానివ్వండి, అక్కడ వాళ్ళు రబీలో పంటలు వేయలేకపోతుండే ఇంకా. సో మన ఈ నిక్రా ఇంటర్వెన్షన్ తర్వాత వాళ్ళ రబీలో వాళ్ళ పంట సాగు పెరిగింది, అంటే క్రాపింగ్ ఇంట్రెస్ట్ పెరిగింది వాళ్ళకు. సో ఇది మనం ఈ సాటిలైట్ మ్యాప్ల ద్వారా కూడా మేము వాటి సర్వే చేసినాము. సేమ్ టైంలో ఫిబ్రవరి 2022లో వాళ్ళ గ్రామంలో ఎలా ఉన్నది సాగు వివరాలు సాటిలైట్ సర్వే ద్వారా, అదే ఇప్పుడు 2025-26లో వచ్చినప్పుడు గణనీయంగా పెరగడం మనం అబ్జర్వ్ చేసినాం అండి. ఇదంతా ఎందుకంటే వాటర్ హార్వెస్టింగ్ టెక్నాలజీస్ వాళ్ళకు అవగాహన, ఫామ్ పాండ్స్ ల గురించి చెప్పడం కానివ్వండి, టెత్తుమళ్ళ పద్ధతిలో సాగు చేయడము, అదే విధంగా ఈ చెరువు మట్టి తీయడం వల్ల గ్రామాల్లో ఉన్న చెరువుల యొక్క నీటిని నిల్వంచుకునే సామర్థ్యం పెరగడం వల్ల అదే నీటిని వాళ్ళు తిరిగి ఉపయోగించుకోవడం ఇలాంటివి జరగడం వల్ల వాళ్ళ యొక్క క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది పెరగడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే మారుతున్న వాతావరణం అనుగుణంగా మనం వాళ్ళకి టెక్నాలజీ ఇవ్వడం కూడా వాళ్ళకు మంచి లాభసాటి జరిగింది. ఇవన్నీ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్.
0: చాలా సంతోషం రఘువీర్ గారు. ముఖ్యంగా మారుతున్న కాలం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ వారి ఉత్పాదకతను తద్వారా వారి ఆదాయాన్ని పెంపొందించే ప్రయత్నం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా జరుగుతున్నది. ఈ క్రమంలో మీరు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి వాటి ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను గురించి సవివరంగా తెలియజేసారు, అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: నమస్కారం అండి.
2: భేటీ శీర్షికన కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ

ఆదివాసి గిరిజన భాషలైన గోండి, కోలామి, లంబాడా లేక బోర్మాటి మధుర భాషల్లో ప్రాచీన పౌరాణిక జానపద పాటలను వినిపించే కార్యక్రమం గిరిపదం. మొత్తం 6:20 ప్రసారం. వినడం మర్చిపోకండి. గిరిపదం ఆదివాసీ జానపద సంగీత కార్యక్రమం.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
1: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇది అంబటాల సంగతుల కార్యక్రమం. ఈరోజు కవి రచయిత కొలకలూరి ఇనాక్ పుట్టినరోజు. ఈయన గుంటూరు జిల్లా వేవెండ్ల గ్రామంలో 1939 జూలై 1వ తేదీన జన్మించారు. రచయిత మరియు సాహిత్యకారుడు, కవి కూడా. ఈయన తెలుగు పదాలకు వెలుగుదిద్దిన, వెలుగులద్దిన పద నిర్దేశి. ఆధునిక సాహిత్య ప్రక్రియలో ఈయన అన్ని రుచుల్ని చవిచూశారు. వేల మందికి విద్యాదానం చేశారు. ఈయన కృషి ఫలితంగా 2014 సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించింది. అట్లనే 2015 సంవత్సరంలో భారతీయ జ్ఞానపీఠ సంస్థ వారు ఇచ్చే మూర్తిదేవి పురస్కారం ఈయన అనంత జీవనం అనే రచనకు లభించింది. ఇంతటితో ఇల్లటి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. తిరిగి 8:30 నవలతో కార్యక్రమంతో మీ ముందుకొస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ట్యూన్ చేసి వింటూనే ఉండండి.

0: ആകാശവാണി ആദിലാബാദ് വന്ദ പോയിന്റ് രണ്ട് എഫ് എം മനസ് നിണ്ട
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా స్టూడియోలో సమయం సరిగ్గా 8:31 దాటి 31 సెకండ్లు. ఇప్పుడు విందాం నవలతో ఈ కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ. చారిత్రక నవల ధారావాహిక పఠనం 49వ భాగాన్ని విందాం. ఈ నవల రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివి వినిపిస్తున్నారు సుమనస్పతి రెడ్డి.
2: మొన్న రామవరం దగ్గర గాయపడ్డాడు ఒక పోలీసు. అతని బెడ్ ఎక్కడా? ఎదురుగా వస్తున్న డాక్టర్ని అడిగాడు స్టూబర్ట్. ఆ 2వ వార్డులో 10వ నంబర్ చెప్పాడు డాక్టర్. నిన్న మొన్నటిదాకా అది లోకల్ ఫండ్ హాస్పిటల్, ఇప్పుడు బేస్ హాస్పిటల్, 50 పడకల క్లియరింగ్ ఆసుపత్రి కూడా. దామనపల్లి ఘటన తర్వాత ఆగామేఘాల మీద సిద్ధమైంది. స్టూబర్ట్కి పక్కనే నడుస్తున్న శాండర్స్ ఇంకా అవమాన భారం నుంచి కోలుకోలేదనిపిస్తోంది. రామవరంలో శ్రీరామరాజు దళం మీద దాడి చేయబోయి భంగపడ్డాడు. పైగా ఈ 10వ నెంబర్ బెడ్ పోలీసు అప్పుడు గాయపడిన వాళ్లలో ఒకడు. తూటా వచ్చి పిక్కలో దూరిపోయింది. అతన్ని చూడ్డానికే శాండర్స్ వస్తే మరెవన్నో చూడ్డానికి వచ్చి కలిశాడు స్టూబర్ట్.
3: అది కాదు శాండర్స్, ప్రస్తుతం మలబార్ దళాలు వచ్చేదాకా చొరవ తీసుకోవద్దని మనకి చెప్పారు కదా. అయినా ఎందుకు అనవసరమైన హైరానా?
2: సూటిగానే అడిగాడు స్టూబర్ట్.
3: అడ్డతీగల రంపచోడవరం పోలీస్ స్టేషన్లని ముందుగా చెప్పి మరీ కొట్టారు కొండవాళ్లు. ఈసారైనా నిరోధిద్దామని వెళ్లాను అన్నాడు శాండర్స్. ఏజెన్సీ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అతను.
2: అతడి హైరానా అతడిది. 2 పోలీస్ స్టేషన్లను ముందుగానే చెప్పి కొడితే నువ్వెక్కడున్నావని సంజాయిషి అడుగుతుంది ప్రభుత్వం.
4: వైద్య సౌకర్యాలను కొన్ని రెట్లు పెంచారు. వైద్య కేంద్రంగా మారింది నర్సీపట్నం. 12 మంది సబ్ సర్జన్లను నియమించారు. అప్పటికి నర్సీపట్నంలోనే పనిచేస్తున్న సర్జన్లు కూడా ఇందులో భాగమయ్యారు. వీరంతా ఒక డీఎస్పీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. ఖర్చంతా ఏజెన్సీ శాఖే భరించాలి. నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్ దాకా తీసుకువెళ్లడానికి ఒక ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేశారు. క్షతగాత్రుల పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటే అటు రాజమండ్రి, కాకినాడ లేదా ఇటు విశాఖపట్నం తీసుకువెళ్లడానికి వీలుగా రైళ్లకు అందించడానికి ఆ ఏర్పాటు జరిగింది. 2 మోటారు బైకులను కూడా సిద్ధంగా ఉంచారు. కలకత్తా నుండి వచ్చేవి, కలకత్తా వెళ్లేవి ప్రధాన రైలు బళ్లన్నీ మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు నర్సీపట్నం రోడ్డు స్టేషన్లో ఆపే ఏర్పాటు కూడా చేశారు. తునిలో గాని వాల్తేర్లో గాని సదా ఒక అంబులెన్స్, రైల్వే కార్ ఉండేటట్టు ఆదేశాలు వెళ్లాయి. ఎప్పుడు అవసరమైన నిమిషాల్లో ఆ కారును నర్సీపట్నం పంపవలసి ఉంటుంది. ప్రతి అంబులెన్స్లో 4 సేవకులుంటారు. ఆసుపత్రి ప్రధాన కేంద్రంలో 1 వంటవాడు, 5 వార్డు బాయ్లు, 4 పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు. కొండ కింద కృష్ణదేవిపేటలో కూడా వైద్య కేంద్రం ఏర్పాటు చేశారు. కొన్ని టెంట్లు వేశారు. అస్వస్థులైన పోలీసులకు ఇక్కడ సాధారణ వైద్యం చేస్తారు. దామనపల్లి దాడి సమయంలో ఇది బాగా ఉపయోగపడింది. ఒక లారీని అంబులెన్స్గా ఉపయోగించుకుంటున్నారు. కృష్ణదేవిపేట 14 పడకలు, లంబసింగిలో 4 పడకలతో అంబులెన్సులతో సహా ప్రాథమిక చికిత్సా కేంద్రాలు వెలిశాయి. ప్రతి అంబులెన్స్కి 1 సబ్ అసిస్టెంట్ సర్జన్ను నియమించారు. ఆ 2 కేంద్రాల నుంచి అవే రోగులను, క్షతగాత్రులను నర్సీపట్నం చేర్చేవి. చింతపల్లిలో కూడా ఒక మెడికల్ అవుట్పోస్ట్ ఏర్పాటైంది. అయితే ఇదంతా ప్రభుత్వ సిబ్బందికి మాత్రమే పరిమితం. ఎలా ఉంది? శాండర్స్ అడిగాడు ఆ పోలీస్ కానిస్టేబుల్ పడుకున్న 10వ నంబర్ బెడ్ దగ్గర నిలబడి.
5: 4 రోజులైంది కదా సార్, కొంచెం బాగానే ఉంది అన్నాడు అతడు.
4: నీ పేరు? అడిగాడు స్టూబర్ట్.
5: అడ్డాల సుబ్బారావు.
4: ఎక్కడి నుంచి వచ్చావు?
5: అడిగాడు స్టూవర్ట్.
4: నిడదవోలు, గోదావరి జిల్లా.
5: కొన్ని వివరాలు కావాలి, చెప్పగలవా?
4: అన్నాడు స్టూవర్ట్.
5: చెబుతాను దొరవారు, అన్నాడు సుబ్బారావు.
4: ఎలా జరిగింది?
5: చాలా ఆత్రంగా అడిగాడు స్టూవర్ట్.
4: అడ్డతీగలకి 20 మైళ్ళ దూరంలో ఉంది సార్ రామవరం. అక్కడ కొండదలం ఉందని కబురొచ్చింది. శాండర్స్ దొరవారు ఒక మలబారు దళాన్ని తీసుకుని బయలుదేరారు. నేను లోకల్ కాబట్టి నన్ను తీసుకెళ్లారు. కానీ రామవరంలో ఎవరూ కనిపించలేదు. కొండదలం ఆచూకీయే లేదనిపించింది. అక్కడి వాళ్ళని అడిగితే కొండదలం వచ్చిన మాట నిజమన్నారు. ఒక మైలు లోపలికెళ్ళాం, కొండదారి మొదలైంది. ఇటు గుట్టలు అటు గుట్టలు, మధ్య మధ్య ఏనుగులు నిలబడినట్టు పెద్ద పెద్ద రాళ్ళు. చిన్న అలికిలు కూడా లేదు. కొండదలం రాలేదేమోనని అనుకుంటున్నాం. అంతలోనే ఆ రాళ్ల వెనక నుంచి కాల్పులు మొదలయ్యాయి. మేం కూడా కాల్పులు జరిపాం. కాల్పులు మొదలైన 5 నిమిషాలకే ఓ తూట ఎక్కడినుంచో వచ్చి ఇదిగో ఈ కాల్లో దిగింది. మలబారు వాళ్ళు కాలుస్తూనే ఆ రాళ్ళన్నీ వెతికారు, ఆ గుట్టలన్నీ వెతికారు. ఒక్క పురుగు కూడా కనిపించలేదు. తర్వాత ఏం జరిగిందో మరి, నన్ను గుర్రం మీద ఇక్కడికి తీసుకొచ్చారు, అన్నాడు సుబ్బారావు.
3: సరే, నువ్వు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను, అనేసి ఇద్దరూ అక్కడి నుంచి వచ్చేశారు. ఇద్దరూ బయటికి వచ్చి నర్సీపట్నం డిఎస్పీ కార్యాలయం దగ్గరికి వచ్చేశారు.
5: స్టూవర్ట్, అదేదో మాయలా జరిగింది. ఎంత వెతికించానో తెలుసా? 4 గంటలు ప్రతి ఒక్కడిని పరుగులు తీయించాను. అంగుళం అంగుళం వెతికించాను. కనీసం 10 కిలోమీటర్ల పరిధిలో ఉరుకులు పరిగులతో వెతికాం. ఒక్కడి జాడ కూడా తెలియలేదు. ఒక్కడిని కూడా పట్టుకోలేకపోయాం. 25 మంది మలబారు వాళ్ళు, నేను, ఈ లోకల్ పోలీసులు. తెల్లమొహం వేసుకుని వచ్చేశాం. అయినా అంత తొందరగా, నిజానికి సెకండ్లలోనంటే నమ్మో, ఎలా మాయమైపోయారు అసలు. అసలు కాల్చింది రామరాజు దళమేనా అనిపించింది, అన్నాడు శాండర్స్. అతడి ముఖం ఇంకా అవమాన భారంతోనే కుంచుకుపోతోంది.
3: రామరాజు అనుసరించే పద్ధతులే అంత. కొండదలం కదులుతోందని మనకి సమాచారం చేరేటట్టు చూస్తాడు. నిజానికి కదిలే దళాలు వేరు, కదలకుండా ఒకచోట ఉండి ఇలా కాల్పులు జరిపే దళం వేరు. ఇక మరుక్షణంలో కొండదలం దొరికిపోవడం ఖాయం అన్న భ్రాంతి కూడా కల్పిస్తాడు మనకి. తీరా మన దళాలు బయలుదేరి ఏదో ఒక ప్రదేశానికి చేరగానే పొంచి ఉన్న వాళ్ళంతా బాణాలని వర్షంలా కురిపించేస్తారు. దొంగదాడి రామరాజు వ్యూహంలో ప్రధానం, చెప్పాడు స్టూవర్ట్.
5: కొండదళానికి ఎన్ని వ్యూహాలుంటాయా? నమ్మలేకపోతున్నాను. కానీ ఈ దాడి తీరుతెన్నులు, దీని తరువాత నేను పడిన క్షోభ నిజానికి అవమానం. జీవితాంతం మర్చిపోలేనని అనిపిస్తోంది. జీవితాన్ని వెంటాడే ఇలాంటి సంఘటనల విషయంలో అయినా నిజాయితీగా ఉండాలని ఇలా డైరీలో నేను రాసుకున్నాను. నా పనితీరుకు నేనిచ్చుకున్న తీర్పిది. నువ్వు చదువు, నాకు కొంచెం తృప్తి ఉంటుంది, అంటూ డైరీ తీసి ఆ పేజీ తెరిచి చూపించాడు శాండర్స్. మొదట సందేహించినా ఇదో అరుదైన సందర్భం అనిపించి ఆ వాక్యం చదివాడు స్టూవర్ట్. రామవరం దాడి వింతల్లో వింత. ఎంత వెతికాం, ఎంత తిరిగాం, అంటూ రాసుకున్న మాటల తరువాత ఈ వాక్యం ఉంది. ఐ వాక్డ్ ఇన్గ్లోరియస్లీ హోమ్. నేను అవమానకరంగా ఇంటి ముఖం పట్టాను.
3: మలవారు దండు తొలి పటాలం దిగిపోయింది.
4: ఆ సమాచారం మన్యంలో గుప్పుమంది. కొండల్లో జరిగే తిరుగుబాట్లను అనచడంలో ఎంతో నైపుణ్యం కలిగిన దండట. చాలామంది అదే సైన్యం అనుకున్నారు. ఆ రోజు పెద్ద మిలిటరీ అధికారి గూడెం వస్తున్నాడని తెలియగానే అక్కడికి వెళ్లాడు డొలవుడు. అంతా మంది మార్బలం, ఎవరిని దగ్గరికి కూడా రానియడం లేదు. చుట్టూ పోలీసులు. ఏం చూసినా ఏం విన్నా అదంతా

ఇంతా గంతన్నకో పడాలుకో చెప్పాలని డొలబుడు నిరంతరం తాపత్రయపడుతూనే ఉంటాడు. ఆ అధికారి పేరు పలకలేకపోతున్నాడు డొలబుడు. కాని ఆ రెండు రోజులు గూడెం, చింతపల్లి ప్రాంతాలు చాలా హడావుడిగా ఉన్నాయి. ఆ రోడ్డు, ఈ రోడ్డు, కొండ, లోయ తెగ తిరిగాడు ఆ అధికారి. డొలబుడికి అంతుపట్టకపోయినా ఆ హడావిడంతా నిజమే. మలబారు దండు లేదా సైన్యం రాక ఆలోచనలు కూడా నిజమే. 3 పోలీస్ స్టేషన్ల మీద దాడితో ఒక పెనుగాలిలాగా ఆరంభమై మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగు ప్రాంతాలంతటికీ ఆ వార్త విస్తరించిపోవడం విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హ్యాండర్సన్లో ప్రతీకార భావన పెంచేసింది. పెనుగాలికి తుపాను తోడైనట్టు తరువాతి 2 ఘటనలు ఆ భావనను రెట్టింపు చేశాయి. పైగా పోలీసుల వ్యవహారం అతన్ని తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. కలెక్టర్ మ్యాజిస్ట్రేట్ హోదాలో ఉన్నప్పటికీ తనని గుర్తించకుండానే పోలీసు అధికారులు వ్యవహరించడం అవమానకరంగా ఉంది. అందుకే అతడు పోలీసుల అసమర్థతను చూపించి సైన్యాన్ని రప్పించాలని పట్టుదలతో ఉన్నాడు. సైన్యం వస్తే మహా అయితే వారం రోజుల్లో ఉద్యమం జాడ లేకుండా చేసేయవచ్చు, పోయిన పరువు తిరిగి తెచ్చుకోవచ్చు. అందుకే ఈస్ట్ కోస్ట్ బెటాలియన్ రైఫిల్ విభాగంలో లూయిస్ గన్ దళం మీద పడింది అతడి దృష్టి. అమెరికా కనుగొన్న ఆయుధం అది. అదొక మెషీన్ గన్, గ్రేట్ వార్లో తన సత్తా చాటుకుంది. 30 మంది లూయిస్ గన్ నిపుణులు ఉంటే ఉద్యమం అణచివేయడం సాధ్యమవుతుందని హ్యాండర్సన్ ప్రెసిడెన్సీ గవర్నర్కు సలహా ఇచ్చాడు. ఈ ప్రయత్నంలో చాలా అడుగులు ముందుకు వేయగలిగాడు కూడా. హ్యాండర్సన్ సలహా గురించి అంటే విశాఖమన్యంలో అలజడికి సైన్యాన్ని ప్రయోగించడానికి ఉన్న అవకాశం గురించి వెంటనే సదరన్ కమాండ్లో ఉన్న సైనికాధికారులతో చర్చించింది ఫోర్ట్ సెయింట్ జార్జ్ అధికార యంత్రాంగం. జనరల్ ఆఫీసర్ కమాండింగ్ జీఓసి గవర్నర్కు ఈ విషయమే టెలిగ్రామ్ ఇచ్చాడు. సైనిక చర్య గురించి తుది నిర్ణయం తీసుకోమని కోరుతూ సెప్టెంబర్ 26 ఇచ్చిన టెలిగ్రామ్ అది. అంత వేగంగా స్పందించారు. ఆ రోజే మరో టెలిగ్రామ్ కూడా వచ్చింది. ఏం జరిగిందో తెలియజేయకుండా జీఓసి గవర్నర్ను కలుసుకున్నట్టు చెప్పే టెలిగ్రామ్ అది. ఏజే హెపెల్ హ్యాండర్సన్ నివేదికలు వచ్చేదాకా తదుపరి నిర్ణయం తీసుకోవద్దని గవర్నర్ సలహా ఇచ్చారన్న సంగతి బయటకొచ్చింది చివరికి. అప్పటిదాకా సైన్యం గురించి పట్టుపట్టవద్దని కలెక్టర్కు నచ్చ చెప్పారు. 30 లూయిస్ గన్లంటే ఎంత గగ్గోలు రేగుతుంది. గవర్నర్ భయం గవర్నర్కు ఉంది. గ్రేట్ వార్లో సైన్యాన్ని ఉపయోగించుకున్నందుకే పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొనవలసి వచ్చింది. అలాంటిది విశాఖమన్యంలో కొండవాళ్ల అలజడిని అణచడానికి సైన్యాన్ని తరలిస్తామంటే గవర్నర్ జనరల్ అనుమతిస్తాడా? పైగా లూయిస్ గన్లతో. ఎన్ని విమర్శలు వచ్చినా భారత సైన్యాన్ని గ్రేట్ వార్లో భాగస్వామిని చేసేసింది ఇంగ్లండ్. గాంధీజీ వంటి వాళ్లు కూడా సహకరించారు. అందుకు గాంధీగారు కూడా విమర్శలను ఎదుర్కొనవలసి వచ్చింది. ఇదేమి అహింస అంటూ గాంధీజీని యానీ బెసెంట్ వంటి వాళ్లు విమర్శించకపోలేదు. దీనికి తోడు యుద్ధం సమాప్తమయ్యాక గాంధీని దూరం చేసుకుంది ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు సైన్యం గురించి మాట్లాడితే దేశంలో ఎలాంటి అలజడి వస్తుందో. గోచీలు పెట్టుకుని సంప్రదాయక గొడ్డళ్ళు, నాటుతుపాకులు, కత్తులతో పోరాడుతున్న కొండవాళ్ల మీద సైన్యాన్ని, ఆధునిక ఆయుధ సంపత్తిని ప్రయోగిస్తామంటే పరిణామాలు తీవ్రంగా ఉండక తప్పవు. కానీ అవసరమైతే ఏ క్షణంలో అయినా సైనిక జోక్యం ఉంటుందన్న సంకేతాలు మాత్రం మన్య ప్రాంతానికి పంపదలుచుకుంది మద్రాసు ప్రెసిడెన్సీ. అందులో మొదటి అడుగే మద్రాస్ జిల్లా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ జే పొన్సన్ బాయ్ పూనాలోని సదరన్ కమాండ్ ప్రధాన కార్యాలయానికి కొండదళం కదలికల గురించి తెలియపరిచాడు. కర్నల్ నాప్ ఊటీ నుంచి బయలుదేరినప్పుడే ఇది కూడా జరిగింది. ఇది జరిగిన 2 రోజులకే మద్రాసు జిల్లా జనరల్ స్టాఫ్ ఆఫీసర్ విశాఖమన్యానికి వచ్చాడు. అంటే నాప్ నర్సీపట్నం రావడానికి 1 రోజు ముందే. అన్నీ పరిశీలించాక జనరల్ స్టాఫ్ ఆఫీసర్ వెంటనే నిర్ధారించాడు. ఇక్కడి పరిస్థితిని బట్టి కొండల్లో పోరాడే నైపుణ్యం కలిగిన దళాలే రావాలి, ఇతరులు ఎవరూ పనిచేయలేరు. ఇంత జరిగిందంటే తిరుగుబాటుదారుల్లో 100 మంది వరకు కరడుగట్టిన వాళ్ళై ఉండాలి.
మలబారు స్పెషల్ పోలీస్ అయితే మరింత సమర్థంగా పనిచేయగలుగుతుంది.

వైర్లెస్ సెట్లు కూడా కావాలి. సరిగ్గా ఆ రోజు అదే సమయంలో మన్యమంతా చాటింపులు వేస్తున్నారు బారికలు. మన్య ప్రజలను నిరాయుధులను చేయాలని ఆగమేఘాల మీద వచ్చిన ఆదేశం మేరకు వినిపిస్తున్న చాటింపులు అవి.

0: నవలతో కార్యక్రమంలో ఇంతవరకు ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 49వ భాగం విన్నారు. రచన డాక్టర్ గోపరాజ నారాయణరావు, చదివి వినిపించారు సుమనస్పతి రెడ్డి. ఈ నవలతో కార్యక్రమంలో తిరిగి రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఇందులో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 50వ భాగం ప్రసారమవుతుంది. ఈ ఎల్లపొద్దికి 9:30.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనసు నిండా. సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో అందమైన పాటలు వింటూ 10 గంటల వరకు ప్రసారమయ్యే ఈ సింగిడి కార్యక్రమంలో నేను వినిపించే పాటలే కాదు, మీకు నచ్చిన పాటల్ని కూడా కోరుకోవచ్చు. మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్, 2300891295081. ఈ రెండు నంబర్లలో ఏదైనా ఒక నంబర్కి ఫోన్ చేయవచ్చు, నచ్చిన పాటను కోరుకోవచ్చు.

ఇప్పటి నుంచి 10 గంటల వరకు ప్రసారం కాబోయే ఈ సంగడి కార్యక్రమానికి ఫోన్ చేయండి, నచ్చిన పాటను వినండి. ఫోన్ నెంబర్లు ఇందాకే చెప్పినా, ఇంకోసారి చెప్తాను ఈ పాట తర్వాత.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: సై బాత్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాత్,
1: నడుబుల తామరా
2: సై బాత్,
1: గొర్రెద పుల్లా
2: సై బాత్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమం 10 గంటల వరకు కొనసాగుతుంది. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0873 2, ఇది ఆదిలాబాద్ కోడ్, 2300081, 2950081. ఈ నంబర్లకు ఏదైనా ఒక నంబర్కి ఫోన్ చేయండి, నచ్చిన పాటను వినండి.

0: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అమ్మా. ఎవరు ఇక్కడ నుంచి? పిప్పలకోటి నుంచి కవిత గారు. నేను మొన్న కూడా మాట్లాడాను మీతో. నేను మలిదల నాడు మాట్లాడినా మీతో.
1: ఒక పాట ఏంటి మేడం?
0: ఏ పాట?
1: అదే ఇప్పుడు అన్న పాట.
0: అంటే నాతోనన్నారు, రేడియో శ్రోతలు వినలేదు.
1: అది సినిమా, అదే ఆ పాట.
0: ఆ పాట చెప్పండి, సినిమా పేరు తర్వాత. ఏ శ్వాసలో చేరితే. ఎందుకు ఆ పాట అడుగుతున్నారు?
1: ఆ పాట మంచిగా ఉంటుంది, నాకు వినాలనిపించింది ఆ పాట, అందుకే.
0: సరే వేస్తా. ఇంకా ఏం సంగతులు?
1: ఏం లేదు మేడం, వంట చేస్తున్నా, అయితే మాడిపోతుంది అందుకే.
0: అయ్యో, మాడిపోవడానికి ఏమున్నది? మీ చేతులకు కాదు కదా పని చెప్పేది, నోటింగ్ కదా.
1: పాట ముఖ్యమే, ఇక మాడిపోవాలి.
0: అయ్యో, అండ్ రెండు ముఖ్యమే, పాట ముఖ్యమే, మాట ముఖ్యమే.
1: ఈ పాట కొరకు ఒక సురుకు పెట్టుకోబడుతుంది. మరి
0: ఏం పెట్టుకోబడుతుంది?
1: ఒక సురుకు పెట్టుకోబడుతుంది, గ్యాస్ కాడ అన్న.
0: అయ్యో అయ్యో, అంత కష్టపడకమ్మా, మీ పాట వస్తుంది, వినేసి.
1: బాయ్ మేడం.
0: సరే బాయ్.

ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. మనకు శారీరక ఆరోగ్యానికి కనీస సూత్రాలు అందరికీ తెలిసినవే. ఎక్కువగా నీళ్లు తాగడం, రోజుకు ఒక అరగంట పాటు నడవడం, మంచి ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం. కానీ ఎంతమంది పాటిస్తున్నారు? కానీ తప్పదు, ఇది ఖచ్చితంగా ఈ జీవన శైలికి ఈ సూత్రాలు పాటించాల్సిందే. తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. దాహం వేసిన తర్వాత మాత్రమే కాదు, మధ్య మధ్యలో కూడా నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు కనీసం అరగంట నడక మన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చిన్న చిన్న అలవాట్లే మంచి ఆరోగ్యానికి బలమైన పునాది. ఇక మన రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే మంచి నిద్ర కూడా మంచి ఆరోగ్యానికి కీలకం. ప్రతిరోజు తగినంత సమయం నిద్రపోవడం వల్ల శరీరం, మనసు రెండు ఉల్లాసంగా ఉంటాయి. చిరునవ్వు మనసుకు మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచి ఔషధం అంటారు. నవ్వుతూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఇక మీకోసం మరో ఆహ్లాదకరమైన తెలుగు సినిమా పాట.

0: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు మరొక శ్రోత ఫోన్ చేశారు, మాట్లాడదాం. హలో, ఫోన్ లైన్ కట్ అయిపోయింది. శ్రోత ఇందాక కాల్ చేసి లైన్లో ఉన్నారు, లైన్ కట్ అయిపోయింది. అయితే శ్రోతలు మీరు కూడా ఫోన్ చేయవచ్చు. నంబర్లు మరొక్కసారి చెప్తున్నా, రాసుకోండి. 2301 2958 1 ఈ రెండు నంబర్లలో ఏదైనా ఒక నంబర్కి కాల్ చేయవచ్చు, నచ్చిన పాటను కోరుకోవచ్చు. ఒక శ్రోత లైన్లోకి వచ్చారు, సుద్దం. హలో, చెప్పండి, ఎవరు?
1: ఖానాపూర్ ఆదిలాబాద్, షేక్ నయీమ్.
0: నయీమ్ గారు ఏం చేస్తుంటారు?
1: ఆర్టీసీ డ్రైవర్. రిటైర్.
0: రిటైర్ అయిపోయారా? ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయింది మీరు రిటైర్ అయిపోయి?
1: 20 సాలుగా మేడం.
0: 20 సాలుగా రిటైర్ అయింది. అయిపోయి 20 సంవత్సరాలు అయిందా? ఓ, తెలుగు మాట్లాడడానికి అసలే రాదా మీకు? ఎలా ఉన్నారు మరి? అన్నం తిన్నారా?
1: షుగర్ గోలీ ఖాతే.
0: అయ్యో,
1: రవా ఖాతే.
0: ఓకే ఓకే. కొన్సెషన్ సాంగ్స్ ఉన్నాయిగా? కొన్సెషన్ ఏ పాట కావాలి మీకు?
1: బెబ్బులిపులి
0: నుంచి
1: ఎన్టీ రామారావు గా.
0: అదే ఏ పాట?
1: నా జన్మభూమి.
0: సరే, వినండి వినండి. థ్యాంక్ యూ అండి.

0: మీరు వింటున్నారు సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమం 10 గంటల వరకు ఉంటుంది. మీరు ఫోన్ చేసి నచ్చిన పాటను కోరుకోవచ్చు. అయితే ఇప్పుడు మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో హలో హలో చెప్పండి, ఎవరు? పంచపూల గారు, భలే ఉంది. మీ పేరు ఏం చేస్తుంటారు? చేను పని చేస్తారా? ఇప్పుడు ఏం పనులు ఉన్నాయి మరి చేనులో? మొలిచినాయా పత్తులు తొగర్లు? అంటే బానే మొలిచినాయా? తప్పులు ఎక్కువ పోలేదా? అంటే ఎక్కువ పోయినాయా? ఎక్కువ మొత్తంలో మొత్తానికి? అయ్యో,
1: వర్షం రాకముందు వేసింది కదా, వేళ అయిపోయినాయి.
0: ఓకే, చెప్పండి. రేడియో వింటారా?
1: మేడం రేడియోనే పాట
0: మరి ఈరోజు ఏమి చేనులకు వెళ్ళేది ఉందా లేదా?
1: లేదు ఈరోజు.
0: అంటే చేనులకు పోకుండా ఏం చేస్తారు మరి మీరు ఇంట్లో?
1: ఇదే పని ఇక, మన బోళ్ళు ఆకిలు
0: ఇంటి పని, చేతి నిండా పనే కదా చేసే వాళ్ళకి. ఉంటాయి, ఖాళీగా ఉండలేము కదా. అవునవును. మరి ఎక్కువ సినిమాలు చూస్తారా మీరు? సినిమాలు చూస్తారా? సినిమాలు చూస్తారా? సినిమాలు చూడరా? పాటలు వింటారు అంతే.
1: రేడియో పాటలు
0: వింటాం. ఏ టైంలో వింటారు ఎక్కువ?
1: ఈ టైం మన సాయంత్రం గంటలది, మన నైట్ 7:45.
0: 8 గంటలకి ఉంటుంది హుషారు. మీకు తెలుగు, మీ మదర్ టంగ్ తెలుగు కాదా? తెలుగేనా? ఓకే, చదువుకున్నారా మీరు? సరే, ఏ పాట కావాలి ఈరోజు? దాంట్లో ఏ పాట?
1: బాపు బొమ్మ
0: వస్తుంది, వినండి మరి.

0: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు మరొక శ్రోత మనతోని మాట్లాడడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎవరో ఏంటో తెలుసుకుందాం. హలో హలో హలో
1: హలో,
0: ఎవరు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం దేవత.
0: దేవత సినిమా నుంచి పాట కావాలా మీకు? దేవత గారు భలే ఉంది, మీ పేరు? ఏం చేస్తుంటారు మీరు?
1: అంకోలి మేడం, గ్రామం.
0: అంకోలి నుంచియా? చెప్పండి, ఏ పాట కావాలి?
1: మేడం స్టూడెంట్ నెంబర్ 1, ఎక్కడో ఒకటి ఎక్కడో ఒకటి.
0: అవునా, మీరు ఎంతవరకు చదువుకున్నారు? మీరు ఎంత చదువుకున్నారు? ఆహా, మరి ఇంటర్మీడియట్ ఎందుకు చదవలేదు? పెళ్లి చేసేసిండ్రా అమ్మ వాళ్ళు?
1: చేసేసారు.
0: మీరు అనలేదా నేను చదువుకుంటాను, నాకు పెళ్లి వద్దు అని?

0: అవును కదా, ఆడపిల్లని ఇంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది అంటారా? అంత మంచిది అన్న భావనలు ఉండరుగా. ఎందుకు గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. అవును, ఆడపిల్లకి చదివేందుకు అత్తవారింటికి పోయిదా, పని చేయాలి, వంట చేయాలి, అంతే కదా. ఇప్పుడు మీకు ఎందరు పిల్లలు? హలో, మీకెందరు పిల్లలు?
1: ఒక బాబు ఒక పాప.
0: ఓకే, మరి వాళ్ళని చదివిస్తున్నారా లేదా?
1: చదివిస్తున్నా మేడం. ఇప్పుడు బాబు సెకండ్ ఇయర్ అయితే.
0: చెప్పండి ఇంకా. మరి
1: ఇంకేం మేడం, ఒకసారి ఆ పాట వినాలనున్నది మేడం. అందరు గుర్తొస్తున్నారు.
0: అవునా, మీరు అంటే మళ్ళీ ఎప్పుడైనా కలిసినరా మీ టెన్త్ ఫ్రెండ్స్ అందరు?
1: మేడం
0: అంటే ఒక తీరు ఉన్నారా అంటే, అంటే అందరికి రావడానికి వీలు కాదు అంటారా? అవును కరెక్ట్. దూరంలో జాబ్ పర్పస్ దూరం సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఇంకా ఉందా అది? సరే అండి, అవును కరెక్టే మీరు అన్నది. అందరు రాలేరు. సరే అండి, మరి పాట వినేద్దామా?
1: వినేద్దాం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ.
1: సరే.

0: ఇది సింగిడి సినిమా పటల కార్యక్రమం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ చేశారు, మాట్లాడదాం. హలో హలో హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సాయిలింగి నుండి మౌనిక.
0: ఓకే మౌనిక, ఏం చేస్తుంటారు?
1: వ్యవసాయం చేస్తుంది.
0: వ్యవసాయం అంటే మీకు సొంతగా వ్యవసాయం ఉందేమో కదా?
1: ఉంది మేడం.
0: ఓకే, ఏం పంటలు ఉన్నాయి మరి?
1: పత్తి, తొగరి.
0: చెప్పండి, ఈరోజు ఎందుకు ఫోన్ చేయాలనిపించింది మీకు?
1: వెంకటేశ్వర స్వామి స్వామి
0: కావాలనా? మీకు నచ్చిన దేవుడా వెంకటేశ్వర స్వామి? సరే సరే,
1: అందరి దేవుళ్ళు ఇష్టమే
0: మేడం. అవునవునవునవును. ఓకే ఓకే, అంటే దైవభక్తి ఉన్నోళ్లకు దేవుడు, ఏ దేవుడు ఇష్టం లేదు అన్నట్టుండది, కానీ ఒక దేవుడి మీద మాత్రం బాగా నమ్మకము ఇష్టము అట్లుంటది. అది కరెక్టే. నేను అనేది ఏంటంటే, ఏ దేవుడైనా ఒకటే, మనం దైవాన్ని నమ్మే వాళ్ళకి ఏ దేవుడైనా ఒకటే. కానీ కొందరికి పర్టికులర్ గా కొంతమంది కొన్ని రూపాలతోనే అటాచ్మెంట్ అనేది ఏర్పడిపోతుంది.
1: ఒకటే దేవుడు అంటే నమ్మకం ఉంటుంది.
0: అట్లా మీకు ఉందా అని అడిగాను. ఓకే, మీకు అందరు దేవుడు సమానమే, మీరు సంతోషంగా ఉన్నారు అన్నట్టు లైఫ్ లో. సరే, పిల్లలు
1: పిల్లలు ఇద్దరు బాబు.
0: ఓకే, మీకు ఈ రోజు ఎందుకు దేవుడు పాట? ఈ రోజు శనివారం కాదు కదా? అవునా? ఓకే, మీరు పొద్దున వేయరా ఫోన్ ఎక్కువ?
1: ఎక్కువ శాతం చీరలకు వెళ్తా మేడం, అందుకే పొద్దున కొంచెం లేట్ అయిపోయింది, పని చేయలేదు.
0: అవునవును, ఈ ఫోన్లతో పని ఒడవది కదా?
1: అవును
0: నిజమే.
1: ఇవాళ చీరలకు వెళ్ళలే మేడం, అందుకనే ఫోన్ చేయాలనిపించింది బా రోజులు అయ్యానని.
0: ఓకే మంచిది. అయితే చీరలకు వెళ్తే మీరు సర్ది కట్టుకుని పోతారా టిఫిన్?
1: మధ్యాహ్నం.
0: అవునవును, అంటే పొద్దున తినేసి మధ్యాహ్నం కోసం కట్టుకుని వెళ్తారు?
1: పొద్దున ఏంటంటే లాకి లాకిలా తినేసి వెళ్తాము, మధ్యాహ్నం అందరితో తింటాం కాబట్టి కడుపు నిండినట్టు అనిపిస్తుంది.
0: అవును కదా, నిజంగానే అక్కడ చైన్ల తిన్నదానికి ఇంట్లో తిన్నదానికి రుచి మారుతుంది.
1: అవును మేడం, బాగా మంది ఉంటారు కదా ఇట్లా మన కైకిలు వచ్చిన వాళ్ళు చేసి.
0: అవునవును కరెక్టే, అందరితో
1: కూరలు కలుపుకొని మంచిగా ఒక్క దగ్గర తింటే చాలా ఇష్టం అందరికి.
0: అవునవును, ఒకళ్ళు ఒకళ్ళకు తీసుకుంటా కదా. బాగుంటది. అదే చిన్నప్పుడు స్కూల్ నుంచి పిక్నిక్ అని వెళ్తుంటాం కదా, అక్కడ ఇసుక చెట్ల కింద అక్కడ తింటే బాగుంటుండే.
1: చాలా బాగుంటుండే చిన్నప్పటి జ్ఞాపకాలు, ఇప్పుడు అంత మధ్యాహ్నం ఇదైపోతాయి.
0: టిఫిన్ తినేటప్పుడు తీరిపోతున్నాయి అంటారా? మీ పిల్లల్ని తొలకపోతున్నారా లేదా అప్పుడప్పుడు చైన్లకి?
1: దూరం ఉన్నది.
0: అయ్యో, అప్పుడప్పుడు చూపియాలి మరి చైన్లని.
1: చిన్న ఉన్నారు కదా మేడం?
0: అవునా, చిన్న పిల్లలా? ఓకే ఓకే.
1: ఒకడు 3 ఇయర్స్.
0: కొంచెం పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళకి చూపించాలి మన పని.
1: వాళ్ళే వేస్తారు మేడం అప్పుడు.
0: అంతే అంటారా?
1: అంతే.
0: సరే మరి మీకోసం
1: మా సార్లు ఒకసారి గుర్తు చేసుకుందామని పేరు చేస్తా.
0: సరే చెప్పండి.
1: శ్యామల రాజవర్ధన్ సార్, లక్ష్మీకాంతరావు సార్, ఏలియే సార్,
0: సరే మరి విన్నర్ కావచ్చు. మీ పేరు ఏమన్నారు?
1: మోనిక.
0: మోనిక గారు, సరే అండి, మీ పాట వస్తుంది వినండి.
1: థ్యాంక్ యూ.
0: ఓకే అండి.

0: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇప్పుడు ఒక శ్రోత ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో
1: హలో
0: హలో, ఎవరు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: ఆదిలాబాద్ నుంచి బృందావన్ కాలనీ అనసూయ.
0: అనసూయ గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం, బాగున్నాం. మీ పేరు మేడం శాలిని? మమతనా సంజయ్.
0: శాలిని నా పేరు.
1: శాలిని, థ్యాంక్ యూ మేడం.
0: చెప్పండి.
1: ఇలా డాక్టర్ సుడే కదా?
0: అవునవును.
1: మరి డాక్టర్ ఏ జలుబు వచ్చినా ఏ రోగం వచ్చినా డాక్టర్ని బట్టి చేతి పెడితేనే దేవునికి మొక్కాలా అది డాక్టర్ దగ్గరికి
0: పోవాలి. డాక్టర్ లేకపోతే కష్టం కదా.
1: అలా డాక్టర్ అదే డాక్టర్ లేకుంటే ఏమి ప్రథమోపచారం నడదు.
0: అవును నిజమే.
1: మరి
0: డాక్టర్లు దేవుళ్ళు.
1: దేవుళ్ళు, ఈ దేవుడు ఫస్ట్, ఆ దేవుడు సెకండ్.
0: కనిపించే దైవం అంటారా?
1: కనిపించే దైవం, అదే కనరాని దైవం.
0: కనరాని దైవం,
1: అంటే కనరాని దైవం ఆరాధించాలా కనిపించే దైవం? నాది రెండు స్థానాలు. ఒక్కోసారి కనిపించే కనరాని దైవం మళ్ళా కానీ కనిపించే దైవం ముందు ఆరాధించాలి.
0: ముందర ఆరాధించాలా? ఓకే, బాగా చెప్పారు. సరే మరి ఇంకా
1: ఇంకా ఏమి మీరే విశేషాలు చెప్పండి. ఏమన్నా వర్షాలు పడుతున్నాయి?
0: వర్షాలు పడతాయి అయిన నుంచి మస్తు.
1: ఏ మస్తు పరిశాన్ అయింది మేడం. మొత్తం జూన్ అంతా మొత్తం పోయింది.
0: ఏం పోయింది? పత్తియా?
1: లేదు, వర్షాలు పడక.
0: ఆహా, జూన్ నెల పోయింది. అవును, రైతులు చాలా మట్టుకు నష్టపోయారు.
1: ఎంత నష్టపోయారు ఈ వ్యవసాయదారులు. ఒక నెల వేస్ట్ పోయింది వాళ్ళకు.
0: అవునవును, కరెక్ట్. ఇక ప్రతి సంవత్సరం ఇది ఉండేదేలే, అంటే వర్షాధారంగా అంటే ఉంటది. కాకపోతే మొలవడం మంచిగా మొలవడం
1: మంచిగా.
0: ఎట్లా అంటారు మరి, ఏం చేద్దామంటారు? ఇక నడిపించాలి తప్పది, అంతే. వ్యవసాయం నడిపించాలి, ఇక
1: నడిపించాలి. మరి ఏం చేస్తారు?
0: సరే చెప్పండి, ఈరోజు ఏ పాట వింటారు?
1: మీకు అందుబాటులో ఉంటే గృహ ప్రవేశంలో చేయండి. దారి చూపిన దేవత.
0: ఏ పాట?
1: దారి చూపిన దేవత నిన్నెన్నడు మరువలే.
0: సరే సరే మరి, ఆ పాట
1: అందుబాటులో ఉంది.
0: ఉంది ఉంది, వినండి.
1: సరే
0: సరే అమ్మా, మంచిది.
1: సరే.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా
5: చిక్కుకున్నాడు.
1: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: గుడ్ మార్నింగ్ పిల్లలు.
8: గుడ్ మార్నింగ్ మేడం.
7: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
9: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
10: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
11: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
12: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
12: ఈరోజు సంగీత దర్శకుడు గాయకుడు ఏఎం రాజా జయంతి. ఈయన 1929 సంవత్సరంలో చిత్తూరు జిల్లాలో జన్మించారు. 1950 దశకంలో తమిళ తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటులు. ఈయన విప్రనారాయణ, చక్రపాణి, ప్రేమలేఖలు, మిస్సమ్మ పాటలు రాజా గాత్ర మాధుర్యానికి కొన్ని మచ్చతునకలు. ఈయన వివిధ భాషలలో 10,000 పాటలు పాడి 100కు పైగా సినిమాలకు సంగీతం సమకూర్చారు. ఇప్పుడు ఆయన సంగీతం సమకూర్చిన మిస్సమ్మ సినిమాలోని ఈ పాట.

ఆ పాటతో ఎల్లటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

జి రామ్జీ చట్టం 2025 ఈవేళ నుండి భారత్లో గ్రామీణ ప్రాంతాల్లో అమలుకి వస్తుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి హామీని చేయి చట్టం గ్రామీణ భారతదేశాన్ని శక్తివంతం చేస్తుందని గ్రామీణాభివృద్ది శాఖ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 రూపాయలు కేటాయించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ భారతి మిట్టల్, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. విద్యార్థుల కోసం భారతి ఫౌండేషన్ స్కాలర్షిప్లు అందిస్తుందని మిట్టల్ హామీ ఇచ్చారు. అలాగే డేటా సెంటర్లు, ఫైబర్ కనెక్టివిటీని విస్తరించడానికి కట్టుబడి ఉన్నామని కూడా చెప్పారు.

నిన్న రాత్రి ముంబైలంతా నివాసంలో 92 వయసులో కనుమూశారు. ఆమె ప్రయోగాత్మక మరాఠీ నాటక రంగం మార్గదర్శకుల్లో ఒకరు. బాయిగా ముద్దుగా పిలుచుకునే విజయ మేత రంగాయన్ అనే నాటక బృందం ద్వారా మరాఠీ రంగస్థల కళకు ఒక కొత్త నాటక భాషను, తాజా దృక్కోణాలను, ప్రపంచవ్యాప్త పరిజ్ఞానంతో కూడిన విధానాన్ని పరిచయం చేశారు. ఈరోజు జాతీయ సీఏ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1949లో పార్లమెంట్ చట్టం ద్వారా ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా స్థాపించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ దినోత్సవం నిర్వహిస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడంలో, ఆర్థిక పారదర్శకతను కాపాడడంలో, కార్పొరేట్ పాలనలో సీఏలు కీలక పాత్ర పోషిస్తారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. స్టూడియో క్లాక్ లో సమయం 10:04 దాటి 15 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మనం 2000 నుంచి 2010 ఈ డికేట్, ఈ 10 సంవత్సరాల్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకోబోతున్నాం. మీరు వినాలి అనుకుంటున్న పాటల్ని 2000 నుంచి 2010 ఈ 10 ఇయర్స్ లో మీరు వినాలనుకుంటున్న పాటల వివరాలని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. మా నెంబర్ 04023240852. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మిస్టర్ నూకయ్య సినిమా నుంచి సూపర్ హిట్ పాట హరిచరణ్ గారు పాడిన పాట మనం విన్నాము ఎవర్ గ్రీన్ హిట్స్ లో. ఈరోజు మనం 2000 నుంచి 2010 ఈ 10 ఇయర్స్ ఈ టికెట్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. ఎద్దు మైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, ఆర్జే గారు అంటూ తోట శివ, పార్వతి, మురళీకృష్ణ, సిద్ధార్థ్, గౌతమ్, హైదరాబాద్ ఉప్పల్ నుంచి మనకి మెసేజ్ చేశారు. కర్ణాటి భారతి, వాసంతి, శృతిక, సూర్యతేజ, దయానంద్, శివనగర్, వరంగల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. జీడిమెట్ల నుంచి కరీముల్లా.

నస్రీన్ రుహీనా మెసేజ్ చేస్తున్నారు. ఈ టైం బౌండ్ లో ఏదైనా ఒక సూపర్ హిట్ ట్రాక్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. అండ్ మీరు అడిగిన పాటని నేను ప్లే చేస్తున్నాను. కార్తీక్ కవిత సుబ్రహ్మణ్యం పాడిన మణిశర్మ కంపోజిషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ ట్రాక్ మీ అందరి కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం అనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, 10:34 and 35 seconds స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఈ రోజు మనం 2000 నుంచి 2010 ఈ డికేట్ ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ హిట్స్ ప్లే చేసుకుంటున్నాం. అండ్ ఈ టైం బౌండ్ లో మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాన్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. 0402324082 నెంబర్ కి. జగద్గిరి గుట్ట హనుమాన్ నగర్ నుంచి ఊషిగారి బాలరాజు, గంగా భవాని, రవిశంకర్, రజిత, అగస్య, జ్యోత్స్న మెసేజ్ చేశారు. నిజామాబాద్ పోతంగాల్ నుంచి తోట సంతోష్, నిఖిల, రణ్వీర్, నమృత, నిత్య, సంతోష్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒక మంచి సూపర్ హిట్ ట్రాక్, మీరు అడిగిన పాటను నేను ప్లే చేస్తున్నాను. పౌర్ణమి సినిమా నుంచి వారు పాట అడిగారు అనమాట. ఎస్పి బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన పాట. అండ్ ఇదే పాటని సంగీత శ్రావంకర్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి అడుగుతున్నారు. అలాగే నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి కూడా మాకోసం ఒక మంచి పాట, పౌర్ణమి సినిమా నుంచి డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన పాటని మాకోసం ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. హస్తినాపురం ఈస్ట్ నుంచి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాన్స్, అనిరుద్ధ్, శ్రేయాన్స్ కూడా మెసేజ్ పెట్టారు. ఈ టైం బౌండ్లో ఒక మంచి పాటని మాకోసం రిక్వెస్ట్ ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ చాలామంది పౌర్ణమి సినిమా నుంచి పాట రిక్వెస్ట్ చేస్తున్నారు. సో పౌర్ణమి నుంచి ఎస్పి బాలు చిత్ర పాడిన డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ ట్రాక్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో ఉన్నారు. మనం 2000 నుంచి 2010 ఈ టైమ్ బోన్లో వచ్చిన సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ ప్లే చేసుకున్నాం. ఇంతకుముందు మనం ప్లే చేసుకున్న పాట రైడ్ సినిమా నుంచి దంసవే మేనత్త కుత్ర రీమిక్స్ వెర్షన్ మనం విన్నాం అనమాట. రైట్, రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, ఆర్ఆర్ చౌరస్తా నుంచి మా కోసం మన్మధురు సినిమా నుంచి ఒక మంచి పాటని ప్లే చేయండి, డోంట్ మ్యారీ బీ హ్యాపీ అనే పాటని ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. తప్పకుండా నేను ఆ పాట ప్లే చేయడానికి ప్రయత్నిస్తా. ఇందు సిద్ధార్థ్, సృజన ఆదిలాబాద్ నుంచి మనకి మెసేజ్ చేశారు. యాదాద్రి, వలిగొండ, గోల్నేపల్లి గ్రామం నుంచి ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ తేజశ్రీ, తనుజశ్రీ మెసేజ్ చేశారు. నందిని, నరేష్, స్నేహిత, స్నేహాన్ష్, నిజామాబాద్ నందిపేట్ మండల్ నుంచి, అలాగే రాజేష్ నిజామాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకొక శ్రోత కూడా ఉన్నారు నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుంచి, నర్సింగ్రావు, మా కోసం ఏదైనా ఒక మంచి పాట ఈ టైం బౌండ్లో వచ్చిన పాటని ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇంతకుముందు మన్మధుర సాంగ్ రిక్వెస్ట్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మీ అందరి కోసం మన్మధుర నుంచి ఎస్పి బాలు గారు పాడిన ఈ పాట డోంట్ మ్యారీ బీ హ్యాపీ.
2: Of us.

రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రే.

అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంత టోడు లేడు. మామూలుగానే వాడు దేశముదురు, పెళ్లి తోటి పోయింది వాడి పొగరు. ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు, చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా, కసు మనకుండా బుర్ర తినకుండా, వాణ్ణి తిట్టిన తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడినాగులాంటి వాణ్ణి వానపాము చేసింది, అది కాదురా అది.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: అది యుగల గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

ఆరెంజ్ సినిమా నుంచి సూపర్ హిట్ ట్రాక్ విన్నారు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2000 నుంచి 2010 ఈ టైం బాండ్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. 10:53:35 నిజామాబాద్ నుంచి ఒక మంచి పాట ఈ టైం బౌండ్ లో మా కోసం కావాలి అంటూ మెసేజ్ చేస్తున్నారు. తరాలపల్లి హనుమకొండ జిల్లా కాజీపేట్ మండలం నుంచి జీరిపోతుల బుచ్చయ్య అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్, అంబాల శ్రీరాములపల్లె హనుమకొండ జిల్లా పద్మశాలి చేనేత సంఘం నుంచి ఖ్యాతం రవీందర్, స్వరూప, సమ్మయ్య, సుదర్శన్, తాటిపాముల, ఉపేందర్, దేవేంద్ర, శ్రీరాముల, మల్లేశం, గడ్డం సాంబయ్య, దాసి మల్లేశం, మిన్ను, చింతకింది శ్రీను, ఇప్పలపల్లి శ్రీను, గంగాధర్, రమేష్, మా కోసం ఒక మంచి పాట. భద్ర రవితేజ యాక్ట్ చేసిన సినిమా నుంచి, డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన సినిమా నుంచి ఒక పాట వేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ మీ అందరి కోసం మీరు కోరిన ఈ సూపర్ హిట్ ట్రాక్ కార్తిక్ అండ్ చిత్ర గారు పాడారు, భద్ర నుంచి స్టే ట్యూన్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలకు వస్తుంది. కొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను 183.50 రూపాయలు తగ్గించాయి. కొత్త ధరలు ఈవేళ నుంచి అమల్లోకి వచ్చినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలియజేసింది. ఈ నిర్ణయం రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లు, ఆహార పానీయాల వ్యాపారంలో ఉన్న వారికి ఉపశమనం కలిగిస్తుంది. 29వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు ఈవేళ జైపూర్లో ప్రారంభమవుతుంది. రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం, ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, రాజస్థాన్ ప్రభుత్వం సమిష్టిగా నిర్వహిస్తున్నాయి. బెంగళూరు హైదరాబాద్ మధ్య నడిచే అన్ని ఏసీ స్లీపర్ నాన్ ఏసీ బస్సులకు బోర్డింగ్ అలైటింగ్ పాయింట్లను భారీగా పెంచినట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. బెంగళూరులో మెజెస్టిక్, యశ్వంత్పూర్, ఎలక్ట్రానిక్ సిటీ, మడివాళ హెబ్బాళ్, ఎయిర్పోర్ట్ టోల్ ప్లాజా వంటి ప్రధాన ప్రాంతాల్లో కొత్త స్టాప్లు అందుబాటులోకి తెచ్చారు. అలాగే హైదరాబాద్లో ఎంజీబీఎస్, ఆరాంఘడ్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన కూడళ్లలో ప్రయాణికులు బస్సులు ఎక్కేందుకు, దిగేందుకు వీలు కల్పించారు. హైదరాబాద్ పత్తబస్తీ పరిధిలోని చిత్రేనాకా నుంచి కందికల్ గేట్ ఫ్లైఓవర్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం పనులు చేపడుతున్నందువల్ల ఈవేళ నుంచి పనులు పూర్తయ్యేంత వరకు ఆ మార్గంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల ఆధ్యాత్మిక ప్రయాణికుల కోసం ఐఆర్టీసీ 2 భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్ల పర్యటనలను ప్రకటించింది.

దూరం చేస్తుంది, అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఆకాశవాణి శ్రోతలకు జోగ్ దినోత్సవ శుభాకాంక్షలు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్. స్టూడియోలో సమయం 11:04 దాటి 5 సెకండ్లు. శ్రోతలకు నమస్కారం, శుభోదయం. గుర్తుకొస్తున్నారు మేటి సంచలన దర్శకులు

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ అశోక్. విప్లవ భావాల వీధిలో అన్యాయాలపై తిరుగుబాటు బావుట ఎగరవేసిన చిత్రాల రూపశిల్పి, అభ్యుదయ ఆలోచనలతో అణగారిన వర్గాల ఆశయ జ్యోతిని వెలిగించేలా దృశ్య రూపమిచ్చిన దర్శక తృష్ణ, కణకణమండే నిప్పు కణికల్లాంటి చిత్రాలను ఆవిష్కర్త, అన్నార్థులు ఆర్తనాదాల యథార్థ కాదలను వెండితెరపై మెరిపించి మెప్పించిన సృజనశీలి, స్వతంత్ర సప్తసాగర శిఖరాలపై వికృత తాండవాలను తరిమే శివంగి చిత్రాల నేటి భారత చైతన్య కెరటం, వందే మాతరం వరుస మారవద్దని, మనిషే మాధవుడు హృదయమే దేవాలయమంటూ తెరపై అద్భుత సృష్టి చేసిన సినీ పిపాసి, సమసమాజ నిర్మాణంలో మార్పు మంచికి ఉపయోగపడాలని తాపత్రయపడిన వ్యక్తి ఆయనే. విప్లవాత్మక చిత్రాల దర్శకులుగా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్న తొట్టెంపూడి కృష్ణ, టి కృష్ణగా వెండి తెరపై తన సంతకం. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో దర్శకులు టి కృష్ణ తెరపై నాట్యమాడించిన విప్లవ కెరటాలను ప్రసరింపజేసిన సినిమాల జాబితా, ఆయన సినీ జీవిత విశేషాల గురించి విందాము.

మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో దర్శకులు టి కృష్ణ గారి జీవిత విశేషాలు, ఆయన సంచలనమైనటువంటి సినిమాల నుంచి మంచి మంచి పాటలు విని ఎంజాయ్ చేద్దాం. సినిమాలు తీయాలన్న బలమైన కోరికతో తనలోని కథారచయితకు పనిచెప్పి పరిచయాలతో 1963 సంవత్సరంలో ఎడిటర్గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు టి కృష్ణ గారు. అలా చదువుకున్న అమ్మాయిలు, మూగ మనసులు, కన్య మనసులు, సుడిగుండాలు, కొన్ని హిందీ సినిమాలు కూడా, అంటే మిలన్, మస్తాన్ వంటి సినిమాలు కూడా ఎడిటర్గా పనిచేశారు. కానీ తనకు అది సంతృప్తినివ్వలేదు, ఎందుకంటే తాను స్వతహాగా కమ్యూనిస్టు భావాల వ్యక్తి, మంచి కథారచయిత, మంచి ఎడిటర్, రైటర్, గాయకులు, నాటకకర్త, ఇలా మరి ఎన్నో ఆయనకున్నటువంటి ప్రతిభలన్నమాట. ఆ ప్రతిభ, ఆ మేధాశక్తి ఆయన సొంతం. ఇంకా ప్రజానాట్య మండలి నాయకుడు కావడంతో కథా కథనం దర్శకత్వంలో విశేషంగా రాణించి అతి కొద్ది సమయంలోనే సంచలన చిత్రాల దర్శకులుగా ఓ వెలుగు వెలిగారు. చిత్ర పరిశ్రమలు తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఒంగోలులోని టంగుటూరు మండలం కాకుటూరి వారి పాలకులో 1950 సెప్టెంబర్ 1న జన్మించారు టి కృష్ణ గారు. ఎడిటర్గా, సహాయ దర్శకునిగా పనిచేస్తూనే మంచి దర్శకునిగా వెండి తెరపై వెలగాలని కలలు కన్నారు. ఒకనొక దశలో సినీ వాతావరణం ఆయనకు నచ్చక సొంతూరుకు వచ్చేశారు కూడా. అంతలా ఆయనకు సినిమా పట్ల ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడింది. కానీ లోపల ఒక బర్నింగ్ ఉంది. తను విప్లవ జ్యోతిగా, తన విప్లవకారుడిగా, తర్వాత సమాజం పట్ల ఒక సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా ఆయనకు చాలా చాలా ఆలోచనలు. అప్పటికే కథ రచయిత, మంచి ఎడిటర్, సినిమాలన్నీ చూస్తూ ఉన్నారు, పరిస్థితులన్నీ అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి తనలో ఉన్నటువంటి ఆ అగ్నిని, అగ్ని జ్వాలను ఎలాగైనా సమాజ మార్పుకు ఉపయోగించాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారన్నమాట. మరి సొంతూరుకి వచ్చేసిన తర్వాత మరి ఆయన విధిరాతను మాత్రం మరి ఎవరు మార్చగలరు చెప్పండి? ఆయనకి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుందన్నమాట. సో అక్కడికి వెళ్లిన తర్వాత మళ్ళీ పోకూరి బాబురావు గారితో సన్నిహితం, తన కథలు, తీసిన సినిమాల గురించి ఎప్పుడు చర్చిస్తూ ఉండేవారు. తనలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంది, తనలో ఉన్నటువంటి ఒక బలమైన కోరిక, కాంక్ష చాలా ఉంది సినిమాల పట్ల, తనకి పూర్తి విషయం ఉంది అని చెప్పేసి గమనించినటువంటి పోకూరి బాబురావు గారు వీరిద్దరు కలిసి మరి ఒక యువతరం కదిలింది సినిమా కూడా నిర్మాణ బాధ్యతలు స్వీకరించారు. అది సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. ఆ తర్వాత వారిద్దరు కలిసి ఈ తరం పిక్చర్స్ ను కూడా సంస్థను స్థాపించారు. అటుంచితే మరి ఇదే సమయంలో ఒక మంచి సంఘటన జరిగిందనమాట. రామోజీరావు గారితో పరిచయం కూడా ఏర్పడింది. అయితే 1976లో శోభన్ బాబుతో ఆయన ద్విపాత్రభినయం తో మరి రెండు పాత్రలు చేస్తూ డ్యూయల్ రోల్లో ఒక సినిమాను తెరకెక్కించారు టి కృష్ణ గారు. అది మంచి విజయం సాధించింది. అక్కడతో దర్శకునిగా తన పేరును చూసుకున్నారన్నమాట. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.

విప్లవ భావాలు, నాస్తికత, సామాజిక చైతన్యం, స్పృహ కలిగిన ప్రతిభాశాలి టి కృష్ణ. అందుకే ఆయన సినిమాలన్నీ సామాజిక రాజకీయ ఇతివృత్తాలతో, సంఘంలో జరిగే అన్యాయాలను ఎదిరించి జాతిని మేల్కొల్పే కథలతో, మంచి కథను కథనం దర్శకత్వ పటిమతో చాలా తక్కువ సినిమాలే తీసినా కూడా అన్ని సంచలన చిత్రాలే కావటం గొప్ప అంశం. తన మిత్రులు పూకూరి బాబురావు గారితో కలిసి ఈతరం పిక్చర్స్ ను స్థాపించి మొదటగా సందేశాత్మక చిత్రం నేటి భారతం ఆయన దర్శకత్వంలో తీశారు. ఈ చిత్రం దర్శకత్వం కథను బట్టి టి కృష్ణ భావజాలం ఏంటో, ప్రేక్షకుల నాడీ ఏంటో తెలిసిన పరిపక్వత గల వ్యక్తిగా అందరికీ తెలిసిపోయింది. ఇండస్ట్రీ మొత్తం ఆయన వైపు చూసింది. హీరో సుమన్, హీరోయిన్ విజయశాంతిలతో తెరకెక్కిన ఈ మూవీ 1993 విడుదలై సంచలన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీకి గాను ఉత్తమ దర్శకులుగా నంది బహుమతిని కూడా అందుకున్నారు టి కృష్ణ గారు. ఆ తరువాత టి కృష్ణ దర్శకత్వం చేసిన ప్రతి సినిమా దేనికదే సాటి. ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. వింటూ ఉండండి విద్యుత్ భారతి FM 102.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం, ఇది మీ అభిమాన ఛానల్. మనం వింటున్నాం గుర్తుకొస్తున్న కార్యక్రమంలో దర్శకులు టి కృష్ణ గారి జీవిత విశేషాలు. ఆయన తీసినటువంటి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి సంచలన చిత్రాల నుంచి మంచి మంచి పాటలు విని ఎంజాయ్ చేస్తున్నాం. టి కృష్ణ దర్శకులుగా సంచలనాలకు విప్లవాత్మక చిత్రాల రారాజుగా మెరిసిన సంవత్సరం 1985. ఈ సంవత్సరంలో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. బాలీవుడ్నే కాక భారతీయ చలనచిత్ర పరిశ్రమలన్నీ కూడా తన వైపు చూసేలా చేశాయన్నమాట. అంత అద్భుతంగా ఆయన ఆ సంవత్సరం తీసినటువంటి సినిమాలు కథపరంగా, స్క్రీన్ ప్లే, సందేశాత్మక చిత్రాల పరంగా, హీరోలు హీరోయిన్స్ ఇలా ఏ తీసుకున్నా కూడా అదొక ఎక్స్పెరిమెంటల్గా అందరినీ విపరీతంగా ఆకట్టుకుని తన సినిమా వస్తుందంటే చాలా థియేటర్ల దగ్గర క్యూ కట్టే పరిస్థితి ఏర్పడింది. సుమన్ విజయశాంతి నటించిన ఆ సంవత్సరంలోనే దేశంలో దొంగలు పడ్డారు సినిమా కూడా విడుదలైంది. అలాగే అందాల నటులు శోభన్ బాబు విజయశాంతి కాంబినేషన్లో టి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆల్ టైమ్ క్లాసిక్ దేవాలయం విడుదలై భారీ విజయంతో పాటు సినిమా అందరినీ కూడా ఆలోచించేలా మ్యాస్మరైజ్ చేసిందన్నమాట. మూఢాచారాలు, బూజుపట్టిన సాంప్రదాయాలను విన్ననాడాలని సందేశం ఇచ్చారు టి కృష్ణ గారు ఆ సినిమా ద్వారా. దేహమే దేవాలయం, మన మనుషులంతా ఒక్కటే, నీకు నాకు భేదమేంటి అని చెప్పేసి ఒక గొప్ప సందేశాత్మక చిత్రంగా ఆ సినిమా అఖండ విజయం సాధించింది. శోభన్ బాబు గారి కెరియర్లో గొప్ప సినిమాల జాబితాలో ఆ సినిమా కూడా ఉంటుంది. చాలామంది అభిమానులు, ఆయనకు కొత్తగా ఒక వర్గం ఏర్పడిందన్నమాట. అంతలా అందరిని ఇంప్రెస్ చేశారు టి కృష్ణ గారు.

సినిమా ఎందరినో ప్రభావితం చేసింది. తనకంటూ మార్క్ని క్రియేట్ చేసిన సినిమా అది. ఒక సంచలనమై సాగింది ఆ సినిమా. సినిమా మోస్ట్ పవర్ఫుల్ మీడియా, ఆ విషయం తెలుసు. అందుకని సినిమా ద్వారా సమాజాన్ని మార్చాలి, కథలతో, కథనంతో, మంచి డైలాగులతో, మంచి సన్నివేశాలతో, సమాజంలో జరుగుతున్నటువంటి సమకాలీన పరిస్థితుల దృష్ట్యా మరి సమాజాన్ని ఏ విధంగానైనా తన వంతుగా, తన బాధ్యతగా ఇలా మార్చాలి అని చెప్పేసి సినిమాల వైపు మళ్లారు. తర్వాత ఆయన అభ్యుదయ భావాల వ్యక్తి కాబట్టి సమాజంలో తిరుగుతున్నారు ప్రజానాట్య మండలి కళాకారుడిగా, గాయకుడిగా, పాటలు రాస్తూ, గానం చేస్తూ. ఇలా మరి సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ అర్థం పట్టినట్లుగా ఎక్కడెక్కడైతే తనకు ఎదురైనటువంటి సన్నివేశాలున్నాయో వాటి ద్వారా చెలించినటువంటి హృదయంలోంచి వచ్చినటువంటి కథల సారం ఆయన సినిమాలు. అభ్యుదయ భావాలు కలిగిన ఓ యువకుడు ఉపాధ్యాయుడిగా ఓ పల్లెటూరులో బడి తెరవాలనే కథాంశంతో టి కృష్ణ దర్శకత్వంలో సొంత బ్యానర్పై ఆవిష్కృతమైనటువంటి సినిమా వందే మాతరం. ఈ మూవీ ద్వారానే హీరోగా రాజశేఖర్ పరిచయమయ్యారు. ఈ మూవీని, ఇందులోని పాత్ర నటనకు గాను అందరూ కూడా జయజయలు పలికారు. అందరూ కూడా మెస్మరైజ్ అయిపోయారన్నమాట, అందరూ ఇంప్రెస్ అయిపోయారు. వారి వందే మాతరం శ్రీనివాస్ పేరు ముందు వందే మాతరం అని వచ్చింది కదా. సో మరి ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ పాడటం వల్ల ఆయన ఇంటి పేరు కాస్త వందే మాతరంగా మారిపోయింది. ఇలా లేడీ సూపర్ స్టార్గా విజయశాంతి గారు ఎదిగేలా చేయడానికి ఈయన సినిమాలన్నీ ఒక ఫౌండేషన్గా, ఒక వేదికగా మారాయన్నమాట. అంతలా ప్రోత్సాహం ఇచ్చారు టి కృష్ణ గారు. కళాకారుల్లోని ప్రతిభను వెలికి తీశారు. సజీవ దృశ్యాలను తెరపై ఆవిష్కరించి విజయం సాధించి చరిత్రను సృష్టించారు.

సమాజ అభివృద్ధికి, అభ్యుదయానికి, జాతి ఔన్నత్యానికి అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వస్తూ ఉండాలి. లేదంటే దేశభక్తి, సమాజంపై పడుతున్నటువంటి అన్యాయాలు, అకృత్యాలు, రకరకాల కోణాల నుంచి ఎన్నో రకాలుగా సమాజాన్ని ప్రభావితం చేస్తూ దుష్టశక్తులు పాలు కాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు చైతన్యపరిచే సందేశాత్మక చిత్రాలు వస్తూ ఉండాలి. అలా దర్శకులు కూడా ఆ వైపు కూడా పనిచేస్తూ ఉండాలని చెప్పడానికి ఒక మార్గదర్శకులు మన టి కృష్ణ గారు. మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా టి కృష్ణ ఎదుగుతూ ఒక లేడీ హీరోయిన్ని లేడీ సూపర్ స్టార్గా, లేడీ అమితాబ్ బచ్చన్గా, ఒక గొప్ప స్టార్గా, హీరోలను సైతం తలదన్నే విధంగా, మెయిన్ మనం పాజిటివ్గా తీసుకోవాలి, వారిని అధిగమించి ఎక్కువ రెమ్యునరేషన్తో పాటు టోటల్ భారతదేశంలో చిత్ర పరిశ్రమ తన వైపు తిప్పేలా విజయశాంతి గారిని తీర్చిదిద్ది ఒక గొప్ప నటీమణిగా చేసినటువంటి ఘనత టి కృష్ణ గారిది. అంతలా ప్రోత్సహించారు, ఆ పాత్రలను కూడా అలా తీర్చిదిద్దారు. ఇలాంటి పాత్రలు కూడా వెయ్యవచ్చు, ఇలాంటి పాత్రల ద్వారా సమాజాన్ని మొత్తం కడిగేయచ్చు, అన్యాయాలను కడిగేయచ్చు, అణగారిన వర్గాలపై జరుగుతున్నటువంటి అకృత్యాలను ఇలా శివంగిలా విరుచుకుపడేలా పాత్రను తీర్చిదిద్ది ఆ వైపు మార్పును కాంక్షించారు. నిజంగా మార్చారు కూడా. అంతలా అద్భుతమైనటువంటి విజయశాంతిని హీరోయిన్గా, లేడీ క్యారెక్టర్ అయినప్పటికీ ఒక హీరోగా ఒక సమాజం మీద విరుచుకుపడుతున్నటువంటి, అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తులను భరతం పట్టే విధంగా తీర్చిదిద్దినటువంటి సినిమా ప్రతిఘటన. ఇదొక చిత్ర పరిశ్రమలో ఇండస్ట్రీ బ్లాక్ పోస్టర్ హిట్గా నిలిచినటువంటి ఒక మైల్ స్టోన్ అన్నమాట. రామోజీరావు గారు ఈ చిత్రాన్ని నిర్మించారు, చెప్పాను కదా. అక్కడ పరిచయమైనటువంటి, అక్కడ గమనించినటువంటి ఈతని ప్రతిభను చూసి మరి ఆయనకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. దానికి తగ్గ స్టోరీ, దానికి తగ్గ స్క్రీన్ ప్లే, నటులను ఎంపిక చేశారు. దీని గురించి ఇంకా చాలా చెప్తాను. ముందుగా మరి ఈ సినిమాలో సంచలనమై అందరినీ రోమాంచితం చేసినటువంటి పాట ఇప్పుడు విందాం.

ఇలాంటి సన్నివేశాలు నిత్యం మన కళ్ల ముందు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు, ఎన్ని న్యాయం, ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అందుకే అప్పుడప్పుడు సమాజాన్ని మార్చేందుకు సినిమాల ద్వారా ఇలాంటి ప్రయోగాలు చేస్తూనే ఉండాలి, సమాజాన్ని మార్చే ప్రయత్నం చేయాలి దర్శకులుగా. అలాంటి ప్రయత్నం ఆనాడే చేశారు అంత గొప్ప దర్శకులు.

టే కృష్ణ గారు. మరి నిజానికి టి కృష్ణ గారి ప్రతిభను ఉషాకిరణ్ మూవీస్ అధినేత రామోజీరావు గారు గుర్తించింది. చెప్పాను కదా దేశంలో దొంగలు పడ్డారు మూవీ చర్చలప్పుడు. అలా ఉషాకిరణ్ మూవీ బ్యానర్ పై తెరకెక్కిన ప్రతిఘటన భారతదేశ వ్యాప్తంగా మారుమ్రోగింది. మరి ఆయన సినిమాలకు ప్రత్యేకత ఏంటంటే ఆ సినిమా స్టోరీకి తగ్గట్టుగా తను ఏమి చెప్పదలుచుకున్నాడో, సమాజానికి ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నారో అది గీత రచయితలకు చెప్పి మరీ దానిపై దృష్టి పెట్టి రాయించుకునేవారన్నమాట. అలా వేటూరు గారి గీతం ఇప్పుడు మీరు విన్నారు కదా, అందులో ఆ పాట వింటే మొత్తం ఆ కథ మొత్తం తెలిసిపోతుంది. తను ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది సమాజంలో, ఎలాంటి సందర్భాలు ఎదురవుతున్నాయి, మనిషి మనిషికి అంతరం ఎంతుంది, మనిషి మనిషిని ఎలా చూస్తున్నారు, దాన్ని ఎలా అరికట్టాలి అనే ప్రయత్నం చేశారు టి కృష్ణ గారు. ప్రతి సినిమా ఒక కళాఖండంగా నిలిచింది, ప్రతి సినిమా ఒక మెసేజ్ ఇచ్చింది, ప్రతి సినిమా ప్రతి ఒక్కరిని కదిలించింది, స్పందింపచేసింది, మేల్కొనేలా చేసింది. అంత గొప్ప డైరెక్టర్. ప్రతిఘటన సినిమాను హిందీలో కూడా డబ్ చేశారు. మరి ప్రతిఘటన సినిమాకు, ప్రతిఘటనలో చేసినటువంటి నటులకు, ఆ పాత్రలకు జీవం పోసిన విధానాన్ని చూసి 6 నంది అవార్డులు అలా నాట్యం చేశారన్నమాట. అందులో పనిచేసినటువంటి చాలా మంది టెక్నీషియన్స్ కి నంది అవార్డ్స్ వచ్చాయి. ఉత్తమ గాయనిగా మన జానకి అమ్మ గారికి, అలాగే విలన్ గా పనిచేసినటువంటి వారికి, తర్వాత ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా మరి రామోజీరావు గారు అందుకున్నారు. టి కృష్ణ గారికి ఉత్తమ కథారచయితగా నంది అవార్డు వచ్చింది. అన్ని విశేషాలే ఆ సినిమాలో, ప్రతి ఒక్కరూ ఆ పాత్రలకు వన్నె తెచ్చారు. ఇలా చేయాలి సినిమా అనేలా ప్రతి ఆర్టిస్ట్ కి ఒక ప్రేరణ కలిగించేలా సినిమా తెరకెక్కించినటువంటి గొప్ప డైరెక్టర్, బహుముఖ ప్రజ్ఞాశాలి టి కృష్ణ గారు.

అన్నింటినీ శాసించేవాడు మనిషి, అన్నింటినీ ఆదుకునేవాడు మనిషే, అన్నింటినీ చేసేవాడు మనిషే. ఆ మనిషే బాధ్యతగా నడుం బిగించి సమసమాజ నిర్మాణం కోసం, సమసమాజ మార్పు కోసం, అభ్యుదయం కోసం నడుం బిగించాలి, పోరుబాట చేయాలి, సమాజం మొత్తాన్ని మార్చాలి. సమాజంలో పేళ్లూనుకుపోయినా వేళ్లూనుకుపోయినా వాటన్నిటినీ రూపుమాపాలి అనే సదుద్దేశంతో ఆయన తీసినటువంటి సినిమా అలా అలా జనప్రభంజనమై సాగింది, జనాల్లోకి వెళ్ళింది, జనాల గుండెలను తట్టింది, గుండెలను పిండేసింది, పరిరణగా అగ్ని కెరటంగా ఆలోచింపచేసింది. వినూత్న తరహాలు విప్లవాత్మక చిత్రాలను తీసినప్పటికీ ప్రేక్షక ఆదరణ మాత్రం తగ్గలేదు, అందరిని మించిపోయింది, వెళ్ళలేకుండా చేసింది. టి కృష్ణ గారి సినిమా అంటే చాలు, థియేటర్లకు క్యూ కట్టారు ఆ రోజులు. ఆయన సినిమాల్లోని మరి కథలు, కథనం, పాత్రలు అలా విప్లవాత్మకంగా ఉంటాయి అని అనిపించినప్పటికీ పాటలు కూడా జనాలను పిచ్చెక్కించాయి. పాటలు తోటాల్లా పేలాయి, ప్రతి పాట అజరామరంగా నిలిచాయి, అపురూప చిత్రాలుగా నిలిచాయి ఆయన సినిమాలన్నీ కూడా. సో అలా పాటలు కూడా చాలా మాధుర్యంగా సంగీత దర్శకులను ఎంచుకోవటం కూడా ఆ విధంగా ఎంచుకోవటం, తర్వాత పాటల ట్యూన్స్ విషయంలో క్యాచీగా ఉండటం, అందరికీ నాలుకల మీద నానే విధంగా, పాడుకునే విధంగా, ఆలోచింపచేసే విధంగా, ప్రేరణగా, చైతన్యంగా కదిలించేలా, గుండెలను మెలిపెట్టేలా ఉండేటువంటి పాటలు ఎంచుకోవటం, అలాంటి గీత రచయితలను తీసుకోవటం ఆయనకే చెల్లింది. అందుకని తీసినటువంటి కొన్ని సినిమాలే, దాదాపుగా 12 సినిమాలు ఇతర భాషలతో కలిపి, తెలుగు సినిమాలు 10-9 అనుకుంటా, మిగతా భాషలన్నీతో కలుపుకుంటే 12 సినిమాలు. తర్వాత ఎడిటర్గా చాలా సినిమాలు చేశారు, కథ రచయితగా కొన్ని సినిమాలు చేశారు. తర్వాత ఇలా అన్నింటిలో తన ప్రతిభ, తన మార్కును చూపించుకున్నారు. మరి ఆయన చివరి దశలు అంటే చాలా తక్కువ వయసులోనే మరి ఆయన తారల్లో కలిసిపోయారు. ఆయన ఆఖరి సినిమా రేపటి పౌరులు. నిజంగా రేపటి పౌరులుగా మన బాధ్యత ఏంటి, రేపటి పౌరులుగా మనం ఏం చేయాలి, రేపటి పౌరులుగా ఎలాంటి భవిష్యత్ తరాన్ని నిర్మించాలి అనే ఇతివృత్తంతో సినిమా తీశారు రేపటి పౌరులు. ఆ సినిమా విడుదలై సంచలనమైంది, కానీ ఆ సినిమా విడుదల నాటికి ఆయన తారల్లో కలిసిపోయారు. ఓటమి లేని అరుదైన దర్శకులుగా రికార్డు సృష్టించారు, తక్కువ వయసులోనే పెద్ద ప్రస్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన ప్రతి సినిమా సమాజాన్ని కదిలించాయి, చైతన్యపరిచాయి.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ స్టూడియోలో. సమయం 12:05 దాటి 47 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. ఇప్పుడు చైతన్య స్ఫూర్తి. ఈ రోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఒక మధ్య సందర్భం, మరి విషయం విట్టు మీకు అర్థమవుతుంది. విషయంలోకి వెళ్దాం. దానికన్నా ముందు ఒక మంచి పాట విందాం.

ఆ వేణువులోంచి వచ్చినటువంటి ఆ తరంగాలు వింటే నిజంగా మనస్సు పులకించిపోతుంది. ఆ పాట కన్క మూవీలోంచి చిత్రపడింది. గీత రచన సుద్దాల శుక్తేజ, సంగీతం దేవి శ్రీప్రసాద్. పాటకి మన కంటెంట్కి సంబంధం ఉంది. తనువెళ్ళ గాయాలున్న కమ్మని సరాగలనిచ్చే ప్రకృతి ప్రసాదితం. పలికించేవారుండాలి కానీ పరవశింపజేసే నాదాలు పలుకుతాయి. పురాణ ఇతిహాసాల్లో ఆ గానానికి పరవశించి పరుగులు తీసి గోవులు నాట్యమాడాట. అతిశయోక్తి అయినప్పటికీ ప్రత్యక్షంగా ఆ వెదురులోంచి వచ్చిన తరంగాలు వింటే మాత్రం పులకించుకోవాల్సిందే. అంత గొప్ప వాద్యం వేణుగానం. అలాంటి వేణువును ఊదుతూ యావత్ ప్రపంచ సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసిన వేణుగాన విద్వాంసులు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా వారి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా చైతన్య స్ఫూర్తులు ఆయన స్ఫూర్తిగా తీసుకుందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు వివిద్ భారతి. మన వెంటనే కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. ఇంతకుముందు మీరు విన్న పాట పౌర్ణమి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. మనం ఈరోజు వేణుగాన విద్వాంసులు హరిప్రసాద్ చౌరాసి గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఆయన స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. మరి వేణుగానం ఎలా ఉంటుంది, ఎలా ముత్తలు చేస్తుంది, ఎలా పరవశింపజేస్తుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంగీత వాయిద్యాలలో దేని నాదం దానిదే, దేనికుండే ప్రత్యేకత దానిదే. అది పలికే ప్రత్యేక ధ్వని మరొకటి సృష్టించదు. అందుకే ఆ యూనిక్ స్వరశ్రుతిని విని తరిస్తారు సంగీత ప్రియులు, జ్ఞానులు. సంగీతం అంటే ఇష్టముండని వారంటూ ఉండరు. అందులో వేణుగానం సాంప్రదాయ వాయిద్యం. అంతర్జాతీయంగా హిందుస్థానీ సంగీతాన్ని వేణువు ద్వారా వినిపిస్తూ అందరిని తరింపజేస్తూ ఉన్నారు హరిప్రసాద్ గారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందారు, ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించారు, అనేక వేదికలపై కచేరీలు చేశారు. ఆ వేణుగానం వింటూ ఔత్సాహిక కళాకారులు ప్రేరణ పొందుతూ ఆ కళని వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నారు చాలామంది. ఆ కళ పట్ల అంకిత భావం.

ఒకటో నెంబర్ కుర్రోడు సినిమా నుంచి ఉదిత్ నారాయణ చిత్ర పాడిన పాట ఇది. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం ఎంఎం కీరవాణి. మనం వేణుగాన విద్వాంసులు హరిప్రసాద్ చౌరాసి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దర్శకుల కళా తపస్వి కె విశ్వనాథ్ గారు దర్శకత్వం

రాసిన వెండితెర కళాఖండం సిరివెన్నెల సినిమాలోని పాటలకు వేణుగానని అందించిన వారు చౌరస్య గారే. ఆయన మురళీగానం ఎప్పటికీ అమోఘమే. అలాగే బాలమిత్రుల కథ సినిమా కూడా ఆయన సహకారం అందించారు. గున్నమావిడి అనే పాటకు ఎంత సంచలనం తెలిసిందే కదా, ఆ పాట కూడా హరిప్రసాద్ గారు వేణుగానాన్ని అందించారు. హిందుస్థానీ సంగీత మేళవింపులతో అంతర్జాతీయ వేదికలపై ఎన్నో కచేరీలు కూడా చేశారు ఆయన. ముఖ్యంగా చాందిని హిందీ సినిమాలో అయితే మరి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. హిందీ సినిమాలో కూడా పనిచేశారు ఆయన, వంతు సహకారం అందించారు. ఆయన చాలా ఫేమస్ అయినా కూడా సినిమా దర్శకులు, సినిమా సంగీత దర్శకులు అడిగినంతలోనే మంచి వేణుగానాన్ని అందించారనమాట. చాందిని, డర్ లమ్హే, సిల్సిలా, ఫాన్లే, విజయ్, సాహెబాన్ లాంటి హిందీ సినిమా పాటలకు కూడా ఆయన సహకారం అందించారనమాట. ఆయన ప్రత్యేకతను, ఆయన యొక్క వేణుగాన విద్వాంసులుగా పనిచేస్తున్నటువంటి ఆయన పనితీరు, విభిన్న శైలులు పలికించే తీరు, చేసిన ప్రయోగాలు, చేస్తున్న ప్రయోగాలు కూడా వినాలంటే ఆయన ప్రత్యక్ష వేదికల మీద చేస్తున్నటువంటి ఆ మెస్మరైజింగ్ ని మనం చూడాలంటే, కళ్ళారా చూడాలంటే ఆ లైవ్ చూస్తే బాగుంటుందన్నమాట. సరే, మరి ఆయన అందించినటువంటి కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సినిమాకు, సిరివెన్నెల సినిమాకు అందించినటువంటి ఆ వేణుగానాన్ని మరి ఈ సందర్భంగా ఒకసారి విందాం.

ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. ఈరోజు వేణుగాన విద్వాంసులు హరిప్రసాద్ చౌరస్య గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కార్యక్రమం ఇది. మరి మీకు అందరికి నచ్చింది ఆశిస్తూ మీ అశోక్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది దుర్గా ఉషారమణి. దేశం నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. బీపీజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈ రోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16 కి చేరుకున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం పరిపాలనకు సరికొత్త అర్థాన్ని ఇచ్చిందని, పౌరులను శక్తివంతం చేసిందని, సర్వతోముఖ అభివృద్దిని వేగవంతం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమై 11 ఏళ్లు పూర్తయిన సందర్బంగా మోదీ మాట్లాడుతూ డిజిటల్ ఇండియా జీవితంలోని ప్రతి రంగాన్ని స్పృశించిందని పేర్కొన్నారు. ఎలాంటి అంతరాయాలు లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీలు పూర్తి పారదర్శకతతో లబ్దిదారులకు చేరుతున్నాయని ఆయన చెప్పారు. జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా మారిందని మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా ఈ ఆవిష్కరణల విప్లవాన్ని భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా గ్రామాలు, ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు తీసుకెళ్లిందని ఆయన అన్నారు. దేశంలో ప్రతి మూల నుంచి వస్తున్న యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలు మన భూగోళం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లకు పరిష్కారాలను కనుగొంటున్నారని, దేశం నలుమూలల నుంచి యువజనులు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని మోదీ అన్నారు. ఈ కార్యక్రమం విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, వాణిజ్యం, ప్రజాసేవల పంపిణీని బలోపేతం చేసిందని మోదీ చెప్పారు. డిజిటల్ ప్రపంచంలో ప్రభుత్వం సాధిస్తున్న పురోగతి కారణంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ది చెందుతున్న సాంకేతిక రంగాల్లో భారతదేశం వేగంగా దూసుకుపోతుందని ప్రధానమంత్రి అన్నారు. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీల పరిమాణం 23% మేరకు పెరిగింది. 22 బిలియన్లకు పైగా నమోదైంది. అదే సమయంలో యూపీఐ లావాదేవీల విలువ కూడా 20% వృద్ది చెంది గత నెలలో 28 లక్షల కోట్ల రూపాయల మేరకు చెల్లింపులు జరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈవేళ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ నెలలో యూపీఐ సగటున రోజుకు దాదాపు 757 మిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. ప్రస్తుతం యూపీఐ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, శ్రీలంకతో సహా 8 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇది అంతర్జాతీయ ఫిన్టెక్ రంగంలో భారతదేశం ఉనికిని మరింత బలోపేతం చేసింది. గ్రీస్ నుంచి భారతదేశానికి సరిహద్దులు దాటి నిధులు బదిలీ చేయడం కోసం యూరోబ్యాంక్ యూపీఐ ఆధారిత రెమిటెన్స్ సేవను ప్రారంభించడంతో నిన్నటి నుంచి గ్రీస్ లో కూడా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సుస్థిర నీటి యాజమాన్యం, సాగునీటి పరిధి విస్తరణ ద్వారా వ్యవసాయ రంగంలో సాగునీటి ఆధారిత విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 10 ఏళ్లకు పైగా వ్యవధిని విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2015 జులై 1వ తేదీన ప్రారంభమైన పీఎంకేఎస్వై దేశవ్యాప్తంగా సాగునీటి భరోసా కల్పించడంతో పాటుగా పొలాల్లో నీటి వినియోగం సామర్థ్యాన్ని మెరుగుపరిచింది, సుస్థిర నీటి సంరక్షణను ప్రోత్సహించింది. గత దశాబ్ద కాలంలో ఈ పథకం జల సించాయి, జల

0: సించన్ కింద వర్షపు నీటి సేకరణ, పొలాల స్థాయిలో సమర్థవంతమైన నీటి పంపిణీ ద్వారా సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసింది. 2016-17 నుంచి ఈ పథకం ద్వారా 27 మిలియన్లకు పైగా రైతులు ప్రయోజనం పొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యకుడు డాక్టర్ మసౌజ్ పెజెష్కియాన్తో టెలిఫోన్ లో మాట్లాడారు. ఈ చర్చల సందర్భంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్య కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యకుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వం ఉండేలా చూసేందుకు, నౌకాయాన వాణిజ్య సేవను పరిరక్షించేందుకు నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని కూడా మన ప్రధానమంత్రి స్పష్టం చేశారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీకి వస్తారు. భారత్ లో ఆమెకి ఇది మొదటి అధికార పర్యటన. రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమాపేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమాపేశం భారత జపాన్ దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్దమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుపోయిందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014లో ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యం స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారం మరింతగా బలపడుతోంది. వీటిలో వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు ఉన్నాయి. ఈ రోజు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వైద్య సమాజానికి వారి అచంచలమైన అంకితభావానికి గాను శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు చూపుతున్న ఆదర్శవంతమైన వృత్తి నైపుణ్యాన్ని, మానవాళికి వారందిస్తున్న నిస్వార్థ సేవలను ఒక వీడియో సందేశంలో నడ్డా కొనియాడారు.
1: On the occasion of Doctors' Day, I extend my sincere appreciation and heartfelt gratitude to the medical fraternity for its unwavering dedication, exemplary professionalism and compassionate service to humanity. Doctors are the cornerstone of our healthcare system, tirelessly working to alleviate suffering, save lives and uphold the highest standards of patient care. Your selfless commitment and resilience continue to inspire the nation and strengthen our collective pursuit.
0: వైద్యులను దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మూల స్తంభాలుగా వివరించి, రోగుల బాధలు తగ్గించేందుకు, ప్రాణాలు కాపాడేందుకు, రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు పాటించేందుకు వారు అలసిపోకుండా శ్రమిస్తున్న తీరును గుర్తు చేసుకున్నారు. రోగ నిర్ధారణ చికిత్సను మరింత మెరుగుపరిచేందుకు సాంకేతికతను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా మంత్రి సందర్భంగా చెప్పారు. ఆపరేషన్ అమిస్తాద్ లో భాగంగా వెనెజువలాలో సేవలందిస్తున్న వైద్యులు, ఆరోగ్య నిపుణుల ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. ఇటువంటి సవాళ్లతో కూడిన సమయంలో అవసరంలో ఉన్న వారికి సేవ చేసేందుకు డాక్టర్లు చేస్తున్న ప్రయత్నాలు, సమాజం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నప్పుడైనా వైద్య నిపుణులు ఎలా స్పందిస్తారనే దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. వెనెజువలాలో భారీ ప్రాణనష్టానికి కారణమైన వినాశకరమైన భూకంపాలకు స్పందనగా భారతదేశం ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను నోటిఫై చేసింది. ఇవాళ్ళ నుంచి అమల్లోకి వచ్చాయి. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేతన రేట్లు పెంచారు. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298.80 రూపాయల నుంచి విపిజీ రామ్జీ కింద రోజుకు 325.40 రూపాయల వేతనాన్ని పెంచారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య

0: ఐదు మ్యాచ్ల టీ20 అంతర్జాతీయ సిరీస్ లో భాగంగా ఈ రోజు చెస్టర్ లీ స్ట్రీట్ లోని రివర్ సైడ్ గ్రౌండ్ లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండో టీ20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్ లో, మూడో మ్యాచ్ జూలై 7వ తేదీన నాటింగ్హామ్ లో జరుగుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం మెక్సికో సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 పోరాటంలో మెక్సికో 2-0 తేడాతో ఎక్వడార్ ఓడించి ఫీఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 16 కు అర్హత సాధించింది. ప్రపంచకప్ నాకౌట్ దశలో మెక్సికోకు 40 ఏళ్ల తర్వాత లభించిన తొలి విజయం అది. స్వీడన్పై అంతకుముందు ఫ్రాన్స్ ఘన విజయం సాధించింది. నార్వే 2-1 తేడాతో ఐవరీ కోస్ట్ ఓడించి రౌండ్ ఆఫ్ 16 కు అర్హత సాధించింది. విశేషాలు మరొకసారి. దేశ నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సన్నాయ్ తకాయిచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. బీపీజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతల రేట్లు ఈ రోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16 కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:40 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

0: పేరు విన్న పాట ఓంతరి ఓ తండ్రి కథ సినిమా నుంచి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

పెద్ద సినిమా నుంచి మోహిత్ చౌహాన్ పాడిన పాట విన్నారు. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్నాం సూపర్ హిట్ సాంగ్స్. ఇప్పుడు భరత మహాశీలకు విజ్ఞప్తి సినిమా నుంచి ఈ పాట.

లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ వివిత్ భారతి. మీరు వింటున్న పాట బ్యాండ్ మేళం సినిమా నుంచి.

0: నారీ నారీ నడుమమురారి సినిమా కోసం హరిచరణ్ పాటి పాట విన్నారు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఐఎస్ నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674

0: με ένα ταγελά. Εμείς άλλα πελά. Να μαμίδα εμείς άλλο ντορεύει αλλά. Άλλο μπάγα τσελεγά ούντι δουπατί καπαντρά.
1: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో చివరిగా విన్న పాట మనశంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి ఉదిత్ నారాయణ పాడింది.
2: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ సలలే.

0: ట్యూన్ చేసుకోండి మీ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం లో.
1: వృందావనమది అందరిది గోవిందు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విందామిప్పుడు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబిజీరామ్జీ చట్టం 2025 ఈరోజు నుండి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకి వచ్చింది. రైతు భరోసాను 10,000 నుండి 12,000 రూపాయలకు పెంచి ఇప్పటి వరకు 27,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశామని, ఈ దశలో మరో 9,000 కోట్ల రూపాయలు జమ చేయనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్టంలోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈరోజు రాష్టంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ 2025 చట్టం ఈరోజు నుండి భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకి వచ్చింది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి హామీనిచ్చే ఈ చట్టం గ్రామీణ భారతదేశాన్ని శక్తివంతం చేస్తుందని గ్రామీణాభివృద్ది శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలియజేసింది. రైతు భరోసాను 10,000 నుండి 12,000 రూపాయలకు పెంచి ఇప్పటి వరకు 27,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాబోయే 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో 9,000 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ విడతతో కలిసి 36,000 కోట్ల రూపాయలవుతుందని నిన్న సాయంత్రం రైతు భరోసా నిధుల విడుదల సభలో అన్నారు. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని, ఇప్పటి వరకు దీనికోసం 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలియజేశారు. రాష్టంలోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. జైపూర్ మండలం గంగిపల్లిలో పర్యటించిన మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందేందుకు చేయూత అందించి ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఏపీ మాస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్బంగా హైదరాబాద్లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో సమ్మిళిత వృద్దికి సమాజ ఆధారిత మార్గాలపై 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ఈ సదస్సును ప్రారంభించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల భవనాలపై రూఫ్ టాప్ సౌర విద్యుత్ ఏర్పాటుకు సంబంధించి టెండర్ల నిబంధనల్లో తెలంగాణ రాష్ట పునరుద్దరణ ఇంధన వనరుల సంస్థ రెడ్కో మార్పులు చేసింది. గతంలో తొలిసారి ఈ పథకం కింద 1500 పాఠశాలలపై సోలార్ ఏర్పాటు పనులకు పిలిచిన టెండర్లలో చిన్న కంపెనీలకు అవకాశమివ్వగా జాప్యం జరిగిందని, దీనిని నివారించడానికి ఇప్పుడు పెద్దవాటికి ఇవ్వడానికి వీలుగా నిబంధనలు మార్చింది. ఈ మేరకు రాష్ట్రంలో కొత్తగా 9,937 పాఠశాలలపై 280 కోట్ల రూపాయలతో 46 మెగావాట్ల సామర్థ్యమున్న సౌర విద్యుత్ ఫలకాల బిగింపుకు రెడ్కో తాజాగా టెండర్లు పిలిచింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే అర్హులైన ఎస్సీ విద్యార్థిని విద్యార్థుల నుండి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈరోజు నుండి ఆగస్టు 31 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం

0: సర్పంచ్ సంవద్ యాప్ ద్వారా గ్రామ సర్పంచ్లకు ప్రతిభ ఆధారంగా ప్రకటిస్తోన్న మెరుగైన ర్యాంకుల్లో మే నెలకు గాను కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని కోరటపల్లి గ్రామం ఆదర్శంగా నిలిచింది. ఆత్మ నిర్భర్ మహిళా పంచాయతీ ఇతివృత్తంలో దేశంలోనే గ్రామ సర్పంచ్ మ్యాకల మహేశ్వరికి మొదటి ర్యాంకు దక్కింది. కోరటపల్లిలోని మహిళలు మహిళా సంఘాల ద్వారా రుణం పొంది కిరణం, కుట్టుమిషన్, జూట్ బ్యాగ్ తయారీ, ఐకేపీ కేంద్రాల నర్సరీ నిర్వహణ వంటి పనులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మహేశ్వరి ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: జాతీయ స్థాయిలో పోటీ పడడంలో మా గ్రామాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం మాకు అవార్డు ఇవ్వడం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మాకు సహకారం అందించుకుంటూ మా గ్రామాన్ని నంబర్ వన్ గ్రామంగా కృషి చేయడానికి మా మహిళలతో పాటు నేను కూడా కృషి చేస్తున్నాము. మహిళా సంఘాల ద్వారా లోన్లు తీసుకోవడం ద్వారా మా కాళ్ళ మీద మేము నిలబడి ఒక ఉపాధి పొందుకుంటూ మా కుటుంబాన్ని నడిపించుకుంటున్నాము. మా కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటున్నాము. మా గ్రామాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాము.
0: ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ రోజు నుంచి నెల రోజుల పాటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 30-30A పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉంటుందని పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ చంద్ర తెలిపారు. దీని ప్రకారం పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, ప్రజాధనానికి నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ ను నియమిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 18 మంది సభ్యులతో నియమించిన ఈ కమిటీలో జనగామ నుండి డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ చోటు లభించింది. ఈరోజు రాష్టంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెదపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సమాజంలో ప్రాణదాతలుగా నిలిచే వైద్యుల సేవలను గుర్తించి వారిని గౌరవించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. భారతదేశంలో ఈ దినోత్సవాన్ని 1991 నుండి అధికారికంగా పాటిస్తున్నారు. ప్రముఖ వైద్యులు, స్వాతంత్ర సమర యోధులు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. వైద్య రంగంలో ఆయన చేసిన విశేష సేవలకు గాను 1961 దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించారు. రోగుల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమించే వైద్యుల మానసిక, శారీరక శ్రేయస్సును కాపాడాల్సిన ఆవశ్యకతను ఈ ఇతివృత్తం నొక్కి చెబుతుంది. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ వైద్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యులను సన్మానించగా జిల్లా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ ప్రవీణ్ ఆధ్వర్యంలో, మెడికల్ కళాశాలలో ప్రిన్సిపల్ సునీత అధ్యక్షతన కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లాలో గత 2 సంవత్సరాల్లో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 296 కిలోలకు పైగా గంజాయిని దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నీతికా పంత్ మాట్లాడుతూ, జిల్లా డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్డీపీఎస్ చట్టంలోని నిబంధనలను అనుసరించి పర్యావరణ కాలుష్య నియంత్రణ ప్రమాణాలను పాటిస్తూ ఇన్స్పిరేషన్ ప్రక్రియ ద్వారా దహనం చేసినట్టు తెలియజేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ ఎస్టీ యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని జిల్లా గిరిజనాభివృద్ది అధికారి సంగీత ఒక ప్రకటనలో తెలిపారు. పారదర్శకంగా యూరియాను పొందేందుకు వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యేక యాప్ను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ రైతులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లాలో నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ అందించేందుకు టాస్క్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు టాస్క్ ప్రాంతీయ కార్యాలయ అధికారులు ప్రతిపాదిత భవనాలను పరిశీలించి సెంటర్ ఏర్పాటుకు అనువైన భవనాన్ని ఎంపిక చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతుల బ్యాంకు ఖాతాల్లో 149 కోట్ల పైచిలకు రైతు భరోసా డబ్బులు విడతల వారీగా జమ అవుతాయని జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు మహారాష్ట ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి నిర్మల్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి నీరు చేరనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:21 దాటి 80 సెకండ్లు. కొన్ని క్షణాల్లో షో టైం. షోడియం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిసే వెంటనే 0402324082 నెంబర్కు వాట్సాప్ చేయండి. సమాధానం చెప్పే ముందు సమాధానం మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. ఇంకా వేరే వేరే మెసేజ్లు పంపవద్దు దయచేసి. ప్రశ్న మాది, ఆన్సర్ మీది. ఉత్సాహంగా, ఉల్లాసంగా మరింతగా ఈ షో. షోడియం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. మరి షోడియం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324082 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తేలిపోదాం. మంచి మంచి ఆన్సర్స్ మీరు మరి మేము అడిగగానే పంపించండి, సరైన సమాధానం పంపించండి. సరైన సమాధానం పంపించిన వాళ్ళు వెంటనే ప్రతి ప్రశ్నకు పంపించకుండా ఒకటి రెండు వాటికి సరైన సమాధానం తెలిసి పంపించండి. ఎందుకంటే అందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. ప్రశ్న వచ్చేస్తుంది, పద్మ అవార్డులకు అర్హులు కాని వారు ఎవరు? ప్రశ్న మరొకసారి, పద్మ అవార్డులకు అర్హులు కాని వారు ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే ఈ పాట అయిపోయే లోపు మీ సమాధానం పంపండి.

షోటైం కార్యక్రమంలో మీరు విన్న పాట శివాజీ సినిమా కోసం హరిహరన్ మధుశ్రీ పాడిన పాట విన్నారు. షోటైం కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, పద్మ అవార్డులకు అర్హులు కాని వారు ఎవరు అనే ప్రశ్న విషయం. దీనికి స్పందనగా చాలా మంది శ్రోతలు చాలా ఉత్సాహంగా ఎంతో ఎనర్జెటిక్ గా ఆన్సర్ చేశారు, చాలా స్పీడ్ గా చేశారు. మరి స్పెషల్ గా థ్యాంక్స్ వారికి. సరైన సమాధానం పంపిన వాళ్ళు చదివిస్తున్నాను. ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, తర్వాత సిహెచ్ విజయ్ కుమార్ చందన్నగర్ హైదరాబాద్ నుంచి, తర్వాత నర్సంపేట్ బాలకృష్ణ, బుధన్ పోచంపల్లి నుండి మార్కండేయ అనిత, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, సులోచన కరీంనగర్ నుంచి, అప్పలరాజు పెడ నుండి, వనసలిపురం మహేశ్వరి మురళి సరైన సమాధానం పంపారు. ఓల్డ్ హౌసింగ్ కాలనీ ఆదిలాబాద్ నుంచి పూర్ణచంద్రరావు, వీళ్ళు వారి పేరు మెన్షన్ చేయలేదు. తర్వాత పంతాడి శ్రీనివాసరావు మోరిపల్లం నుండి, నందిపేట్ నుంచి వెంకటేష్, ఎం నరేష్ రోజా, శిరీష ఓంకార్ వీరు, ఫీర్జాద్గూడ శ్రీనివాస్, జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, దమోజు వెంకటాచారి వరలక్ష్మి నల్గొండ నుండి, శ్రీవరణి కాజీపేట్ నుండి,

చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా పాలెంపోలయ్య, గీతనగర్ హైదరాబాద్ నుండి రమాదేవి నాగేశ్వరరావు చోడ వరకు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపడి బెల్లంపల్లి నుండి ఆడెప్పువారు, అంకుషాబు నుంచి దోర్నాల సుదర్శన్ హవీష్ విధుబాబు, పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుండి, రామ్నగర్ నుంచి పి హర్షిణి, బలరాం సరోజ కల్వకుర్తి నుంచి నేదురూరి కళ్యాణ్చారి, కౌకూరు నుండి ద్రోణంరాజు సూర్యశ్రీ మహాలక్ష్మి, సంధ్యా పుద్దుటూరు కడప జిల్లా నుండి, రంగ హైదరాబాద్ నుండి, శిరీష సుమన్ కిస్మత్పురా నుండి, జనగామ చంద్రశేఖర శర్మ నిజామాబాద్ నుండి, చెంచల్గూడ హైదరాబాద్ నుండి పద్మావతి శిల్ప ప్రసాద్ రేఖ నాయక్, కాళ్ల శ్రీనివాసరావు కోదాడ నుండి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుండి. సో వీరంతా కూడా సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం ఏంటి అంటే, పద్మ అవార్డులకు అర్హులు కాని వారు ప్రభుత్వ ఉద్యోగులు ఎక్సెప్ట్ డాక్టర్స్ అండ్ సైంటిస్ట్స్. సో వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అర్హులు కారు. అలాగే నేర చరిత్ర ఉన్నవారు కూడా అర్హులు కారన్నమాట. షో టైం వింటున్నాం. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెర్ట్స్. శ్రోతలందరూ చాలా ఉత్సాహంగా మరి షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, కార్బన్ మార్కెట్ ప్రకృతి 2026 సమ్మిట్ను ఏ రాష్ట్రంలో జరిపారు? ప్రశ్న మరొకసారి, ఇటీవల కార్బన్ మార్కెట్ ప్రకృతి 2026 సమ్మిట్ను ఏ రాష్ట్రంలో జరిపారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023240850 నెంబర్కు వాట్సాప్ చేయండి. అన్నిదా ఏ మెసేజ్ కూడా పంపకూడదు, ఓన్లీ సమాధానం. దాని తర్వాత మీ పేరు, ఊరి పేరు, ఇవి మాత్రమే టైప్ చేస్తే అందరి పేర్లు చదివే అవకాశం ఉంటుంది. మీరు వింటున్న పాట ప్రియురాలు పిలిచింది సినిమా నుంచి, గానం సాధన సర్గం.

మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ షో టైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, కార్బన్ మార్కెట్ ప్రకృతి 2026 సమ్మిట్ ను ఏ రాష్ట్రంలో జరిపారు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలా మంది ఆన్సర్ చాలా మంది పంపారు. నిజంగా ప్రశ్న వేసిన వెంటనే సమాధానం పంపుతున్నారంటే నిజంగా గ్రేట్ అనమాట. వారందరికీ అభినందన తెలుపుతోంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. సరైన సమాధానం పంపిన వారు పైడిపాటి నాగభూషణ్ రావు, నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ సమాధానం పంపారు, కంగ్రాట్స్ అండి. కళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి, చాప భూమేశ్వర్ వెల్లుల నుండి, తర్వాత పృథుడు నుంచి, కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య వారి కుటుంబ సభ్యులు, శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, దమోజు వెంకటాచారి వరలక్ష్మి నల్గొండ జిల్లా నుండి, ఎం నరేష్ రోజా, శిరీష ఓంకార లక్ష్మీ నరసింహ, తర్వాత చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, గంటి సుబ్రహ్మణ్యం తారనాక నుండి, మన్విత చోడవరపు సాయి గీతానగర్ హైదరాబాద్ నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట గ్రామం సిరిసిల్ల జిల్లా నుండి, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య సరైన సమాధానం పంపించారు, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, పంతాడు శ్రీనివాసరావు మురిపల్లి నుండి, అప్పలరాజుపేట నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద, ఉప్పల్ శ్రీకాంత్ శ్రీతేజ, ఆడిపు సంతోష్ కుమార్ కాల్టెస్ట్ బెల్లంపల్లి నుండి, శివరాణి ఫ్రమ్ కాజీపేట్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, బుధాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత, మదీనాగూడ హైదరాబాద్ నుంచి నిఖిల్ మానస హరిణి విద్య బలరామ్ సరోజ వీరు ఒకే పేరు మాత్రమే పంపండి, టీవీ రావు ఖైరతాబాద్ నుంచి, ఆదిలాబాద్ నుండి సంధ్య, బాలకృష్ణ నర్సంపేట నుంచి వీరందరూ కూడా సరైన సమాధానం పంపించారు. వీరందరికీ హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి. సరైన సమాధానం న్యూఢిల్లీ. సో ఈ సమాధానం పంపిన వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. షోలో మరింత ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నారన్నమాట. సో మరో ప్రశ్న వచ్చేస్తుంది, సరైన సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి మిగతా వాళ్ళు కూడా. 2025 గణాంకాల ప్రకారం అవినీతి ఏ దేశంలో 0% ఫస్ట్ ర్యాంకులో ఉంది? ప్రశ్న మరొకసారి, 2025 గణాంకాల ప్రకారం అవినీతిలో ఏ దేశం 0% ఫస్ట్ ర్యాంక్ సాధించింది? దేశం పేరు తెలిస్తే వెంటనే దేశం పేరు, మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేసి పాట అయిపోయే లోపు పంపండి. మీరు వింటున్న పాట ఒక్కడు సినిమా కోసం శ్రేయా ఘోషల్ పాడింది.

మీరు వింటున్నారు మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం కార్యక్రమంలో శ్రోతలందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ సరైన సమాధానం పంపుతున్నారు. కొంతమంది కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతే మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023240850 నెంబర్కు వాట్సాప్ చేయండి. మీకు ఆన్సర్ తెలిస్తే మనం అడిగినటువంటి ప్రశ్న 2025 గణాంకాల ప్రకారం అవినీతి ఏ దేశంలో 0% ఫస్ట్ ర్యాంక్లో ఉంది అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలా మంది శ్రోతలు అయితే ఇచ్చారు, కొంతమంది కొన్ని రాంగ్ ఆన్సర్స్ కూడా చేశారనమాట. చిత్రియాల గ్రామం నుంచి దమోజ వెంకటాచార్య వరలక్ష్మి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి, నంద్యాల జిల్లా నుంచి పాలెంపోలే ఆళ్లగడ్డ, జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, సుమన్ శిరీష కిస్మత్పుర నుండి, అప్పలరాజు పెడన నుంచి, శివరాణి ఫ్రమ్ కాజుపేట కేరళ మిజోరాం నుండి, పంతడి శ్రీనివాసరావు మోరిపొలం నుండి, సులోచన కరీంనగర్ నుండి, ఆదిలాబాద్ నుంచి అరుణ, విఎన్ రావు నిజామాబాద్, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార లక్ష్మీ నరసింహ, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, కల్వకుర్తి నాగర్కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్ చారి,

దోమకొండ విజయ్ కుమార్ హనుమాన్ టెక్డీ హైదరాబాద్ నుండి, మేర సంతోష్ ధర్మారావుపేట నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, బుధన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండి అనిత, రంగ హైదరాబాద్ నుండి, పోలిపల్లి శ్రీనివాస్ రాజన్నపేట గ్రామం సిరిసిల్ల జిల్లా నుంచి సరైన సమాధానం పంపారు. వీరు కూడా మరి ఇన్ టైంలోనే పంపారు. కొంతమంది పాట అయిపోయిన తర్వాత ఆన్సర్స్ వచ్చాయి. వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండ్ అభినందన తెలుపుతోంది. మరి సరైన ఆన్సర్ డెన్మార్క్. మరో ప్రశ్న వచ్చేస్తుంది, సరిగ్గా వినండి. ఆర్థిక భాగస్వామ్యం అవకాశాల కల్పనలో భారత్ ప్రపంచంలో ఏ ర్యాంక్ సాధించింది? ప్రశ్న మరొకసారి తాజాగా, ఆర్థిక భాగస్వామ్యం అవకాశాల కల్పనలో భారత్ ప్రపంచంలో ఏ ర్యాంక్ సాధించింది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే ఆన్సర్ చేయండి. కొత్త వాళ్లకి అవకాశం ఇవ్వండి, వచ్చిన వాళ్ళు మళ్లీ మళ్లీ చేస్తున్నారు, థ్యాంక్స్. బట్ మిగతా వాళ్లకు కూడా అవకాశం ఇవ్వండి. ఇంతకుముందు పంపిన వాళ్ళు కాస్త విరామిస్తే ఇంకా బాగుంటుంది. మీరు వింటున్న పాట బృందావనం సినిమా నుంచి, గానం కార్తీక్ సుచిత్ర.

మీరు వింటున్నారు షో టైం. షో టైం లో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402-324-0852 నంబర్కు వాట్సాప్ చేయండి. మేము అడిగినటువంటి ప్రశ్న, ఆర్థిక భాగస్వామ్యం అవకాశాల కల్పనలో భారత్ ప్రపంచంలో ఏ ర్యాంక్ సాధించింది అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా పంపడానికి చాలా మంది శ్రోతలు అయితే ప్రయత్నం చేశారు ఎప్పటిలాగే, కానీ ఒక్కరు కూడా సరైన సమాధానం పంపలేదు. ఎనీహో, అందరికి కూడా థ్యాంక్స్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. సరైన సమాధానం 148వ స్థానం అన్నమాట. సో ఇది సరైన సమాధానం. నౌ క్రెడిట్ గోస్ టు వివిత్ భారతి, ఎవరు చెప్పలేదు కాబట్టి. మరో ప్రశ్న వచ్చేస్తుంది ఈ ప్రకటన ప్రోమో విన్న తర్వాత.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: చూడం కార్యక్రమంలో మరో ప్రశ్న వచ్చేస్తుంది. ఇది చివరి ప్రశ్న. ఇటీవల కనుగొనబడిన బెగోనియా నైషియరం అనే కొత్త పూల మొక్క జాతి ఏ రాష్ట్రంలో ఉంది? ప్రశ్న మరొకసారి. ఇటీవల కనుగొనబడిన బెగోనియా నైషియోరం అనే కొత్త పూల మొక్క జాతి ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324040 ఎట్వంటి నెంబర్కు వాట్సాప్ చేయండి. ఇది చివరి ప్రశ్న. పాట అయిపోయే లోపు మీరు వింటున్న పాట మల్లీశ్వరి చిత్రం నుంచి కార్తీక్ బృందం పాడింది.
2: నేను అమ్మాయికి మనసిచ్చాను, తన కోసం ఇక్కడికి వచ్చాను. తను కాదంటే

ఎంత కఠినమైన ప్రశ్న వేసినా సరే మేము సమాధానం చెప్పడానికి సిద్దం అని నిరూపిస్తున్నారు మన అభిమాన శ్రోతలు. సరైన సమాధానం పంపిన రవీందర్ కరీంనగర్ నుంచి, వనసలిపురం మహేశ్వరి మురళి, బోధన పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండే లక్ష్మీ దివ్య, జాప భూమేశ్వర్ వెల్లుల నుండి గణేష్ వేదవతి నిజాంపేట నుండి, ఇనాయతుల్ల భవనపేట గ్రామం కామారెడ్డి నుండి, అరుణాచల్ ప్రదేశ్ కాళ శ్రీనివాసరావు కోదాడ, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ, పైడిపాటి నాగభూషణరావు నాగ్పూర్ మహారాష్ట, ఎం నరేష్ రోజా మహబూబ్ నగర్ నుండి, సులోచన కరీంనగర్ నుండి, ఫీర్జాదిగూడ శ్రీనివాస్, చిత్రియాల గ్రామం నల్గొండ జిల్లా నుంచి దమ్మోజు వెంకటాచార్య లక్ష్మి, పోలపల్లి శ్రీనివాస రాజన్నపేట, బూదన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, పంతడి శ్రీనివాసరావు మోరిపొలం, చిలకమరు ఉపేంద్రాచారి తిప్పరతి నల్గొండ జిల్లా నుండి, హరిణి ఆదిలాబాద్ జిల్లా నుండి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణా రాంప్రసాద్ రామ్చరణ్, హనుమాన్ టెక్డి హైదరాబాద్ నుండి దోమకొండ విజయ్ కుమార్, కల్వకుర్తి నాగర్కర్ణం జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి, నాగనాథ్ కళావతి ప్రేమ్ నాగనాథ్ కళావతి ఆర్మూర్ జిల్లా నుండి, మహబూబాబాద్ నల్లగండ్ల శేరలింగంపల్లి హైదరాబాద్ నుంచి ఓల్డ్ ఎంఐజీ కాలనీ బీహెచ్ఈఎల్ వీరు పానుగంటి రవి కావడ్ అండ్ ఫ్యామిలీ, దస్తగిరి సంధి ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, పుష్ప శ్రీ శ్రీనివాసరెడ్డి సైదాబాద్ హైదరాబాద్ నుండి, చోడవరపు లక్ష్మి శశాంక గాయత్రి విశ్రుత మహద్యుతి సాయి మన్విత మహద్యుతి గీతానగర్ హైదరాబాద్ నుంచి వీరంతా కూడా సరైన సమాధానం పంపారు. అది అరుణాచల్ ప్రదేశ్ అని ఇటీవల కనుగొనబడిన బెగోనియా నైషియోరోమ్ అనే కొత్త పుష్పించే మొక్క జాతి ఈ రాష్టంలో ఉందన్నమాట. మరి ఈరోజు షూటింగ్ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా అందరికీ ప్రేరణగా ఉండే విధంగా షోలో పార్టిసిపేట్ చేసి అందరికీ ఇంకా మరింత శోభను తీసుకొచ్చారు. వారందరికీ థ్యాంక్స్. మరొక రోజు మళ్లీ మీ ముందుకు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలకు వస్తుంది. కొన్ని క్షణాల్లో మీడియా న్యూస్ ఇన్ ఇంగ్లీష్.

మీరు వింటున్నారు గదిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 2:15 59 సెకండ్లు. కొన్ని క్షణాల్లో శక్తిశీలి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. కోట్లాది భారతీయుల సింహ స్వప్నం, గగన వీధుల్లో సాహసాలు, ఊహల ప్రపంచంలో సైన్స్ ఊసులు, మానస సరోవరాల్లో విహారయాత్ర, గాలి పల్లకీళ్లు ప్రయాణాలు, అంతు చిక్కని అంతరిక్ష యానంలో ధైర్య సాహసాలు, భారతీయ మహిళల ఘనకీర్తి పతాకాలు, ఎవరూ చేయని సాహసాలు తెగింపులు, అరుదైన చరిత్రకు మలుపు, ఆమె సాధించిన గెలుపు, అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా మెరుపు, ఆకాశ వీధుల్లో విహరించి చరిత్ర సృష్టించిన ఆమెని కల్పన చావ్లా. ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో ఆమె సాధించిన కీర్తి పతాకాన్ని ఎగురవేద్దాం.

జల్సా సినిమా నుంచి టిప్పు గోపిక పూర్ణిమ పాడిన పాట విన్నారు. గీత రచన భాస్కర్ పట్ల రవికుమార్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. సెక్సిల్ కార్యక్రమంలో మనం ఈరోజు భారతీయ వ్యోమగామి కల్పన చావ్లా గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె సాధించిన కీర్తి పతాకాన్ని ఎగరవేస్తూ ఉన్నాం. ప్రతి విజయం వెనుక ఏదో ఒక ప్రేరణ ఉంటుంది, ఎవరి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే తన విజయం వెనుక తన తండ్రి నేర్పిన సంకల్పం ప్రేరణగా నిలిచిందని స్వయంగా ఆమె చెబుతూ ఉంటారు. ఎప్పుడు పట్టుదలతో పాటు కృషి తోడైతే తప్పకుండా అనుకున్నది సాధిస్తామనే బలమైన తన తండ్రి మాటలు ఆమెకు నిజమైన స్ఫూర్తి అని ఎప్పుడు చెబుతూ ఉంటుంది. ఇలాంటి స్ఫూర్తివంతమైన మాటలతో తను మరి ప్రపంచమే గర్వించదగ్గ గొప్ప చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి అతి ధైర్య సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుని మహిళ ఏంటి అవధులు లేని, మహిళ సాధించలేనిది ఏమీ లేదు అంటూ నిరూపించినటువంటి గొప్ప ధైర్యశాలి వ్యోమగామి కల్పన చావ్లా గారు.

0: ట్రిపుల్ ఆర్ సినిమా నుంచి రాహుల్ సిపుల్ గంజి భైరవి పాడిన పాట విన్నారు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే
3: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
4: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
3: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
4: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీల కార్యక్రమంలో భారతీయ తొలి వ్యోమగామి కల్పన చావ్లా గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఈ రోజు ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం అనేది చివరిగా చెప్తాను. కల్పన చావ్లా గారికి ఊహాశక్తి ఎక్కువ, ఊహల్లో బ్రతికేస్తూ ఉంటారు. ఆ పాఠశాల సమయంలో, కాలేజీ సమయంలో, డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఎక్కడెక్కడికో విహరిస్తున్నట్లు మనసు వెళ్తుంది అని చెప్పేసి స్నేహితులతో తరచుగా చెబుతూ ఉండేవారట. ఆ ఊహాశక్తి, ఆ సృజన శక్తినే ఆమెను అంతరిక్షం వైపు నడిపించింది అనటంలో సందేహం లేదు. ఎందుకంటే అలాంటి ఆలోచనలకు మరి రూపమిచ్చి ఆచరణలో పెట్టినట్టయితే మహానుభావులు అవుతారు అని చెప్పడానికి, అసాధ్యురాలు అవుతారు అని చెప్పడానికి, అసాధారణ ప్రతిభ గల వాళ్ళు అవుతారని చెప్పడానికి వీళ్ళొక ఉదాహరణ. మనం ఏమనుకుంటాం, సాధారణంగా ఇలాంటి వాళ్ళు మనకి ఎక్కడైనా తారసపడితే ఏంటో పిచ్చి పిచ్చి పనులు పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నారు, పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు అని అంటుంటాం. కానీ దేశం కోసం ఆలోచించే వాళ్ళు, దేశం కోసం బ్రతికే వాళ్ళు, తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండేవాళ్ళు, సాహసమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు నిజంగా అలాగే ఆలోచిస్తారు, కళలు కంటారు, కళల సహకారానికి అహర్నిశలు కృషి చేస్తారు, జీవితాన్ని ధారపోస్తారు, కఠినమైన సాధన కూడా చేస్తారు. కఠినమైన సాధన అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం కల్పన చావ్లా గారు. వారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

జర్నీ సినిమా నుంచి కార్తీక్ పాడిన పాట విన్నారు. శక్తిశీల కార్యక్రమంలో వ్యోమగామి కల్పన చావ్లా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏదైనా ఒక లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం ఎంత శ్రమిస్తామో, ఎంత కష్టపడతామో, ఎన్ని రాత్రులు ఎదురు చూస్తుంటాం, ఎన్ని రాత్రులు విశ్రాంతి లేని రోజులు గడుపుతాము అనేది చెప్పడానికి మనం ఇది అది అని సరిపోదన్నమాట. కొలమానం లేదు. పరిమితులు లేని లక్ష్యం అలా ఉంటుంది, పరిమితులు లేని శ్రమ అలా ఉంటుంది, అలాగే దానికి దక్కే ఫలం కూడా అలాగే ఉంటుంది అని చెప్పడానికి వీరు బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఒక దేశం కోసం, తర్వాత ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం తల్లిదండ్రుల యొక్క మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఒక గగన వీధుల్లో విహరించడం అంటే అది మాటలు కాదు. అయితే ఇలాంటి వాళ్లను మనం, ఇలాంటి వాళ్ల యొక్క జీవిత చరిత్రలు, తర్వాత ఇలాంటి వాళ్ల యొక్క మార్గదర్శి, ఆ దారి, వాళ్ళు ఎంచుకున్నటువంటి దారిని, వాళ్ళు నడిచినటువంటి, వాళ్ళు సాధించినటువంటి తీరును మనం అంతా కూడా తెలుసుకున్నట్లు అయితే మనం చేసే రంగంలో కాస్తైనా మనం కూడా ఇలా చేయాలి అని ఒక ప్రేరణ కలుగుతుంది, చైతన్యం కలుగుతూ ఉంటుంది, ఆ వైపు అడుగులేయడానికి ప్రయత్నం ఉంటుంది. అంత గొప్పవాళ్ళ

కాకపోయినా కూడా మనం ఎంచుకున్నటువంటి ఏదైతే మనం నడుస్తూ ఉన్నామో, ఒక చిన్న లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్య సాధన కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఆ సాధనలో మనం చేసినటువంటి పని ఫలించాలంటే ఇలాంటి కొన్ని మాటలు, ఇలాంటి వాళ్ళ యొక్క కొన్ని జీవితాలు మనం చదువుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రేరణ కలుగుతుంది అనేది నా అభిప్రాయం. నా అభిప్రాయం అనే కాదు, ఆ సాధన చేసి విజయం సాధించిన వాళ్లను మనం హృదయాన్ని తడితే, ఆ మనసుని కదిలిస్తే, ఆ మనసులోంచి, ఆ మస్తిష్కంలోంచి ఇలాంటి పదాలు వస్తూ ఉంటాయి. వాళ్ల మాటలు, ఆచరణతో కూడుకున్నటువంటి మాటలకు చాలా పవర్ ఉంటుంది. వారు చెప్పే ప్రతి మాటలో ఒక శక్తి ఉంటుందన్నమాట. ఆ మాటలు విన్నట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పడానికి వీరు నిలువెత్తు నిదర్శనం అని చెప్పవచ్చు. మరిన్ని సమాచారం, మరింత సమాచారం వీరి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. వింటూ ఉండండి.

బిజినెస్మెన్ చిత్రం కోసం ప్రియా హేమేష్ గీతా మాదిరి పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో మీరు ఇంతవరకు మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్ 6 కార్యక్రమంలో హోమగామి కల్పన చావ్లా జైత్రయాత్ర ఎగరవేసిన కీర్తి పతాకం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంటర్ పూర్తి చేసి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి మాస్టర్ డిగ్రీ చదివేందుకు అమెరికా వెళ్లారు కల్పన చావ్లా గారు. తండ్రి

భర్తని వాదించినా కూడా తన మేలు కోరుకునే వారు మా తండ్రి అని చెప్పేసి ఆమెకు ఒక నమ్మకం అనమాట. రెండు మూడు సార్లు వద్దన్నా కూడా మూడోసారి ఖచ్చితంగా ఒప్పుకుంటారనే వాళ్ళిద్దరి మధ్యనటువంటి బాండింగ్ అలాంటిది అనమాట. సో తన మీద పూర్తి నమ్మకం అనమాట. ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా అది నెరవేర్చి తీరుతుంది, దాంట్లో పర్ఫెక్ట్ గా సక్సెస్ సాధిస్తారు అని చెప్పేసి తండ్రికి ఒక బలమైనటువంటి నమ్మకం అనమాట. సో ఆయన కూడా ఎప్పుడు ఎలా చెబుతూ ఉండేవారంటే, ఏదైతే మనం అనుకుంటామో దాంట్లో అహర్నిశలు శ్రమించాలి, అనుకున్న లక్ష్యాన్ని చేరాలి, అది 10 మందికి ఉపయోగపడాలి, దేశం అందరూ గర్వించేటట్లుగా ఉండాలి అని చెప్పేసి ఆయన యొక్క నమ్మకం. ఆయన మరి ఆయనేం చేశారు, ఆయనని ఎందుకు స్ఫూర్తిగా తీసుకున్నారు కల్పనా చావ్లా గారు అంటే, ఆయన ఎంచుకున్నటువంటి రంగంలో కూడా అంచెలంచెలుగా ఎదిగి, అంటే ఇప్పుడు మనం సందర్భం కాదనుకోండి, అంచెలంచెలుగా ఎదిగి తను ఒక ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ను ఉపయోగించుకుని ఎవరు చేయనటువంటి ఒక అది చేశారనమాట. అది చూసి చివరికి రాష్ట్రపతి నుంచి కబురు అందింది. అంటే రాష్ట్రపతి చేత అభినందనలు పొందడం, అప్రిషియేషన్ ప్రశంసలు రావడం అంటే ఆయన చేసినటువంటిది ఏంటి అనేది మీరు చదవండి, ఆయన గురించి తెలుసుకోండి. ఎందుకంటే అలాంటి వాళ్ళ గురించి తెలుసుకుంటే మనం కూడా ఇంకా చేసే పనిలో ఇంకా పర్ఫెక్ట్గా చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అలా తండ్రి అడుగుచాటల్లో తండ్రి యొక్క మాటలను మంత్రాలుగా చేసుకుని మరి బాగా చదువుకున్నారు, అమెరికాకి వెళ్ళారు. అక్కడ సంబంధిత రంగంలో ఏదైతే ఎరోనాటికల్ సంబంధించిన ఇంజనీరింగ్ చేశారు, మాస్టర్ డిగ్రీ చేశారు. మరి అక్కడ అంతటితోనే ఆగకుండా తను ఆ కలలు కన్నటువంటి గగన వీధిలో విహరించాలి, అంతరిక్షయానంలో చేయాలి, శాస్త్రవేత్తగా ఎదగాలి, దానికంటే ముందు దానికి సంబంధించిన మొత్తం అనుభవం సేకరించాలి, అనుభవం గడించాలి, మెలకువలు నేర్చుకోవాలి, మంచి నిపుణుల దగ్గర శిక్షణ కూడా తీసుకోవాలి. సో ఇదంతా ఉంటుంది, దానికోసం కఠిన సాధన కూడా చేయాలి. మరి ఇవన్నింటినీ తట్టుకోవాలి అంటే సంకల్ప బలం చాలా గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలి. సో అవన్నీ గ్యాదరింగ్ చేశారనమాట, అనుభవాన్ని కూడా గడించేశారు, అన్ని తెలుసుకున్నారు. తెలుసుకుని మరి ఏకంగా నాసాలో చేరే ప్రయత్నాలు చేశారనమాట. మరి నాసాలో చేరడం అనే ఆలోచన రావటం ఎంత గొప్ప విషయం అనమాట. సో చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు వీరి దగ్గర. అడుగడుగున తను చేసిన ప్రతి అడుగు, వేసిన ప్రతి అడుగులో మనకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది, చేసిన ప్రతి పనిలో మనకు ఒక ప్రేరణ కలుగుతుంది, సాధించిన ప్రతి విజయంతో మనకు ఒక చైతన్యం వస్తూ ఉంది. సో అంతలా ఆమె అందరినీ ప్రభావితం చేశారు. అందుకని ప్రపంచం గర్వించదగ్గ గొప్ప వ్యోమగామిగా కల్పనా చావ్లా గారు చరిత్ర సృష్టించారు. ఆమె జీవిత విశేషాలు మరికొన్ని విషయాలు విందాం, వింటూ ఉండండి.

0: మీరు విన్న పాట రంగం సినిమా నుంచి.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీల కార్యక్రమం వింటున్నాం. కల్పనా చావ్లా గారి గురించి, తండ్రి ద్వారా వచ్చిన ఉక్కు సంకల్పంతో నాసాలో చేరారు. 2000 మంది పైగా నాసాలో చేరేందుకు, వ్యోమగామిగా చేరేందుకు దరఖాస్తు చేసుకుంటే అందులో 23 మందిని నాసా ఎంపిక చేసింది. అంటే ఎంత ఫిల్టర్ చేశారో అర్థం చేసుకోవచ్చు. మరి దానికి సంబంధించినటువంటి పరీక్షలు కూడా ఉంటాయి, అవన్నీ కూడా మనం ఇది అదని చెప్పలేము. అందులో శారీరక దారుణ్య పరీక్ష కూడా ఉంటుంది, తర్వాత హెల్త్ ప్రొఫైల్ చెకప్ ఉంటుంది, తర్వాత మానసిక పరిపక్వత ఎంతవరకు ఉంది అని ఇలాంటివన్నీ టెస్టులు చేస్తారు. మనం చిన్న అలా వెళ్ళింది సెలెక్ట్ అయ్యింది అని అనుకోవడానికి లేదు, దాని వెనకాల చాలా ప్రణాళిక ఉంటుంది, చాలా కసరత్తు ఉంటుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే మరి సెలెక్ట్ అయింది బాగానే ఉంది. ఆ తర్వాత శిక్షణ అనేది ఒకటి ఉంటుంది, అది చాలా కఠినమైనటువంటి పరీక్ష, అందులో కూడా నెగ్గాలి. ఇంత దూరం వచ్చాక అది దానికోసం చేయకుండా, అది పూర్తి చేయకుండా వెనక్కి పోతారా? మరి ఈమె ముందే ఉక్కు మహిళగా ఉక్కు సంకల్పంతో వచ్చింది, తండ్రి మాట జవదాటకుండా తండ్రి మాటలను మంత్రాలుగా తూటాలుగా పేల్చాలనే ఉద్దేశంతో వచ్చారు కాబట్టి మరి అనుకున్నది సాధించాలి.

బలమైనటువంటి అది ఉంది. కాబట్టి ముఖ్యంగా తను నేను చేయగలను, నేను అలా శాస్త్రవేత్తగా అంతరిక్షంలోకి వెళ్ళి రావాలి అనేది బలంగా నాటుకుపోయింది నారాయణ రాణ సెల్లు అంటే ఆ రక్తంలో కణకణాన నాటుకుపోయింది. కాబట్టి ఆ వైపు అడుగులేసరికి కఠినమైన శిక్షణ చేశారు. అది కూడా చెప్తా వింటూ ఉండండి.

జులై సినిమా నుంచి అద్దన్ స్వామి పాడిన పాట విన్నారు. కల్పనా చావ్లా గారు మరి ఎంత కష్టమైన పని అయినా సరే ఇష్టంతో దీక్షతో చేస్తారు, అలా శిక్షణ పూర్తి చేసుకున్నారు నాసాలు వ్యోమగామిగా. 1995లో నాసా వ్యోమగామిగా అభ్యర్థిగా తన పేరును ప్రకటించి అందరినీ కూడా ఆశ్చర్యంలో ముంచేశారన్నమాట. అవకాశం అందుకుని సాహసోపేతమైనటువంటి ఒక గొప్ప అవకాశం వచ్చింది, దాన్ని ఎలాగైనా భారతీయులకు తన ఏంటో చెప్పాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత 15 మందితో కూడినటువంటి ఒక టీముని 1997లో నాసాలో అంతరిక్షంలోకి వెళ్లి చరిత్ర సృష్టించారు. అలా త్రివర్ణ పతాకాన్ని గగన వీధిలో ఎగరవేశారు, మువ్వన్నెల జెండను ఎగరవేసి భారతీయుల సత్తా ఏంటో మరోసారి, వారి యొక్క ధైర్యం, వారి యొక్క తెయింపు, వారి యొక్క గెలుపు ఎలాంటిదో ప్రపంచానికి మరొకసారి చూపించారు. కాకపోతే నాసా వారు తనను పంపించారు కాబట్టి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. ఇలాంటి చరిత్రలు సృష్టించాలని మనకు కూడా కోరికలు ఉంటాయి, కానీ కలలు కనాలి, కలల సాకారానికి ప్రయత్నం చేయాలి. కలల్లో లక్ష్యాల్లో కూడా మనకు ఎంతవరకు అందుబాటులో ఉంటాయి, మనం దాన్ని నెరవేర్చగలమా లేదా, దానికి సంబంధించిన ప్రోత్సాహం ఇవన్నీ దొరుకుతాయా లేదా ఆలోచించుకుని గాల్లో మెడల్ కట్టకుండా మనకు ఖచ్చితంగా సాధించగలము, మనకున్నటువంటి వాతావరణం అంతా కూడా సహకరించగలదు అని నిర్ణయం చేసుకుని లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. లక్ష్యం ఏదైనా సరే, చిన్నదైనా సరే, లక్ష్య సాధనకు ఖచ్చితంగా మనం ప్రయత్నం చేయాలి. లక్ష్యాన్ని సాధించినప్పుడే జీవితానికి పరమార్థం, అప్పుడే మనం విజయం సాధిస్తూ ఉంటాం. విజయం అంటే ఏంటి? ప్రతిరోజు మనం విజయం సాధిస్తున్నట్టు లెక్క, మన విధులు, మన పనిలో, మనం ఎంచుకున్నటువంటి రంగంలో విజయం సాధిస్తున్నట్లే. కానీ అది భారతదేశం ప్రపంచమంతా గర్వించదగ్గ విజయం అంటే అది నిజంగా అందరికీ సాధ్యంగా. అందుకే మరొక్కసారి ఆమెకు ఈ రోజు మరి ఆమె గురించి మనం ఎందుకు చెప్పుకున్నాము అంటే, యాజ్ పర్ సర్టిఫికెట్ ప్రకారము ఆమె పుట్టినరోజు ఈ రోజు అనమాట. సో ఆమె ఒరిజినల్ పుట్టినరోజు ఒకటి ఉంది, కానీ సర్టిఫికెట్ లో అధికారికంగా ఉంది కాబట్టి ఈ రోజు ఆమె గురించి చెప్పే ప్రయత్నం చేశాను. ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పే ప్రయత్నం చేయడం మనకు కూడా చాలా చాలా సంతోషం. మీరందరూ కూడా సంతోషపడుతున్నారని నేను అనుకుంటున్నాను. శక్తిశీలి అంటే మారు పేరుగా మన కల్పన చావ్లా గారు నిలిచారు చరిత్రలో. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమం. వింటూ ఉండండి వివిధ భారతి FM 102.8 MHz.

చివరిగా మీరు విన్న పాట పూలరింగడు సినిమా నుంచి. ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు దాటింది. ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. అనంతరం ఛాయ్తో హాయ్ కబులు మిమ్మల్ని పలకరిస్తుంది. సాయంత్రపు తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటల కావస్తుంది. కొద్ది క్షణాల్లో వార్త ముఖ్యాంశాలు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతందరికీ నమస్తే. నేను ఈ పూట మీ రేడియో దోస్త్ అశోక్ని. ఇప్పటిదాకంటే పొద్దుగల 10:00 నుంచి పగటికి 3:00 దాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, ఇక పగటికి 3:00 నుంచి పొద్దుమట్ట 5:00 దాకంటే ఇప్పటిదాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి ఉన్నారు కదా. ఇక ఇప్పటి నుంచి రాత్రి 11:00 దాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కార్యక్రమాలుంటాయి. ఈ కార్యక్రమాన్ని 100.2 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం పై, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై, ప్రసార భారతి ఆన్లైన్ పై వినొచ్చు. ఇంకా కొంచెం సేపట్లో మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం మొదలవుతుంది. 5:30 కథిందాం. పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి ఎవరి గొప్ప వారిది ఆలోచించండి ఈ కథలు ప్రసారమవుతాయి. తర్వాత మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుంచి చివరి పాఠం కథ ప్రసారమవుతుంది. ఇక పొద్దుమట 5:45 భారత రాష్ట్రపతి గౌరవ శ్రీమతి ద్రౌపది ముర్ము గారు విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదికింటారు. గిసుంటి ఎన్నో తీవ్ర కార్యక్రమాలు రాత్రి 11:00 దాకుంటాయి. ట్యూన్ చేసే ఉంచుంది 100.2 ఎఫ్ఎం. ఇంకా ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుమట్టు 6:05 నచ్చు. ఆకాశవాణి ఆదిలా.

మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి. మీ మాటలు, మీకోసం పాటలు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకుని మీకు నచ్చిన పాటలు వినొచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబర్ 0872 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని జత చేసి 2300081 ఇంకొక నెంబరు 2950081 ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 5:30 దాకా నడుస్తుంది. ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం. నిద్రలేని రాత్రులు మీవి, నిద్రపట్టే రాత్రులు మావి. మీ త్యాగానికి సలాం. మందు ఇచ్చి నొప్పి తగ్గించడం కాదు, మాటతో భయం తగ్గించే మహానుభావులు డాక్టర్లు. ఈరోజు డాక్టర్ బిసి రాయ్ గారి జయంతి, వర్ధంతి. మరి తన జీవితమంతా రోగులకే అంకితం చేసిన మహానుభావుడాయన. వారి జ్ఞాపకార్థం 1 జూలై మనం జాతీయ డాక్టర్స్ డేగా, నేషనల్ డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నాం. మరి మీ కుటుంబానికి కూడా ఏదో ఒక డాక్టర్ తప్పక ఉంటారు, అదేవిధంగా మీకు నచ్చిన డాక్టర్ కూడా తప్పక ఉంటారు. ఆ అనుభవాల్ని కూడా మాతో పంచుకోవచ్చు. మరి ఈ కార్యక్రమం 5:30 వరకు కొనసాగుతుంది. మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి కార్యక్రమంలో ముందుగా విందాం మహర్షి సినిమా నుంచి ఈ పాట. గానం విజయప్రకాష్, సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం శ్రీమణి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్

నంబర్ని దయచేసి 2300081 ఇంకొక నంబరు 2950081 ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. మరి ఇప్పుడైతే ఉత్తరం ద్వారా కోరిన గీతాన్ని విందాం. ఈ ఉత్తరాన్ని తెలంగాణ రాష్ట్రం వనపర్తి నుంచి ఎం రామయ్య గారు పంపించారు. మరి వీరు గీతాంజలి చిత్రం నుంచి ఆమని పాడవే హాయిగా అంటూ సాగే గీతాన్ని వినిపించమంటున్నారు. మరి రామయ్యతో పాటు ఈ పాటను కోరుతున్న శ్రోతలు కార్తీక్, రాణా ప్రతాప్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికా శ్రీ వీరందరి కొరకు ఈ పాటను అయితే వినిపిద్దాం. కానీ శ్రోతలు మీరు కూడా ఇట్లా ఉత్తరం పంపించి పాటను వినాలనుకుంటే మాకు ఉత్తరం పంపవలసిన మా చిరునామా కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ నంబర్ 504001. ఇప్పుడైతే గీతాంజలి చిత్రం నుంచి ఈ గీతం

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మీరు మాట చెప్పుండ్రి పాటి నుండి, మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి జ్యోతి అంకోలి గ్రామం నుంచి లైన్లో ఉంది, వారితో మాట్లాడదాం. హలో జ్యోతి గారు, నమస్తే.
2: నమస్కారం సార్, బాగున్నారా?
1: మంచిగున్నా. మీరు మంచిగున్నారా?
2: మంచిగున్నా సార్.
1: వర్షాలు పడుతున్నాయి అంకోలిలో?
2: పడుతున్నాయి.
1: ఏం పని నడుస్తుంది మరి చేనుల పని ఇప్పుడు?
2: ఇప్పుడు విత్తనాలు,
1: విత్తనాలు అంటే అంటే తప్పుడు విత్తనాలు విత్తనాలు అంటే పోయినాయి మళ్ళీ విత్తున్నాలా లేకుంటే మొత్తం విత్తున్నాలా? మిస్ అయిన వాటి దగ్గర పెడుతున్నారు, కొందరు అయితే ఇంకా పెట్టని వారు ఉంటే ఇప్పుడు పెట్టేస్తున్నారు. అమ్మా, ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం, అంటే నేషనల్ డాక్టర్స్ డే, మరి ఈ సందర్భంగా మీకు బాగా నచ్చిన డాక్టర్ ఎవరు, ఎందుకు? డాక్టర్ దీపిక గారు. ఎక్కడ పనిచేస్తారు వారు? అంకోలిలో. ఎందుకు బాగా ఇష్టం?
2: ఆమె బాగా చూస్తారు సార్ పేషెంట్లు అందరినీ, అలా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్తుంది మంచిగా.
1: వైద్యాన్ని అందిస్తుంది, అదే విధంగా మాటల్ని కూడా, మాట సాయం కూడా చేస్తూ ఉంటుంది అన్నట్టు.
2: అందరికి అర్థమయ్యేటట్టు ట్రీట్మెంట్ ఇస్తుంది సార్.
1: ధైర్యం చెప్తూ ఉంటుంది ఆమె.
2: అవునవును, ధైర్యం బాగా చెప్తారు.
1: మంచిదమ్మా, ఈ సందర్భంగా మీకు నచ్చిన డాక్టర్ ని గుర్తు చేసుకున్నారు. ఏ పాట విందాం? మంచిదమ్మా, మీకోసం మీరు కోరిన ఈ భార్యాభర్తల గొప్పతనాన్ని తెలియజేసే ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది నాలుగు జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్. నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మనస్సు నిండా మీరు మాట చెప్పుండ్రి పాటి నుండ్రి, మాట చెప్పుండ్రి పాటి నుండ్రి కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామం నుంచి గంగన్న గారు లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో, నమస్తే గంగన్న గారు.
2: నమస్కారం.
1: ఎట్లున్నారు, మంచిగున్నారా?
2: మంచిగున్నా సార్.
1: ఎట్లా వర్షాలు పడుతున్నాయి పిప్పలకోటిలో?
2: బెస్ట్ వర్షాలు పడుతున్నాయి. నాలుగైదు
1: నంబర్ ఎక్కున్నాయా? నంబర్ ఎక్కుంటే మరి మంచిగా పంటలు వెళ్ళినట్టే.
2: మంచిగా పంటలు వెళ్ళాయి, రైతులు ఉత్సాహం ఉన్నారు, మంచిగా బొట్టు తీసుకుంటున్నారు, అంత ఆనందం ఉన్నది.
1: మరి ఈరోజు డాక్టర్స్ డే ఉన్నది, అంటే మీకు నచ్చిన డాక్టర్ ఎవరు బాగా, ఎందుకు?
2: నాకు నచ్చిన డాక్టర్ సార్ గా నేను నా జీవితంలో చూపించుకున్న యోతుమా డాక్టర్, నెల నెల కోసారి వస్తాడు బాలరోట డాక్టర్ సార్.
1: ఎందుకు బాగా నచ్చిండు?
2: నాకు సారి నాకు నిద్ర పట్టకపో, ఒక మంచి చెప్పిండు, సారి ఇట్లా నిద్ర పట్ట లేదు మరి అంటే నువ్వు తినతాడ చూపించుకో మంచిగా పడతాడంటే తనతాడికి పోయినాయా చూపించుకున్న దాన్ని మంచిగా గోలు వేసుకుంటా, ఒకనాడు తప్పించి ఒకనాడు రోజు వేసుకోకలేను పడతాయి నిద్ర.
1: మంచిది గంగన్న గారు, మీ నచ్చిన డాక్టర్ గురించి మాతో ముచ్చట్లు పంచుకున్నారు, ఏ పాట విందాం?
2: సార్ నాకు భక్త తుకారాం నుంచి ఘంటసాల వాడిన పాట గణగణ సుందర.
1: మంచిది గంగన్న గారు, మీకోసం మీరు కోరిన ఈ పాట వేస్తున్నాం, వినండి.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
6: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట వినండ్రి. ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం. మరి ఈ సందర్భంగా కరోనా కాలంలో మీరు వేసిన ప్రతి అడుగు మా కోసం చేసిన యుద్ధమే. డాక్టర్ అంటే డిగ్రీ కాదు, ఒక బాధ్యత. మీ చేతిలో సూది కాదు, జీవితం ఉంది. మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమంలో ఆఖరిగా సోగ్గాడే చిన్ననాయన చిత్రం నుంచి ఈ గీతం.

0: ఇది ఇయాలటి మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమం. ఈ కార్యక్రమం నిత్య పొద్దుమట్టు 5 నుంచి 5:30 దాకా ఉంటుంది. ఇక ఇప్పుడు ఫోన్ గలనోళ్ళు ఫోన్ చేయనోళ్ళు రాత్రి 8 నుంచి 8:45 వరకు ఉండే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేయుండ్రి, ముచ్చట్లు చెప్పుండ్రి, మీకు నచ్చిన పాటలు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM సమయం 5:30 దాటి 52 సెకండ్లు. ఇప్పుడు కతిందాం. పిల్లల కోసం గమ్మత్ గమ్మత్ కథలు, నీతి కథలు, హాస్య కథలు. పిల్లల్లో ఊహాశక్తిని పెంచే కథలు వినిపించే కార్యక్రమం ఈ కతిందాం. కార్యక్రమం ప్రతి బుధవారం నుంచి శనివారం దాకా పొద్దుమట్టు 5:30 ఉంటుంది. ఇయాల్టి కతిందాంలో అమ్మ మాట తేనే మూట కథల సంపుటి నుండి ఎవరి గొప్ప వారిది, తర్వాత ఆలోచించండి ఈ కథలు, తర్వాత మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి చివరి పాఠం ఈ కథలు ప్రసారమవుతాయి. ముందుగా విందాం అమ్మ మాట తేనే మూట కథల సంపుటి నుండి ఎవరి గొప్ప వారిది కథ. రచన ఆఖిళ్ళ వెంకట సుబ్బలక్ష్మి. ఈ కథను వినిపిస్తున్నారు టి స్రవంతి.
1: రామయ్య ఇంట్లో ఒక మంచి పూల తోట ఉన్నది. ఒకనాడు గులాబీలు, మల్లెలు, చామంతులు, కొన్ని గడ్డి పూలు పూసినాయి. గులాబీలు తమ అందానికి, మల్లెలు తన సువాసనకి, చామంతులు తమ రంగుకు గర్వపడ్డాయి. అవేమీ లేని గడ్డి పువ్వును గేలి చేసినాయి. దేవుడు తనకు ఏ ప్రత్యేకత ఇవ్వలేదని బాధపడ్డది గడ్డిపూలు. ఇంతలో రామయ్య కూతురచ్చి మల్లెలు కోసుకొని దండగట్టుకొని పెట్టుకొని స్కూలుకు వెళ్ళిపోయింది. రామయ్య గులాబీలతో దండగట్టి సన్మానానికి అమ్మేసిండు. కోడలు చామంతులు కోసి కూతురికి

0: పూల జడ వేసింది. గడ్డిపూలు మాత్రం అలాగే ఉండిపోయినాయి. తను అంత అనామకంగా ఉన్నందుకు గడ్డిపూవు చింతించింది. ఇంతలో వినాయకుని గుడి పూజారి వచ్చి గరికె కావాలని పూజకి అడిగి పూలతో సహా గరికెని తీసుకుని వెళ్ళి వినాయకుని పాదాల ముందర ఉంచిండు. అలా బ్రతికి ఉన్నంతసేపు తల్లి ఒడిలో ఉండడమే కాక దైవానికి దగ్గరగా కూడా చేరినందుకు గడ్డిపూలు ఎంతో సంతోషించి దేవునికి ప్రణామాలు ఆచరించాయి. తమ జన్మ సార్థకత చేసినందుకు, ప్రతి జన్మకి ఒక సార్థకత ప్రత్యేకత దేవుడు ప్రసాదిస్తాడని తెలుసుకున్న మల్లె గులాబీ చామంతులు సిగ్గుపడ్డాయి.
1: ఇప్పటిదాకా అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి ఎవరి గొప్ప వారితి కథిన్నరు రచన ఆఖిల్ల వెంకట సుబ్బలక్ష్మి. ఈ కథను వినిపించారు టి శ్రవంతి. ఈ కథ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. ఈ కథనే కాదు, పిల్లల కోసం ఎన్నో కథలు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు వినొచ్చు, మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఒండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి. మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందుండ్రి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరు కథిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఇందాం అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి ఆలోచించండి కథ. రచన ఆఖిళ్ళ వెంకట సుబ్బలక్ష్మి. ఈ కథను వినిపిస్తున్నారు టి శ్రవంతి.
0: చెల్లిని చూడరా ఎంత బాగా చదువుతోందో. పెద్దవాడివి, దానికి చెప్పాల్సింది పోయి నీకే అది చెప్పాల్సి వస్తోంది. రాజును అడిగిన ప్రశ్నకు వాడు సమాధానం సరిగ్గా చెప్పలేకపోతే చిన్న కూతురు చెప్పడం చూసి చిరాకు పడ్డాడు తండ్రి రామం. చెల్లి ముసిముసిగా నవ్వటం గమనించి రోషంతో తలదించుకున్నాడు రాజు. మా వాడికి ఆటల్లో బోలెడన్ని కప్పులొచ్చినాయి. ప్రైజులైతే చెప్పనక్కర్లేదు. నీకెప్పుడు గుంపులోనైనా చిన్న కప్పైనా రాలేదా? నీకు స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉండదా? లేక ఏ ఆట రాదా? అంటూ వెక్కిరించింది పక్క వాటాలో ఉండే అక్క. గదిలోంచి ఈ మాటలు విన్న తాతయ్య, నీ ఫ్రెండ్ సీను కంప్యూటర్ కోర్సులో చేరాడట గదా, నువ్వు చేరలేకపోయావా అంటూ ఓ సలహా పారేసిండు. టైముండదు కదా తాతయ్య అని మెల్లగా అన్నాడు రాజు. వాడికున్న టైం నీకెందుకుండదురా, నీకు ఇంట్రెస్ట్ తక్కువ, బద్ధకం ఎక్కువ అని మాట విసిరాడు తాతయ్య. ఒట్టి చదువులతో ఏం పైకొస్తారు? ఈ రోజుల్లో ఏదైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉండాలి. మా వాడు చూడు, టీవీలో ఎంత బాగా పాడతాడో, అప్పుడే ఎంత గుర్తింపో ఎంటనే మామయ్య అందుకున్నాడు. ఒరే, ఇంటి పనంతా ఒక్క తినే చేయలేక చస్తున్నా, ఆడిపిల్లలే ఎయ్యాలని ఏముంది? అక్క చదువుకుంటోందిగా, కంచాలు మంచినీళ్లు సర్దు, మరోవైపు అమ్మ విసుగు. 10వ తరగతి చదివే రాజును ఒక్కసారిగా ఇవన్నీ ముప్పిరిగొన్నాయి. ఒకరేమో చదవడం లేదంటారు, మరొకరు ర్యాంకు రావాలి అంటూ ఒత్తిడి, నాన్న ఎగతాళి, తాతయ్య వెక్కిరింపు, అక్కయ్య మామయ్యల ఎత్తిపొడుపు. ఇన్ని సలహాలతో ఎటూ తేల్చుకోలేకపోయిండు రాజు. దాంతో మానసిక ఒత్తిడి పెరిగి చదివింది కాస్త పరీక్ష టైంలో గుర్తుకు వచ్చేదే కాదు. ఎంత బట్టి పట్టినా ఈ ఆలోచనలతో సరిగ్గా పరీక్షలు రాయలేకపోయేటోడు. ఏ వైపు వెళ్లాలో అర్థం కాదు. సరైన గైడెన్సు ఎవరూ ఇచ్చేవాళ్ళు కాదు. సలహాలు మాత్రం కావలసినన్ని. దీంతో రాజు 10వ తరగతి ఫెయిల్ అయ్యిండు పాపం. దీనికి కారణం ఎవరు? ఎవరి తెలివితేటలకు తగ్గట్టు వారు మెలుగుతారు. ఎవరి టాలెంట్

0: వాళ్ళది. రాజుకు ఏ నాటికైనా మంచి మెకానిక్ కావాలని కోరిక. ఇంట్లో ఏ వస్తువు పాడైనా దాన్ని మరమ్మత్తు చేయటం ఎలాగో, ఎలా చేస్తే పనిచేస్తుందో క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. కానీ ఇంట్లో వాళ్ళు బయటి వాళ్ళు చదువు అని పట్టుబట్టేసరికి ఆఖరికి పరీక్ష కూడా పోయింది. అతని ఆసక్తి పట్ల ఒక్కళ్ళైనా దృష్టి పెట్టి ఉంటే రాజు పరిస్థితి ఇలా ఉండేది కాదేమో, ఆలోచించండి.
1: ఇప్పటిదాక అమ్మ మాట తేనే మూట కథల సంపుటి నుండి ఆలోచించండి కథిన్నరు. రచన ఆకిళ్ళ వెంకట శుభలక్ష్మి. ఈ కథను వినిపించారు టి స్రవంతి. ఈ కథ సుఖ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
2: मेरा जूता है जापानी, ये पटलू में इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. चेप्पुल संगति वच्चिंदि काबट्टी मन श्रोतलकु ओक मुख्यमैन विषयं चेप्पालि. विनियोगदारुलकु मेरुगैन नाण्यत भद्रत इच्चेंदुकु भारत प्रभुत्वं 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
1: ఇది మన భాష మన యాస మన FM ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు నిండా మీరింటున్నారు కథిందాం, పిల్లల కోసం కథలు నేర్పించే కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడిందాం మా తాత చెప్పిన మా మంచి కథలు. కథల సంపుటి నుండి చివరి పాఠం కథింటారు రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథను వినిపిస్తారు ఎం వాణి.
0: అమరావతి నగర రాజ్య పొలిమేరల్లో సదానందుడు అనే పండితుడు ఆ దేశ రాజుగారి సహాయంతో విద్యార్థులకు ఉచిత భోజన ఆశ్రయం కల్పించి విద్యాబోధన చేయసాగాడు. కొంతకాలం తరువాత ఇద్దరి శిష్యుల విద్యాభ్యాసం పూర్తి కావడంతో వాళ్ళను పిలిచి, నాయనలారా, నేటితో మీ విద్యాభ్యాసం పూర్తి అయింది, మీరు వెళ్ళవచ్చు అన్నాడు సదానందుడు. అందుకు ఆ శిష్యులు, గురుదేవా, విద్యాదాత అన్నదాతలు దైవస్వరూపాలు కనుక తమకు గురుదక్షిణగా ఏదైనా ఇవ్వడం ఆచారం, ఏదైనా గురుదక్షిణ కోరండి, తమ పాదపద్మాలకు సమర్పించి వెళతాం అన్నారు. నాయనలారా, మీరు పేద విద్యార్థులు, మీ వద్ద ఏముంటుంది నాకు ఇవ్వడానికి, మీ కోరిక కాదనలేకపోతున్నాను. అడవిలోనికి వెళ్ళి మీ తలగుడ్డ నిండుగా ఎండి రాలిన ఆకులు తెచ్చి ఇవ్వండి, అవే నాకు గురుదక్షిణ అన్నాడు సదానందుడు. అలాగే అంటూ అడవిలోనికి వెళ్లిన శిష్యులు ఎండిన ఆకులు సేకరించబోగా అక్కడ ఉన్నవారు, నాయనలారా, ఈ ప్రాంతంలోని ఎండిన ఆకులు అన్నీ సేకరించి విస్తర్లుగా కుట్టుకొని మేమంతా జీవిస్తున్నాం, దయచేసి ఇక్కడ ఆకులు ఏరకండి అన్నారు. మరికొంత దూరంలోనికి వెళ్ళి అక్కడ ఎండు ఆకులు సేకరించబోగా అక్కడ ఉన్నవారు, నాయనలారా, ఇలా రాలిన ఎండు ఆకులను మేము వైద్యం చేయడానికి వాడుతున్నాం, దయచేసి మీరు ఇక్కడ ఎండు ఆకులు సేకరించవద్దు అన్నారు. మరో ప్రాంతంకు వెళ్ళగా అక్కడ ఉండేవారు, నాయనా, ఈ ప్రాంతంలోని వారందరము ఈ ఎండు ఆకులతోనే అన్నం వండుకుంటాం, స్నానానికి నీళ్లు వేడి చేసుకుంటాం, కనుక ఈ ప్రాంతంలో ఎండు ఆకులు సేకరించవద్దు అన్నారు. ఎక్కడకు వెళ్ళినా ఏదో విధంగా ఎండు ఆకులు వినియోగపడటం చూసి నిరాశతో ఆశ్రమం చేరే దారిలో నీటిలో ఒక ఎండు ఆకు చూసి అందుకోబోగా అందులో ఉన్న రెండు చీమలు, అయ్యా, ఈ ఆకు పుణ్యాన మా ప్రాణాలు కాపాడుకుంటున్నాం, దయచేసి మమ్ములను వదిలేయండి అన్నాయి. వట్టి చేతులతో ఆశ్రమం చేరిన శిష్యులను చూసి, ఏం జరిగింది నాయనలారా అన్నాడు సదానందుడు. జరిగిన విషయం వివరించారు శిష్యులు. నాయనలారా, అర్థమైందా, చెట్లు మానవాళికి ఎంత మహోపకారాన్ని చేస్తున్నాయో, ఈ సృష్టిలో వ్యర్థమంటూ ఏదీ లేదు, చివరికి పొలంలో కలుపు మొక్కగా ఉండే గరిక కూడా పశువుల మేతకు వినియోగపడేదే
4: అన్నాడు సదానందుడు. గురుదేవా, చివరి పాఠంగా మీరు నేర్పిన ఈ విషయం లోకానికి తెలియజేస్తాం, సెలవు అని సదానందునికి పాదాభివందనం చేసి వెళ్ళిపోయారు శిష్యులు.
1: ఇప్పటిదాకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి చివరి పాఠం కథిన్నరు, రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, ఈ కథను వినిపించారు ఎం వాణి. ఈ కథ సుఖ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇది యాలటి కథిందాం. కథిందాం కార్యక్రమం ప్రతి బుధవారం నుంచి శనివారం దాకా పొద్దుమట్టు 5:30 ఉంటుంది. ఇక రేపటి కథిందాంలో అమ్మ మాట తేనే మూట కథల సంపుటి నుండి నీవి కానివి నీకెందుకు సోమయ్య తెలివి ఈ కథలు ప్రసారమవుతాయి. రచన ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, ఈ కథను వినిపిస్తారు టి స్రవంతి. తర్వాత మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి ఆమ్లెట్ డామ్లెట్ కథింతరు, రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, ఈ కథను వినిపిస్తారు ఎం వాణి. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనస్సు నిండా. ఇప్పుడు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక. నిర్వహణ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం అమర మణికంఠరఘు, మానసా రంజన్ ప్రధాన్.
5: నిన్న విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ వేడుకకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ గేయం, జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ ఛాన్సలర్ శ్రీ మదన్లాల్ మీనా స్నాతకోత్సవ వేడుకలను ప్రారంభించగా వైస్ ఛాన్సలర్ శ్రీ టి శ్రీనివాసన్ స్వాగతోపన్యాసం చేశారు.
6: It is my privilege to welcome you all to the first convocation of the Central Tribal University of Andhra Pradesh. We are deeply honored that the Honorable President of India has graciously consented to grace this historic occasion as the chief guest. Her august presence remarks a defining milestone in the journey of this university. My heartfelt congratulations to every graduate receiving a degree today. Your success reflects your perseverance, the sacrifices of your parents, and the dedication of your teachers. Today marks not the end of your education, but the beginning of your responsibility towards the society. India's tribal communities are custodians of rich legacy of knowledge, biodiversity, sustainable living, and cultural heritage. At the same time, many tribal regions continue to face challenges in the education, healthcare, nutrition, and livelihood. The true measure of India's progress lies in ensuring that these communities become equal partners in the national development. It is with this vision that the Central Tribal University of Andhra Pradesh was established in the year 2019.
5: Pratibha kanabarchina 13 mandi vidyardhini vidyardulaku Bharat Rashtrapati Bangaru patakalu prashamsa patralu andajesaru. Ee sandarbhanga Andhra Pradesh Rashtra Vidya Shaka Mantri గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలిచ్చే సంస్థలు మాత్రమే కాదు అని, అవి బాధ్యత గల పౌరులను సమాజానికి అందించాలని అన్నారు. ప్రతి ప్రాంతం పురోగమించి ప్రతి సమాజం భాగస్వామ్యం వహిస్తేనే వికసిత్ భారత్ 2047 సాధ్యమవుతుందని అన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో ప్రతి విద్యార్థి విజయం సాధించేలా యూనివర్సిటీలు కృషి చేయాలని మంత్రి సూచించారు.
7: అందరికీ నా నమస్కారం. ఎవ్రీ జనరేషన్ ఇన్హెరిట్స్ ఎ నేషన్. ఎడ్యుకేషన్ డిటర్మిన్స్ వాట్ కైండ్ ఆఫ్ నేషన్ ఇట్ లీవ్స్ బిహైండ్. దట్ ఈస్ వై యూనివర్సిటీస్ ఆర్ నాట్ జస్ట్ ఇన్స్టిట్యూషన్స్ దట్ అవార్డ్ డిగ్రీస్. దే క్రియేట్ డ్రీమ్స్, బిల్డ్ కాన్ఫిడెన్స్, షేప్ లీడర్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ద డెస్టినీ ఆఫ్ జనరేషన్స్. టుడే ఈస్ నాట్ జస్ట్ ద ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ది సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ అ సెలబ్రేషన్ ఆఫ్ ఆపర్చునిటీ, celebration of inclusion, and celebration of the belief that quality education must reach every corner of our country.

0: and every section of our society. Vikasit Bharat 2047 cannot be built unless every region progresses and every community participates. Universities in tribal regions are not just centers of learning. They are a catalyst for social transformation and equal opportunity. When a first-generation learner graduates, an entire family moves forward, and so does the nation. That is the spirit of Vikasit Bharat 2047, where innovation, research, and development empower every citizen while preserving our rich tribal heritage. Dear graduates, the true purpose of education is not just to earn a degree. It is to create solutions that improve people's lives. Today, we are living in the age of artificial intelligence. AI can give answers, but it can never replace human values, curiosity, compassion, and character. Those qualities are nurtured in great universities and they shape great human beings. Through quality faculty, industry-linked skills, research, and innovation, we are building future-ready universities that empower every student to succeed in the rapidly changing world.
1: Kendra Vidya Shaka Mantri Gauravaneelu Sri Dharmendra Pradhan Garu Matladutu Vidyabhyasanni Poorthi Cheyadame Kakunda Samajamloki Oka Kotta Badhyatato Adugu Pettalani Aa Badhyata Teesukunte Lakshaladi Mandi Hakkulu Rakshinchabadtayani Vidyardulaku Pilupunicharu Ee Prantaniki Chendina Alluru Sitaramaraju బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడారని ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. నేటి యువతరం ఉద్యోగం కోసం ప్రాకులాడకూడదు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, జాబ్ క్రియేటర్స్ లా మారాలి అని కేంద్ర మంత్రి అన్నారు.
2: ఐఎమ్ కాన్ఫిడెంట్ నాట్ ఓన్లీ దే ఆర్ కంప్లీటింగ్ దర్ ఎడ్యుకేషన్ బై దిస్ కన్వోకేషన్, దే ఆర్ ఎంటరింగ్ టు ఎ న్యూ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ దే టుక్ రెస్పాన్సిబిలిటీ, దెన్ మిలియన్స్ రైట్ విల్ బి ప్రొటెక్టెడ్. And in those days, the great leader of Alluri Sitaram Raju, they fought with the Britishers to give freedom to this country. Today, we all are fortunate. As Education Minister of India, as education in charge of this country, my expectation will be from you, don't go behind naukri or any job. Try to become job creator. If your initiative job will be created, many more will be get job. You are not entitled to go for a job. You are entitled to create jobs. Universities are meant to take lead, to create new innovation, new models. The university's name is Tribal University. What does it mean? Not merely understanding the language, not merely understanding the culture, you have to. The Indian medical knowledge system is coming from the tribal society of our country. They are the original inhabitor of this civilization. They know everything. They know nature, they know forest, they know agriculture, they know animal husbandry. They know how to tackle with the nature. They're master of their destiny. We have to repackage all this knowledge system in the present day context. You are presiding over a repository of knowledge. Your first responsibility, how to create a bridge between the conventional knowledge, the Indian knowledge system, and the present day requirement.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం 2019లో స్థాపించబడిందని, ఇది ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన గిరిజనుల యొక్క చిరకాల కలలను నెరవేర్చిందని అన్నారు. భూ బదిలీ నియంత్రణ చట్టం గిరిజనుల భూమిని పునరుద్ధరించడంలో ఎంతగానో ఉపయోగపడింది అని అన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా గిరిజన యువతకు యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నారని గవర్నర్ అన్నారు.
3: ద ఫస్ట్ కాన్వొకేషన్ ఆఫ్ ద సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మార్క్స్ అన్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అండ్ అన్ ఆస్పీషియస్ బిగినింగ్ ఇన్ ద ఎనల్స్ ఆఫ్ ద యూనివర్సిటీ. ద సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2019 and it is one of the top central universities located in Vijayanagaram, Andhra Pradesh. The university has been catering to the higher educational needs of the people and fulfills the long-cherished dream of tribal population of Andhra Pradesh and the neighboring states of Odisha and Chhattisgarh, providing better access to higher education. Andhra Pradesh is one of the states with a large number of scheduled tribes

0: population of approximately 27.39 lakhs, constituting 5.53% of the total population of the state as per the 2011 census. The tribal population of the state consists of 34 scheduled tribes. Particularly, the Land Transfer Regulation Act of 1959 made a remarkable progress in the restoration of land to the tribals. The government has designed and implemented a number of welfare schemes for the welfare of the tribal people, like giving them coaching under the pre-examination training to enable them to appear for competitive examinations. Special emphasis was laid on the education of tribal girls by starting ashram schools, residential schools, and industrial training institutes exclusively for the benefit of tribal youth. Andhra Pradesh introduced a new scheme called NTR Vidyonnati, which provides free coaching, boarding and lodging, supply of textbook and reference books, etc., for tribal students, and prepares them to appear for competitive examinations conducted by UPSC.
1: కార్యక్రమంలో భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మాట్లాడుతూ ప్రతిభ కనబర్చిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక న్యాయం అన్న ఉద్దేశ్యంతో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం గిరిజన సమాజం యొక్క విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాలని అన్నారు. విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలతో ముడిపడి ఉంటూనే బలమైన దేశ నిర్మాణ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేర సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు.
2: ఆంధ్రప్రదేశ్ కే ఇస్ ఐతిహాసిక్ నగర్ మే ఇస్ కేంద్రీయ జనజాతీయ విశ్వవిద్యాలయ ఏక్ ప్రథమ దీక్షాంత సమారోహ కో సంబోధిత కర్తే హుయే ముజే ప్రసన్నతా హో రహీ హై. ఆజ్ ఉపాధియా ప్రాప్త్ కర్నే వాలే తథా ఉత్కృష్ట ప్రదర్శన్ కే లియే పదక్ ప్రాప్త్ కర్నే వాలే విద్యార్థియో కో మేరీ శుభకామనాయ్ ఔర్ బధాయ్. సామాజిక న్యాయ కే ఉద్దేశ్య స్థాపిత్ కీ గయీ ఏసీ సంస్థాఓ కా ये दायित्व भी होता है कि वे अपने क्षेत्र में जनजातीय समाज की शिक्षा, स्वास्थ्य, कौशल विकास, आजीविका और वनाधिकार के लिए जमीनी स्तर पर काम करें. मुझे विश्वास है कि आने वाले वर्षों में इस विश्वविद्यालय द्वारा वंचित एवं जनजातीय समुदाय के युवाओं के सर्वांगीण विकास के साथ ही इस क्षेत्र के समग्र विकास के लिए भी सार्थक प्रयास किए जाएंगे. मैं आशा करती हूँ कि विश्वविद्यालय ने आपको इस तरह से सक्षम बनाया होगा और नवाचारी सोच तथा आत्मविश्वास के बल पर आप सफलता की ओर बढ़ सकेंगे. प्रिय विद्यार्थियों, पुस्तक और ज्ञान के साथ ही आप अपने परिवेश से भी सीखें और व्यवहारिक कौशल विकसित करें, यही सार्थक शिक्षा है. विद्यार्थियों को अपने समुदाय, संस्कृति और परंपराओं से जुड़े रहने हुए समाज और देश के भविष्य को बेहतर बनाना है. इस विश्वविद्यालय में और विशेषकर जनजातीय विश्वविद्यालय में जनजातीय समाज की आजीविका संवर्धन के लिए ऐसी नवाचारी व्यवस्था होनी चाहिए जिसके आधार पर वन उपज, हस्तशिल्प, मिलेट्स, औषधीय पौधे, इको टूरिज्म और स्थानीय उद्यमिता पर उपयोगी कार्य हो सके. तेजी से विकसित हो रही भारत में अपने विरासत से जुड़े रहने के साथ साथ आधुनिक विज्ञान के लाभ समाज के हर वर्ग तक ले जाने की आवश्यकता है. मुझे बताया गया है कि इसी उद्देश्य विश्वविद्यालय द्वारा उत्तरी आंध्र प्रदेश के जनजातीय समुदाय के सशक्तिकरण के लिए साइंस एंड टेक्नोलॉजी हब संचालित किया जा रहा है. देवियों और सज्जनों, मुझे बताया गया है कि विश्वविद्यालय में जनजातीय कल्याण, सार्वजनिक स्वास्थ्य, जलवायु परिवर्तन, खाद्य एवं पोषण सुरक्षा और ऊर्जा संरक्षण पर एकेडमी और जमीनी कार्य करने पर अपना ध्यान केंद्रित किया गया है. ये आयाम समतामूलक विकसित भारत के निर्माण में अहम भूमिका निभाएंगे. इस सभागार में उपस्थित आप सभी विद्यार्थी हमारे भावी राष्ट्र निर्माता है. राष्ट्र निर्माण के यज्ञ में अपनी क्षमता भर योगदान करने का संकल्प अपने अडिंग बना रहे, इसी कामना के साथ मैं आपके उज्जवल भविष्य की कामना करती हूँ और बहुत बहुत शुभकामनाएं देती हूँ। धन्यवाद। जय हिंद, जय भारत।
1: ఈ విధంగా నిన్న విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ వేడుక ఘనంగా జరిగింది.
3: ఇప్పటిదాకా భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది మూర్ము గారు విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదికిన్నారు. నిర్వహణ తేతాలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం అమర మణికంఠ రఘు, మానసరంజన్ ప్రధాన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్ అంటే ఎక్స్ట్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావచ్చు. వీటన్నిటి చిరునామా ఒక్కటే, అదే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాల్ని యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నది. మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్లీ మళ్లీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కు పోయి వినొచ్చు. మీ దోస్తులకు, చుట్టాలకు షేర్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మా యూట్యూబ్ ఛానల్కు ఒండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుండ్రి, పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ ని పొందుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు వింటారు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: गश्त करने के लिए राज्यों और केंद्र शासित प्रदेशों का दौरा करेगी और प्रशासनों के साथ समन्वय करेगी। श्री शाह ने केंद्रीय गृह सचिव को समिति के दैनिक कार्यों और राज्यों तथा केंद्र शासित प्रदेशों के दौरों के दौरान हर संभव सहयोग उपलब्ध कराने का निर्देश दिया। विकसित भारत रोजगार और आजीविका गारंटी मिशन जी रामजी अधिनियम आज से लागू हो गया है। ग्रामीण विकास मंत्रालय ने बताया है कि वीबी जी रामजी अधिनियम के अंतर्गत प्रत्येक वित्त वर्ष में 125 दिन के रोजगार की गारंटी होगी। त्रिपुरा के मुख्यमंत्री माणिक साहा ने कहा है कि केंद्र सरकार राज्य में परिवहन ढांचे के विकास को विशेष महत्व दे रही है। आज नई दिल्ली में सड़क परिवहन और राजमार्ग मंत्री नितिन गडकरी से मुलाकात के दौरान राज्य की राष्ट्रीय राजमार्ग परियोजनाओं की प्रगति की समीक्षा की गई। डॉ. साहा ने कहा कि केंद्र सरकार त्रिपुरा और पूर्वोत्तर क्षेत्र को देश के व्यापक विकास ढांचे से जोड़कर सड़क संपर्क को मजबूत करने के लिए प्रतिबद्ध है। केंद्रीय मंत्री शिवराज सिंह चौहान और किरेन रिजिजू ने अरुणाचल प्रदेश दौरे के दूसरे दिन राज्य के मुख्यमंत्री पेमा खांडू के साथ बाढ़ प्रभावित क्षेत्रों का हवाई सर्वेक्षण किया। कृषि मंत्री शिवराज सिंह चौहान ने कहा कि केंद्र सरकार की ओर से व्यापक वित्तीय और संरचनात्मक सहायता प्रदान की जाएगी। सर्वोच्च न्यायालय ने आज मोटर दुर्घटना में मृतक पीड़ितों या घायल दावेदारों की वार्षिक आय का निर्धारण आयकर रिटर्न के आधार पर करने के लिए दिशा निर्देश जारी किए। मोटर दुर्घटना मुआवजे में एकरूपता लाने के लिए शीर्ष न्यायालय ने कहा कि वेतनभोगी व्यक्तियों के मामले में वार्षिक आय दर्शाने के लिए केवल पिछले वर्ष का आयकर रिटर्न ही पर्याप्त होगा। बम्बई शेयर बाजार का संवेदी सूचकांक आज 444 अंक बढ़कर 76,923 पर बंद हुआ। निफ्टी 140 अंक बढ़त के साथ 24,006 दर्ज हुआ। भारत और इंग्लैंड के बीच 5 टी20 क्रिकेट मैच श्रृंखला का पहला मैच आज रात 10 बजे चेस्टरली स्ट्रीट में खेला जाएगा। दूसरा टी20 मैच शनिवार को मैनचेस्टर में होगा। फीफा फुटबॉल विश्व कप के राउंड ऑफ 32 के मैच में आज रात 9:30 बजे इंग्लैंड और कांगो आमने सामने होंगे। देर रात 1:30 बजे बेल्जियम का मुकाबला सेनेगल से होगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ పూట ప్రసారంలో. ఈ పొద్దుమట్టు 6:20 గిరిపదం ఆదివాసీల పాటలు నిర్మించే కార్యక్రమంలో ఇంద్రవెల్లి మండలం మోహన్ సింగ్ తాండాకు చెందిన సాబ్లే బద్దేసింగ్ బృందం పాడిన శ్రీకృష్ణుడి పాటలు భజనలు, తర్వాత సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన జాదవ్ రామ్ సింగ్ బృందం పాడిన శ్రీకృష్ణుడి పాటలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో పశువుల్లో అంతర మరియు బాహ్య పరాణ జీవుల వల్ల కలిగే నష్టాలు నివారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో ముచ్చట పెట్టింది పి అశోక్. తర్వాత సోయా చిక్కుడు విత్తనోత్పత్తిలో అధిక దిగుబడికి సూచనలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చటపెట్టింది కె లెనిన్. రాత్రి 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇక నవలతో కార్యక్రమంలో రాత్రి 9:30 ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 50వ భాగం ఇంటరు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివినది సుమనస్పతి రెడ్డి. ఇదే కార్యక్రమాన్ని రేపొద్దు 8:30 మళ్ళా వినొచ్చు. రాత్రి 9:45 చెవికింపు లలిత వాద్య

0: రేపొద్దుగల 6:10 ప్రార్థనలు, శ్రీ శిరిడీ సాయిబాబా భక్తిగీతాలు ప్రసారమవుతాయి. పొద్దుగల 7:15 విజ్ఞానం వినోదం సమాచారం అందించే అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం. జిల్లా క్షయ నివారణ విభాగం ఆదిలాబాద్ జిల్లా వారి ప్రాయోజిత కార్యక్రమం రొమ్ము క్యాన్సర్ వ్యాధి లక్షణాలు జాగ్రత్తలు. ఆదిలాబాద్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది కేలెన్నిన్. ఆ తర్వాత న్యాయం చట్టం, మహిళలకు పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నుండి రక్షణ గురించి ఆదిలాబాద్కు చెందిన న్యాయవాది బొల్లారం సుధీర్తో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది సి ప్రియాంక. తర్వాత నాలో ఉట్నూర్, కవి రచయిత గోపగాని రవీందర్ ప్రసంగముంటుంది. ఇక రేపొద్దు 5:30 కతీందాం, పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమంలో అమ్మ మాట తేనే మూట కథల సంపుటి నుంచి నీవి కానివి నీకెందుకు సోమయ్య తెలివి ఈ కథలు ప్రసారమవుతాయి. రచన ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి. ఈ కథలను వినిపిస్తారు టి శ్రవంతి. తర్వాత మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి ఆమ్లెట్ డామ్లెట్ కథ ఉంటుంది. రచన వెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథను వినిపిస్తారు ఎం వాణి. రేపొద్దు 5:45 లలిత సంగీతం కార్యక్రమంలో ఎంఎస్ రామారావు పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు విన్నారు. సమయం 6:10 అవుతుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.
1: 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
2: अपने परिवार को दीजिए सुरक्षित जीवन. रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.
3: आकाशवाणी ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ మార్గాల ద్వారా నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాలపై బహిరంగ చర్చకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు సవాల్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ పేరును హేళన చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావులు తీవ్రంగా ఖండించారు. కరీంనగర్లో స్థానికంగా నీటి కొరత ఉన్నప్పటికీ మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీటిని మళ్లించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆదాయ వనరుల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ మార్గాల ద్వారా నిధుల సమీకరణపై అధికారులు తీవ్రంగా దృష్టి సారించాలన్నారు. ఆదాయ వృద్దికి ప్రాధాన్యత ఇవ్వాలని హెచ్ఎండీఏ, టీజీఐఐసీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. వాణిజ్య పనులు, ఎక్సైజ్, మైనింగ్ వంటి శాఖల్లో లీకేజీలను పూర్తిగా అరికట్టాలని సూచించారు. నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక చేజింగ్ సెల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యకలాపాల నిర్వహణను మెరుగుపరిచేందుకు ఆయా శాఖల సామర్థ్యాలను పెంచాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. లబ్దిదారుల జాబితాలను ఏఐ సాంకేతికతతో అనుసంధానం చేయాలని సూచించారు. రాబోయే బడ్జెట్ ఊహాజనితంగా కాకుండా వాస్తవికంగా ఉండాలని, భూసేకరణ, పెండింగ్ ప్రాజెక్టుల నిధుల కేటాయింపులకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అన్ని రంగాలకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూనే ఆదాయ వృద్ది, నిధుల సమీకరణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, అవినీతి, రాష్టంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభంపై తెలంగాణలో ఎక్కడైనా బహిరంగ చర్చకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు సవాల్ చేశారు. తెలంగాణను దివాలా తీసిన రాష్టంగా ముఖ్యమంత్రి పదే పదే అభివర్ణించడాన్ని తీవ్రంగా ఖండించిన కేటీఆర్, తాను వాస్తవాలతో ఈ ప్రభుత్వ వైఫల్యాలను నిరూపించలేకపోతే తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు. రాష్టంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక ఇబ్బందులకు కాంగ్రెస్ నాయకత్వం సాగిస్తున్న దోపిడీయే ప్రధాన కారణమని ఆరోపించారు. రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటర్లను కోరారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఓట్ల అక్రమ తొలగింపులను నిరోధించడానికి బూత్ లెవెల్ ఆఫీసర్లతో సమన్వయం

0: సమన్వయం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ అసిస్టెంట్లను నియమించిందని తెలిపారు. బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేస్తోందని, గత 12 ఏళ్లుగా తెలంగాణ విభజన హామీలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ పేరును హేళన చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. బీజేపీని తక్కువ అంచనా వేయొద్దని, గతంలో ఇంతకంటే శక్తివంతమైన నాయకులను పెద్ద ప్రభుత్వాలనే తమ పార్టీ ఓడించిందని హెచ్చరించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును చూస్తే బీజేపీ తెలంగాణలో చాలా వేగంగా పుంజుకుంటుందని అన్నారు. అదేవిధంగా బీజేపీ జాతీయ నాయకుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. బీజేపీ రాష్ట అధ్యకుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అధికారాన్ని కోల్పోతామనే భయమే ప్రధాన కారణమని విమర్శించారు. నితిన్ నబీన్ తెలంగాణలో జరుగుతున్న ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లను బహిర్గతం చేయడంతో పాటు మూసీ ప్రాజెక్టు నిధులను ఢిల్లీకి మళ్లిస్తున్నారన్న వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం వల్లే ముఖ్యమంత్రి తీవ్ర అసహనానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారని హెచ్చరించారు. స్థానికంగా నీటి కొరత ఉన్నప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీటిని మళ్లించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కరీంనగర్లో ఈరోజు జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ చారిత్రక పాత్రను, అక్కడ చంద్రశేఖరరావు సాధించిన విజయాలను గుర్తుచేశారు. ప్రాజెక్టును ఉపయోగించుకోవడానికి బదులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలో మహారాష్ట తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు బబ్లీ ప్రాజెక్టు నుంచి నిల్వ ఉన్న నీటిని విడుదల చేసేందుకు గోదావరి నదిపై ఉన్న 14 గేట్లను ఎత్తివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దిగువ ప్రాంతాలకు నీటిని అందించేందుకు ఈ గేట్లు ఈ రోజు నుంచి అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచుతారు. ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తపేట గ్రామంలో ఆర్టీసీ బస్సుకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: వేములవాడ డిపో నుంచి ఈ ప్రాంతంలో బాంబాయిలో ఎక్కువగా ఉపాధి నిమిత్తం వెళ్లి వచ్చేవారు ఉంటారని చెప్పి ఆలోచించి బాంబాయి బస్సును కూడా చాలా రోజులుగా మనం నడుపుకుంటా ఉన్నాం. పుణ్యక్షేత్రాల నుంచి పుణ్యక్షేత్రాలు కూడా బస్సు సౌకర్యం ఉండాలని తిరుపతి, కాళేశ్వరము, భద్రాచలము, యాదగిరి ఈ ప్రాంతాలకు కూడా వేముల నుంచి బస్సు సౌకర్యం, త్వరలోనే బాసరు కూడా ఒక బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
0: బెంగళూరు హైదరాబాద్ మధ్య నడిచే ఏసీ స్లీపర్, నాన్ ఏసీ బస్సుల బోర్డింగ్, ఎక్కే దిగే పాయింట్లను తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ పెంచింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన కేంద్రాల మీదుగా వెళ్లేలా ఈ మార్గాలను క్రమబద్దీకరించారు. బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ, మెజెస్టిక్ ప్రాంతాలతో సహా పిన్యా, చందాపుర, మరాఠహల్లి మార్గాలలో స్టాప్లను అదనంగా చేర్చారు. ఆపరేషన్ అమానత్ లో భాగంగా 2026 జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో ప్రయాణికులు పోగొట్టుకున్న 2.24 కోట్ల రూపాయలకు పైగా విలువైన వస్తువులను సికింద్రాబాద్ రైల్వే భద్రతా దళం ఆర్పీఎఫ్ బాధితులకు అందజేసింది. జనవరి 2024 నుంచి ఈ డివిజన్ 2747 కేసులను పరిష్కరించి 7.28 కోట్ల విలువైన ఆస్తులను తిరిగి అప్పగించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒకేసారి 5 అవయవాల మార్పిడి సర్జరీని నిర్వహించి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు చరిత్ర సృష్టించారు. సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల వ్యక్తికి 36 గంటల పాటు శ్రమించి జీర్ణాశయం, డ్యూడెనమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, కుడివైపు పెద్దపేగులను విజయవంతంగా మార్పిడి చేశారు. ఈ విజయాన్ని సాధించిన వైద్య బృందాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అభినందించారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 950 కిలోల గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఈరోజు దహనం చేశారు. దహనం చేసిన గంజాయి విలువ సుమారు 4.75 కోట్ల రూపాయలు ఉంటుందని ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఈరోజు స్టేషన్ ఘన్పూర్ పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన

0: అనే లక్ష్యంగా ఈ రోజు నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్తాన్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 14వ ఆపరేషన్ ముస్తాన్ కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులు స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉందని, ప్రతి రైతు ఆయిల్ పామ్ సాగు వైపు అడుగులు వేయాలని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఈరోజు ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తక్కువ నీటితో పండే పంటల సాగుపై దృష్టి పెట్టాలని రైతులను కోరారు. ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా వైద్యాధికారులను ఆదేశించారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు హనుమకొండ జిల్లా రెడ్క్రాస్ భవన్లో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ముఖ్య అతిథిగా హాజరై భారతరత్న డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతి వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ మార్గాల ద్వారా నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాలపై బహిరంగ చర్చకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు సవాల్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:20 దాటి 5 సెకండ్లు. గిరిపదం. ఆదివాసీలైన అడవి బిడ్డలైన గోండ్ కొలాం ప్రధాన్ తోటి అంధ్ నాయక్పోట్ బంజారా ఇంకా లభానా లేక మథురా వంటి వారి వివిధ సందర్భాల్లో పాడుకునే పాటలు వినిపించే కార్యక్రమం గిరిపదం. కార్యక్రమం ప్రతి సోమ బుధ శుక్రవారాల్లో పొద్దుజామంటూ 6:20 ఉంటుంది. ఇవాళ్టి కార్యక్రమంలో ఇంద్రవెల్లి మండలం మోహన్ సింగ్ తాండాకు చెందిన సాబ్లే బద్దేసింగ్ బృందం పాడిన శ్రీకృష్ణుడి భజనలు, తర్వాత సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన జాదవ్ రామ్ సింగ్ బృందం పాడిన శ్రీకృష్ణుడి పాటలు ప్రసారమవుతాయి.

0: ఈ పాటలు నేనే ముందు కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: ఈ భజనలు లభానా భాషలో కొనసాగుతాయి.
1: సాబ్లే బద్దే సింగ్ మోహన్ సింగ్ తాండా మండల్ ఇందర్వేల్లి జిల్లా ఆదిలాబాద్, సాబ్లే అదబ్ సింగ్, సాబ్లే భారత్ సింగ్, సాబ్లే గిర్ధారి లాల్ బస్సీ సర్దార్, సాబ్లే ఛగన్ సింగ్ బస్సీ పాండురంగ్. జో హమ్ కృష్ణ లీలా గా రహే హే ఔర్ కృష్ణ నే క్యా క్యా చరిత్ర కియే సో ఆప్కో సునాయేంగే.

ఇది మనభాష మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ. మీరింటున్నారు గిరిపదం, ఆదివాసీల పాటలు వినిపించే కార్యక్రమం. ఇంద్రవెల్లి మండలం మోహన్ సింగ్ తాండాకు చెందిన సాబ్లే బద్దేసింగ్ బృందం పాడిన శ్రీకృష్ణుడి భజనలు వింటున్నారు. ఇవి లభానా భాషలో కొనసాగుతున్నాయి. ఇప్పుడు మరో పాట.

0: ఇప్పటిదాకా ఇంద్రవెల్లి మండలం మోహన్ సింగ్ తాండాకు చెందిన సాబ్లే బద్దేసింగ్ బృందం లభానా భాషలో పాడిన శ్రీకృష్ణుడి భజనలు విన్నారు. ఈ భజనలు ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు వండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా మీరుంటున్నారు గిరిపథం, ఆదివాసీల పాటలు వినిపించే కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఇందాం సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన జాదవ్ రామ్సింగ్ బృందం బంజారా భాషలో పాడిన శ్రీకృష్ణుడి పాటలు.
7: రాధా బృందావనంలోకి వెళ్ళి కృష్ణ కన్నయ్యని కళ్ళలో కాటుక పెట్టి అలిగిన శ్రీకృష్ణుని తన వైపు తిప్పుకుంటుంది.

இப்படிதாங்க. சைத்பூர் மண்டலம், சாத்னால மண்டலம், சைத்பூர் கிராமానికి చెందిన జాదవ్ రామ్ సింగ్ బృందం పాడిన శ్రీకృష్ణుడి పాటలు పునఃప్రసారం విన్నారు. ఈ పాటలు సుఖ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇది యాలటి గిరిపదం, ఆదివాసీల పాటలు వినిపించే కార్యక్రమం. గిరిపదం కార్యక్రమం ప్రతి సోమ బుధ శుక్రవారాల్లో పొద్దుమట్టు 6:20 ఉంటుంది. రేపు పొద్దుమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన చహకటి రవి బృందం పాడిన సామాజిక గీతాలు రెండో భాగం, తర్వాత జైనత్కు చెందిన బన్పెల్లి లింగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం. ముందుగా ఒక సమాచారం, ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల రెండో విడత షెడ్యూల్ను తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఈ నెల 31 వరకు కాలేజీల్లో చేరేందుకు అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఫస్ట్ పేజ్ అడ్మిషన్ షెడ్యూల్ జూన్ 30 ముగిసింది. దీంతో మరో నెల రోజుల పాటు గడువు పెంచారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ సహా అన్ని రకాల జూనియర్ కాలేజీలు ఈ గడువులోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని, కేవలం 10th జీపీఏ ఆధారంగానే సీట్లు కేటాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఇంకొక సమాచారం, రాష్ట్రంలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్ స్మార్ట్ అడ్మిషన్లకు నేటి నుంచి 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించినట్లు అడ్మిషన్ల కన్వీనర్ దేవసేన ఒక ప్రకటనలో తెలిపారు. 4న ఆయా విద్యా సంస్థల్లో స్పాట్ అడ్మిషన్లు చేపట్టి ఆ తర్వాత కూడా మిగిలిన సీట్లను 8వ తేదీలోపు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. స్పాట్ అడ్మిషన్ల ద్వారా సీటు పొందే అభ్యర్థులకు ప్రభుత్వం అందించే ఫీజు రియాంబర్స్మెంట్ వర్తించదని, ఒరిజినల్ సర్టిఫికేట్లు లేని అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లో స్పాట్ అడ్మిషన్లకు అనుమతించబోరని వారు స్పష్టం చేశారు. కాగా పాలిసెట్ ఇంటర్నల్ సైడింగ్లో 1229 మంది సీట్లు పొందారు. జూన్ 27-28 తేదీల్లో అభ్యర్థులు నమోదు చేసుకున్న ఆప్షన్లను పరిశీలించి సీట్ల కేటాయింపుకు పూర్తి చేశారు. అభ్యర్థులు తమ అలాట్మెంట్ వివరాలను అధికారిక వెబ్సైట్ https://tgpolisset.com

0: nic.inలో చూసుకోవచ్చని టీజీ పాలిసెట్ అడ్మిషన్ల కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్లైడింగ్ కు 1619 మంది ఆప్షన్లు నమోదు చేసుకోక మొత్తం 3015 ఆప్షన్లు నమోదయ్యాయి. ఇప్పుడు ఇంకొక సమాచారం. ఈ నెల 3వ తేదీన జిల్లా కేంద్రంలోని టీటీటీసీ భవనం, సాంకేతిక శిక్షణ అభివృద్ది కేంద్రం, పాలిటెక్నిక్ కాలేజ్ రోడ్, ఆదిలాబాద్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ అర్హతతోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఇంకా ఉన్నత చదువు హెచ్సిఎల్ టెక్ బి ప్రోగ్రాం ద్వారా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 8074065803, ఇంకొక నంబరు 9701665424 నంబర్ని సంప్రదించవచ్చు. ఇది యాలిటీ విద్యా ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. తిరిగి 7:15 ఇల్లు యోసం కార్యక్రమంలో కలుసుకుందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై 11 పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఆప్టికల్ ఫైబర్ విస్తరణ, డిజిటల్ లావాదేవీల వృద్ది భారతదేశం వైపు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయన్నారు. పారదర్శకమైన డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు నేరుగా లబ్దిదారులకు చేరుతున్నాయని పేర్కొన్నారు. ఈ విప్లవం గ్రామాలు, చిన్న నగరాలకు విస్తరించిందని, యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారని ప్రశంసించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు బలోపేతమయ్యాయని, ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్ వంటి సాంకేతిక రంగాల్లో భారత్ వేగంగా దూసుకుపోతోందని ప్రధానమంత్రి తెలిపారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ న్యూఢిల్లీలో సమావేశమై తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్ గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్దం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీషెల్స్ పర్యటన సందర్బంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐకార్, రిపబ్లిక్ ఆఫ్ సీషెల్స్ వ్యవసాయ శాఖల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ఇరు దేశాలు 2026 నుండి 2031 వరకు 5 కార్యాచరణ ప్రణాళికపై సంతకాలు చేశాయి. దీని ద్వారా వాతావరణ అనుకూల

0: అధికారులు పర్యవేక్షించాలన్నారు. టీబీని ముందుగా గుర్తించేందుకు ఏఐ ఆధారిత హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్లను పెంచుతామని తెలియజేశారు. డెంగ్యూ నివారణకు సమన్వయ చర్యలు, ప్రజల్లో అవగాహన పెంపొందించడంపై ఢిల్లీ ప్రభుత్వ సన్నద్దతను కూడా సమీక్షించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను వసంత్ కుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది. దీంతోపాటు ఎయిమ్స్ మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగానూ, 9,80,000 మందికి పరోక్షంగానూ ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर्स की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
0: अलगे ఉత్తర ప్రదేశ్ లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ల మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్ లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है बीच में. आज जो अप्रूव हुआ है 242 किलोमीटर्स का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर्स का है ये, एक्सेस कंट्रोल रहेगा कम्प्लीट, एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి డాక్టర్ అబ్దుల్ నాసర్ అల్ షాలితో సమావేశమయ్యారు. భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి రాయబారి చేసిన కృషికి ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే యుఏఈ రాయబారి భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారత్, పాకిస్తాన్ దేశాలు తమ తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను న్యూఢిల్లీ, ఇస్లామాబాద్లోని దౌత్య మార్గాల ద్వారా పరస్పరం మార్చుకున్నాయి. 2008లో కుదిరిన కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 1న, జూలై 1న ఈ జాబితాలను మార్పిడి చేసుకుంటారు. భారత్ కస్టడీలో ఉన్న 386 మంది ఖైదీలు, 53 మంది పాకిస్తానీ మత్స్యకారుల జాబితాను భారత్ పంచుకుంది. అలాగే పాకిస్తాన్ తన కస్టడీలో ఉన్న 52 మంది ఖైదీలు, 198 మంది భారతీయ మత్స్యకారుల వివరాలను భారత్కు అందజేసింది. శిక్షాకాలం పూర్తయిన 188 మంది భారతీయ మత్స్యకారులు పౌర ఖైదీలను తక్షణమే విడుదల చేసి స్వదేశానికి పంపాలని భారత్ పాకిస్తాన్ను కోరింది. ఇంకా కాన్సులర్ యాక్సెస్ లభించని 13 మంది ఖైదీలకు తక్షణమే ఆ సదుపాయం కల్పించాలని, ఖైదీలందరి భద్రత, సంక్షేమాన్ని తెలియజేయాలని పాక్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఐర్లాండ్తో జరిగిన గత సిరీస్లో 2-0 తేడాతో ఓటమిపాలైన భారత జట్టు ఈ మ్యాచ్ ద్వారా మళ్లీ ఫామ్లోకి రావాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ సిరీస్లోని 2వ టీ20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతాయి. ఆ తర్వాత చివరి 2 టీ20 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌతాంప్టన్ నగరాలు ఆతిథ్యం ఇస్తాయి.

0: ఈ మొత్తం టీ20 సిరీస్ జూలై 11 ముగియనుండగా ఆ వెంటనే ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. రాబోయే 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్టాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 7:15 దాటి 32 సెకండ్లు.

0: ఇల్లు యౌసం, యౌసందారుల కార్యక్రమం. యౌసందారులకు అక్కడకచ్చే అన్ని తీవ్ర ముచ్చట్లు నినిపించే కార్యక్రమం. అంటే యౌసంలా ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏ పంట వేయాలి, ఏ పురుగుకు ఏ రోగానికి ఏ మందు కొట్టాలి, భూమిని ఎట్లా పదిలంగుంచుకోవాలి, తక్కువ ఖర్చుతోటి యౌసం ఎట్లా చేయాలా, యౌసంలో ఏమైనా కొత్త కొత్త పద్ధతులు వచ్చినాయా, ఇసుంటి అన్ని తీవ్ర ముచ్చట్లు నినిపించే కార్యక్రమం. యౌసం ఒకటే కాదు, యౌసంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం. ఇవాళ మీకోసం రెండు ముచ్చట్లు తెచ్చినాం. ఒకటి, పశువుల్లో అంతర మరియు బాహ్య పరాన్న జీవుల వల్ల కలిగే నష్టాలు నివారణ. ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో ముచ్చట. ఇంకోటి, సోయా చిక్కుడు విత్తనోత్పత్తిలో అధిక దిగుబడికి సూచనలు. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట. ఈ ముచ్చట్లను ఇనే ముందు వాతావరణ సూచన. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం కురిసింది. ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 82% ఉన్నది. జిల్లాలో గంటకు 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి మధ్యస్థంగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఇది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరుంటున్నారు ఇల్లు యౌసం, యౌసందారుల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుకెళ్దాం. పశువుల్లో అంతర మరియు బాహ్య పరాన్న జీవుల వల్ల కలిగే నష్టాలు నివారణ. ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో ముచ్చట. వీరితో ముచ్చట పెట్టింది పి అశోక్. నమస్కారం డాక్టర్ సతీష్ గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా చెప్పండి, ఈ అంతర పరాన్న జీవులు, బాహ్య పరాన్న జీవులు అంటే ఏంది, మరి ఇవి రెండిటికి తేడా ఏమిటి, మరి అంతర పరాన్న జీవులు కానీ బాహ్య పరాన్న జీవులు కానీ ఎక్కువగా ఏ పశువులలో కనిపిస్తాయి?
1: అంతర పరాన్న జీవులు అంటేనేమో లోపల ఉండే పరాన్న జీవులు, బాహ్య పరాన్న జీవులు అంటేనేమో బయట ఉండే పరాన్న జీవులు. అయితే మనం అనుకుంటాం అంతర పరాన్న జీవులు అయితే మనం చూడరాదు, వాటి కడుపులో ఉంటాయి. సాధారణంగా వీటిని నూరి పురుగులు అంటారు, తర్వాత బద్దె పురుగులు అంటారు, తర్వాత ఆకు జలగ పురుగులు అంటారు, తర్వాత ఆకు పురుగులు అంటారు, నెక్స్ట్ దానిమ్మ గింజ పురుగులు అంటారు. ఇవి సాధారణంగా కోసి చూసినప్పుడు మాత్రమే కడుపులో కనబడతాయి. ఎక్కువగా కడుపులో మాత్రం ఎక్కువ ఉంటాయి. కొన్ని కొన్ని ఊపిరితిత్తుల్లో ఉంటాయి, కొన్ని కిడ్నీలో అంటే మూత్రాశయంలో ఉంటాయి, మూత్రపిండాలలో కూడా ఉంటాయి. సాధారణంగా అయితే ఎక్కువగా కడుపులో ఉంటాయి. రఫ్ గుర్తు పెట్టుకోవాలనుకుంటే ఈ బాహ్య పరాన్న జీవులు అయితే మాత్రం మనకు బాగా తెలిసినవి, పీడుదులు కానీ, పెయిన్లు కానీ, తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ గోమారులు.

0: తర్వాత మళ్ళా ఇంకా దోమలు, ఇవన్నీ బాహ్య పరాన్నజీవుల కిందికి వస్తాయి. ఇవి ఎక్కువగా ఏ జీవుల్లో ఉంటాయని అడిగినారు. సాధారణంగా ఇవి అన్ని జీవుల్లో ఉన్నప్పటికీ గొర్రెల్లో ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గొర్రె అనేది కింద గ్రేజింగ్ చేస్తుంది, మేకలేమో బ్రౌజింగ్ చేస్తాయి. అంటే ఆకులను అవిటిని తింటాయి కాబట్టి బ్రౌజింగ్ అంటారు. అవిట్లో తక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి, కానీ గొర్రెల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గడ్డిని తినుకుంటా ఉంటాయి. ఈ పరాన్నజీవులు అంటే ఎక్కువ గడ్డి మీద ఉంటాయి. తర్వాత మళ్ళీ ఎక్కువ కుంటలలో నీరు తాగే వాటికి ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ఇవి ఈ పరాన్నజీవులు ఎక్కువగా నత్తల్లో ఉంటాయి. నత్తలు నీళ్ళలోకి దాని యొక్క లార్వాలను వదిలిన కొద్దీ అవిటిని ఇవి తాగినప్పుడు వీటి కడుపులోకి వస్తాయి, కాబట్టి అట్లా వస్తాయి. బాహ్య పరాన్నజీవులు మాత్రం ఎక్కువ మనం చూస్తూ ఉంటాం ఎడ్లలో కానీ, లేకపోతే క్రాస్ బ్రీడ్స్ అంటే HF జెర్సీ ఇలాంటి వాటిలలో ఎక్కువగా వాటి యొక్క వాసనకు ఈ గోమర్లు పిడుదలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఇది ఒక పెద్ద సమస్య కూడా నిజం చెప్పాలంటే. మళ్ళా సాధారణంగా కొట్టం అనేది క్లీన్ గా లేనప్పుడు దోమలు ఎక్కువగా వస్తాయి. అదైతే ఎవరికైనా తెలిసిన విషయం. ఇవి జీవులతో సంబంధం లేకుండా ఎక్కువగా అన్ని జీవుల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి.
1: మరి ఈ అంతర్ పరాణజీవులతో గానీ బాహ్య పరాణజీవులతో గానీ పశువులకు కలిగే నష్టాలు ఏమిటి, ఏమేమి నష్టాలు జరుగుతాయి? మరి
0: ఇప్పుడు అంతర్పరాన్న జీవుల్లో మెయిన్ గా మనం చూసుకున్నట్టయితే కొన్ని అంతర్పరాన్న జీవుల్లో చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ఫేషియోలా అని ఉన్నది, దాన్ని ఏమంటారంటే కార్జం పురుగు అంటారు. అంటే అది కడుపులోకి పోయిన తర్వాత కార్జానికి మొత్తం డ్యామేజ్ చేస్తూ ఉంటుంది, పొక్కలు కొడుతూ ఉంటుంది. రంధ్రాలు చేసి ఉండడం వలన కార్జం అనేది ఖరాబ్ అయిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. అది ఒక్క జీవి చనిపోదు, దాని వలన ఒకటేసారి ఒక 20-30 ఫ్లాక్ లో చనిపోతూ ఉంటాయి. అంటే చాలా భారీ నష్టం జరుగుతుంది. మళ్ళా కొన్ని ఇప్పుడు హిమాంకస్ కంటార్టస్ అని ఉన్నది, అది ఏమైపోతుందంటే గొర్రెల్లో ఉన్న పేగుల్లో ఉంటుంది. ఆ పేగుల్లో ఉండే పేగుకు మొత్తానికి రంధ్రాలు చేస్తూ ఉంటుంది, దానివల్ల రక్తం అనేది బయటకు వచ్చి అట్లా చనిపోతాయి. కొన్ని పరాన్నజీవులు ఏమైపోతాయంటే పిల్లల్లో ఆహార వాయుకలు మొత్తం అడ్డుపడుతుంది. అడ్డుపడడం వలన ఆ ఆహారం అనేది కిందికి పోకపోవడం వలన ఒకటే దగ్గర జామ్ అయిపోయి అట్లా చనిపోయే అవకాశం ఉంటాయి. కాబట్టి పరాన్నజీవుల వలన ఎక్కువగా చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఒకవేళ కొన్ని పెద్ద జీవులు ఏమైపోతాయి, ఇవి రక్తంను తర్వాత గొర్రె తిన్న ఆహారాన్ని మొత్తం ఈ పరాన్న జీవులు తీసుకుంటాయి. దాని వలన ఏమైపోతుంది అంటే గొర్రె సరైన బరువు పెరగక చాలా లాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ బాహ్య పరాన్న జీవుల వలన ఏమైపోతుంది అంటే హైలోమా, అనటోలికం ఇట్లాంటి పిడుదలు అనేటివి ఏం చేస్తాయంటే ఒకదానికి కుట్టి మళ్ళీ ఇంకో దానికి పోయి కుడుతూ ఉంటుంది. దాని వలన ఏమైపోతుందంటే దానికి ఏమైనా ప్రోటోజోవల్ డిసీజులు, అంటే ఎగ్జాంపుల్ బబేషియా కానీ లేకపోతే మన ట్రిప్నోజోమియాసిస్ కానీ తర్వాత తైలేరియా కానీ ఇట్లాంటి వ్యాధులు ఏమైనా ఉంటే ఈ పిడుదలు అనేటివి కుట్టి మళ్ళీ దీన్ని పోయి కుడతాయి. దానివల్ల దానికి ఏమైనా రోగాలు ఉంటే అది తీసుకుపోయి దీనికి అంటిస్తూ ఉంటుంది. అట్లాంటి వ్యాప్తి అందడానికి పెయిన్లు అనేటివి ఎక్కువగా పనికొస్తాయి. చాలా వరకు విషయం చాలా మందికి ఏం తెలియదు, ఏమన్నా పిడుదలు అనగానే కుడుతున్నాయి కదా, కొద్దిగా రక్తం తాగుతాయి కదా అనుకుంటాం, కానీ దానికంటే ఎక్కువ ఏజ్ చేస్తాయి. మళ్ళీ ఇంకోటి ఏంది, అరకకు నడిచే వాటిని యొక్క ఇవి తొడలల్లా మనం చూస్తూ ఉంటాం, టెస్టిస్ దగ్గర అంటే కింద విత్తుల దగ్గర ఉండిపోతాయి. తర్వాత ఎక్కువగా జబ్బ దగ్గర లేకపోతే కింద గంగడోల దగ్గర ఎక్కువగా ఉండిపోయి వాటి యొక్క రక్తాన్ని పీల్చి పీల్చి పీల్చి అవి డల్గా అయిపోయి తర్వాత రక్తహీనతతో చనిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని మనం నెగ్లెక్ట్ చేయకుండా రైతులు జాగ్రత్తలు తీసుకుంటే, వీటిని మనం సింపుల్ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం వీటిని అరికట్టవచ్చు.
1: బాహ్య పరాన్న జీవులను అయితే మనం గుర్తుపడతాం, ఎందుకంటే మనకు బయటకు కనిపిస్తాయి. మరి లోపలున్నటువంటి అంటే పశువు లోపలున్నటువంటి ఈ అంతర పరాన్న జీవుల్ని ఎట్లా గుర్తుపట్టాలంటారు?
0: అయితే మనము వీటిని ఎట్లా గుర్తుపెట్టచ్చు అంటే గొర్రె బాగానే తింటున్నది అయినా బరువు పెరుగుతలే అని ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాటి యొక్క పెండ అంటే మలం ఉంటది కదా, ఆ పెండగల్ని అన్నిటినీ కలిపి ర్యాండమ్ గా అన్నిటినీ కలుపుకొని తీసుకొని పోయి మనం మైక్రోస్కోప్ కింద టెస్ట్ కనుక చేసినట్లయితే మల పరీక్షల ద్వారా మనం వీటిని గుర్తుపట్టచ్చు. ఇంకోటి మనకి ఇంకా రక్త పరీక్షల ద్వారా కూడా గుర్తుపట్టచ్చు. తర్వాత బ్లడ్ని కనుక పరిశీలించినట్టయితే వాటి యొక్క హీమోగ్లోబిన్ మరియు RBC కౌంట్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి వాటివన్నిటిని చూసి మనం ఇసినోఫిల్ కౌంట్ అనేది పెరుగుతుంది. మనం ఇలాంటివన్నీ చూసి కనుక అంతర్పరాన్న జీవులు ఉన్నాయా లేవని గుర్తుపట్టచ్చు. లేదు అనుకుంటే మనకు ఎప్పుడైనా చనిపోయినప్పుడు అంటే దగ్గరలో ఉన్న పశు వైద్య అధికారి సంప్రదించినట్లయితే ఆయన వచ్చి పోస్ట్ మార్టం చేసి లోపట్లో ఉన్న కార్జము తర్వాత పేగులను అన్నిటినీ కోసి అందులో పురుగులు ఉన్నాయా లేవనేటి చూసి గుర్తుపట్టచ్చు.
1: మరి ఈ పెండ పరీక్షల్ని ఎక్కడ చేస్తారు? మరి ఈ పెండ పరీక్ష కోసం మనం పెండని పశువుల నుంచి ఎట్లా సేకరించాలి?
0: అయితే ఈ పెండ పరీక్షను సాధారణంగా మీ దగ్గరలో ఉన్న పశువైద్యాధికారి చేస్తాడు. లేదు అనుకుంటే ఆ పశువైద్యాధికారి కనుక ఇచ్చినట్టయితే ఆయన తీసుకొచ్చి డిస్ట్రిక్ట్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ అని ఉంటుంది, దాంట్లో ఇచ్చేస్తారు. ఒకవేళ తొందరగా చేయించుకోవాలన్నట్టయితే

0: మీరే ఈ జిల్లా పశు వైద్యశాల కనుక తీసుకుని వచ్చినట్లయితే అక్కడ ఒక డాక్టర్ ఉంటాడు వీటిని పరీక్షించడానికి, ఆయన చూసి చెప్తాడు దాని యొక్క మలాన్ని పరీక్షించి, దాంట్లో ఏమైనా పురుగులు ఉండవు, పురుగుల యొక్క గుడ్లు ఉంటాయి, సో వాటిని చూసి గుర్తుపడతాడు.
1: మరి ఇప్పుడు ఈ అంతరపరాన్న జీవుల్ని ఎట్లా నివారణ చేసుకోవాలి
0: అయితే ఈ అంతరపరాన్నజీవులను మనం నివారించుకోవడం చాలా సులభం,
1: మనం?
0: ఎందుకంటే మనం ఈ అంతరపరాన్నజీవులు ఉన్నా లేకపోయినా దాదాపు మనం నట్టల మందులు గనక దానికి సంబంధించిన నట్ట మందులను కనుక ఇప్పించినట్టయితే మనం వాటి యొక్క అంతరపరాన్నజీవుల్ని మనం నివారించుకోవచ్చు. సరే మరి ఒకవేళ అంతరపరాన్నజీవులు ఉన్నాయని మనం కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత, నట్టల మందు ఆపించిన తర్వాత ఆ పెండ శాంపుల్స్ అన్నిటినీ ఈ నట్టల మందు ఆపించిన వెంటనే ఒక గంట లోపల అవి మలాన్ని వెళ్తాయి. ఆ పెండని మనం జాగ్రత్తగా బయటకు ఊడ్చేసి వాటిని కాలబెట్టేసుకుంటే మంచిది, ఎందుకంటే ఆ పెండలో మళ్ళా పురుగులు ఉంటాయి, ఆ పురుగులు మళ్ళా ఇవే గొర్రెలకు సంక్రమించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మొత్తం మనం ఊడ్చేసుకొని తర్వాత ఎక్కడైనా దగ్గర కుప్ప వేసి దానిపైన కొద్దిగా కిరోసిన్ పోసేసి కాలబెట్టేసుకుంటే ఉత్తమం, లేదు అనుకుంటే శుభ్రంగా ఉంచుకోవాలా. తర్వాత ఇంకెట్లా నివారించుకోవచ్చు అంటే మనం ఇంత కుంటలు ఆగి ఉన్న కుంటలలో నీళ్లు దాగిపించుకోకపోతే ఉత్తమం, ఎందుకంటే వాటిలలో నత్తలు ఉంటాయి, ఆ నత్తలు అనేటివి లార్వా స్టేజెస్ని నీళ్ళలోకి వదులుతూ ఉంటాయి. వాటిని కనుక ఇవి తీసుకున్నట్టయితే వాటిలో ఉండే లార్వాలు అనేటివి వీటికి వచ్చి డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి ఆగి ఉన్న నీళ్ళు కాకుండా పారే నీళ్ళని దాగిపియాలి. ఒకవేళ ఆగి ఉన్న నీళ్ళని మనం దాగిపించుకోవాలనుకుంటే దానికి కాపర్ సల్ఫేట్ అనే ఒక మందు ఉంటుంది, దాన్ని మనం కొద్దిగా చల్లినట్టయితే ఆ నత్తలు అనేవి చనిపోతాయి, తర్వాత వీటికి మనం దాగిపించుకుంటే ఉత్తమంగా ఉంటుంది.
1: మరి ఈ బాహ్య పరాన్న జీవుల్ని ఎట్లా నివారించుకోవాలంటారు?
0: బాహ్య పరాన్నజీవులను మనం నివారించుకోవాలంటే ఐవర్మెక్టిన్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది, లేదంటే డోరామెక్టిన్ అని ఒక మెడిసిన్ ఉంటుంది, లేదంటే క్లోరిసిలాన్ అనే ఈ డ్రగ్స్ ఉంటాయి. వీటిని మనం ప్రతి 3 నెలలకు ఒకసారి తూచా తప్పకుండా మనం ఈ ఇంజక్షన్ కనుక ఇచ్చినట్టయితే వాటి యొక్క బ్లడ్లో ఐవర్మెక్టిన్ ఉన్న రోజులు అవి రావు. ఆ ఇంజక్షన్ కనుక ఇచ్చినట్లయితే మనం సరిపోతుంది, లేదు అనుకుంటే మనం ప్రతి నెలకు ఒకసారి పిడుదల అవుతుంది అనిపిస్తున్నట్టయితే మనం ఈ వేప నూనెని మనం స్ప్రే చేసుకోవచ్చు, లేదా
1: పశువుకి
0: పశువుకి, లేదంటే కొట్టంలో మనం ఒక మూలకి వేప ఆకులు కానీ ఇట్లాంటివి పొగేసినట్టయితే మనం దోమలు ఇవన్నిటి నుంచి మనం కాపాడుకోవచ్చు. తర్వాత మళ్ళా కొట్టంలో డెల్టా మెత్రిన్ కానీ సైపర్ మెత్రిన్ కానీ చల్లుకున్నట్టయితే వీటి యొక్క ఏమన్నా రెమెడీస్, ఏమన్నా చిన్న చిన్న అవశేషాలు ఉన్నట్టయితే అవి కూడా పోతాయి.
1: మరి అంతరపరాన్న జీవుల నివారణలో నట్టల మందు ముఖ్యమైనది అన్నారు.
0: అవును.
1: మరి నట్టల మందులు ఏడా వేస్తారు? మరి ఎప్పుడెప్పుడు తాగించాలి నట్టల మందులు?
0: అయితే సాధారణంగా ఈ నట్టల మందులు అనేటివి ప్రతిసారి గవర్నమెంటే సప్లై చేస్తున్నది, ప్రతి 3 నెలలకు ఒకసారి కానీ 4 నెలలకు ఒకసారి కానీ సంవత్సరంలో 3 సార్లు ఈ గవర్నమెంటే నట్టల మందులు సప్లై చేస్తుంది. కాబట్టి యథావిధిగా రైతులందరూ ఆ నట్టల మందు ప్రోగ్రాం ఉన్నప్పుడు లేదంటే డీవార్మింగ్ ప్రోగ్రాం ఉన్నప్పుడు నట్టల మందును తాగించుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇవి వాడుకుంటే వీటిని మనం కాపాడుకోవచ్చు.
1: చాలా మంచిదండి డాక్టర్ సతీష్ గారు. ఈ అంతరపరాన్న జీవులు బాహ్య పరాన్న జీవులు అంటే ఏమిటి, మరి ఇవి పశువులకు ఏ విధంగా నష్టం చేస్తాయి, మరి వీటిని ఎట్లా నివారణ చేసుకోవాలో మంచిగా చెప్పిండ్రు. మరి ఎంతో నష్టం చేసే ఈ అంతరపరాన్న జీవుల్ని కానీ బాహ్య పరాన్న జీవుల్ని కానీ మీరు చెప్పిన ఈ పద్ధతుల ప్రకారం నివారించుకొని ఈ పాడి పరిశ్రమలో అట్లనే గొర్రెలు మేకల పెంపకంలో కూడా మంచి లాభాలు సాధించాలని కోరుకుంటూ ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
1: ఇప్పటిదాకా పశువుల్లో అంతర మరియు బాహ్య పరాన్న జీవుల వల్ల కలిగే నష్టాలు నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో ముచ్చటిన్నారు. ఇది పునఃప్రసారం. ముచ్చట పెట్టింది పి అశోక్. ఈ ముచ్చట ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. ఈ ముచ్చటనే కాదు, రైతుల కోసం ఎన్నో ముచ్చట్లు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఇందాం. సోయా చిక్కుడు విత్తనోత్పత్తిలో అధిక దిగుబడికి సూచనలు. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట. వీరితో ముచ్చట పెట్టింది కే లెనిన్.
2: నమస్కారం రాజేందర్ రెడ్డి గారు.
3: నమస్కారం అండి.
2: అయితే సోయా చిక్కుడు పంట ప్రస్తుతం ఏ దశలో ఉన్నదో దాని గురించి చెప్తారా?
3: ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా వర్షం అనేది మనతో దోబూచిలాట ఆడుతుంది. ఎందుకంటే పంట మొదటి దశలలో మనకు వర్షాభావ పరిస్థితులు ఉండడం జరిగింది. మనకు జూన్ 12 నుంచి కూడా వర్షం స్టార్ట్ అయినా కూడా 22-23 వరకు కూడా కొన్ని మండలాల్లో వర్షపాతం అనేది లోటుగా ఉండడం జరిగింది. మరి ఇప్పుడు పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే మనకు అత్యధికంగా ఎక్సెస్ రెయిన్ఫాల్ అనేది పడడం జరిగింది. సాధారణం కంటే ఒక్కొక్క మండలంలో చూసుకున్నట్లు కొన్ని మండలాల్లో 1000 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదవడం జరిగింది.
2: అయితే భారీ వర్షాల నుంచి సోయా చిక్కుడుని మనం కాపాడుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలా, ఏం చేయాలా రైతులు, దాని గురించి చెప్తారా?
3: ముందుగా రైతులు ఎక్కడైతే నీళ్లు ఆగినాయో అందులో నుంచి తీసేయాలి. ఇక మిగతా పంటలతో పోలిస్తే సోయా చిక్కుడు అనేది వర్షాభావ పరిస్థితుల కంటే కూడా కొద్ది వాటర్ ని కొద్ది తట్టుకుంటుంది. సో నీళ్లు కొద్ది ఎక్కువైనా కూడా తట్టుకుంటుంది కాబట్టి ముందుగా నీళ్లున్న దాన్ని తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఇది ముఖ్యంగా మనకేందంటే కలుపును అదుపు చేసుకునేటువంటి సమయం. దీనికి ఏంటంటే ముఖ్యంగా మనకు 20-25 రోజులలో వెడల్పాకు గడ్డి జాతి మొక్కలు గిన వచ్చినట్లయితే మనకు ఇమజితపైర్ మనకు బయట మార్కెట్ లో పరిశుభ్రుడు కానీ అట్లా మందులు దొరుకుతుంది, దాన్ని 400 మిల్లీలీటర్లు. అదే విధంగా మనకు కాంబినేషన్ లో ఉన్న గడ్డి మందులు కూడా ఉన్నాయి, దానికి తోడు అంటే ఓడిసి, దాన్ని ఒక 40 గ్రాములు, లేకపోతే షాకేద్ ఒక 800 మిల్లీలీటర్లు, ఒక 200 లీటర్ల నీటి కలిపి ఒక ఎకరానికి పిచికారీ చేసినట్లయితే మనకు వెడల్పాటి ఆకులు మరి అదే విధంగా గడ్డి జాతి వంటి కలుపు మొక్కలు ఏవైనా కూడా చనిపోవడం జరుగుతుంది. దీని తర్వాత మనం ఏంటంటే ఒకవేళ రైతులకు ఉంటది ఏంటంటే కలుపుతో పాటు పురుగు మందులు కూడా ఒకటేసారి కొట్టుకుని ఖర్చును ఆదా చేసుకోవాలనమాట. అలాంటి రైతులు కూడా ఎవరైనా ఉంటే మనకు ఇమజితపైర్ తో పాటు కొరాజీన్ అని దొరుకుతుంది మార్కెట్ లో, క్లోరాంథ్రినిప్రోల్. ఇమజితపైర్ అయితే 400 మిల్లీలీటర్లు, ఈ క్లోరాంథ్రినిప్రోల్ అయితేనేమో ఒక 60 మిల్లీలీటర్లు, ఒక ఎకరానికి సరిపోయేటట్టు 200 లీటర్ల నీటిని కలుపుకొని పిచికారీ చేయాలి. ఇంకా ఒకవేళ ఎండలు కొట్టి ఒకవేళ దౌర వస్తుంది అనిపిస్తే మనం దౌరను నడిపించుకోవాలి.
2: అయితే ఇప్పుడున్న పరిస్థితులలో పంటను చీడపీడలు ఆశించే అవకాశం ఉంటుందా? ఉంటే మరి ఈ చీడపీడల నుంచి మనం ఆ సోయా పంటని కాపాడుకోవడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలా, వాటి గురించి చెప్తారా?
3: ఇప్పుడు మనకు ముఖ్యంగా ఏంటంటే వేరుకుళ్ళు గాని కాండం కుళ్ళు గాని గమనించడం జరుగుతుంది. ఇక వేరుకుళ్ళు గాని పంట ఎండిపోవడం గానీ ఎక్కడైనా గమనించినట్లయితే మనకు కాపర్ ఆక్సిక్లోరైడ్ అని దొరుకుతుంది, దాన్ని 3 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని మొక్కల దగ్గర పోయడం గానీ లేదా పంటపై పిచికారీ చేయడం గానీ చేయాలి. లేదా మన కాండం కుళ్ళు గాని లేదా కాండం ఎర్రబడడం గాని ఏదైనా గమనించడం అనుకోండి, దానికి మనకి ఏంటంటే మ్యాన్కోజే ప్లస్ కార్బండిజం కాంబినేషన్ దొరికే మందుని 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయాలి. దీనివల్ల మనకు అధిక భావ పరిస్థితులు వచ్చినట్టు రోగాల నుంచి తట్టుకోవచ్చు. అదే విధంగా మనకు పంట తొలి దశలో వచ్చే పురుగులు ఉంటాయి, ఏదంటే కాండమీగ గాని కాండం తొలుచు పురుగు గాని ఇవన్నీ ఉంటాయి. దీన్ని కూడా నివారించుకోవాలంటే కార్బోఫిరాన్ గుళికలను ఉంటాయి, కార్బోఫిరాన్ 3G గుళికలను ఒక ఎకరానికి 10 కిలోల చొప్పున మనం వేసుకుని దౌర కొట్టుకోవడం గాని లేకపోతే వేసుకున్నట్లయితే పురుగుని అరికట్టవచ్చు. దానికి తోడు మనకి ఇంకా ఒకవేళ అట్లా వేసుకోవడం పాసిబుల్ కాకపోతే మన ఇంకోటి ఏంటంటే మనకు సోలోమన్ అనే మార్కెట్ లో మందు దొరుకుతుంది, అది బూటా సైఫ్లోత్రిన్ ప్లస్ ఇమిడాక్రోపిడ్, దాన్ని కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో వచ్చేటువంటి మనం పురుగులను నివారించవచ్చు.
2: అయితే ఇప్పుడు ఈ సోయా చిక్కుడుని విత్తన పంటగా ఎప్పటిదాకా మనం విత్తుకోవచ్చు?
3: ఇప్పుడు విత్తన పంటగా నార్మల్ పంటగా కూడా చూసుకున్నట్లయితే మనం 5 వరకు చెప్తూ ఉంటాం సాధారణంగా. ఆ తర్వాత కూడా ఏమంటే కొన్ని ఇప్పుడు మనకు మారుతున్న వాతావరణ పరిస్థితులలో మనం ఈ మధ్య ఏం చెప్తుంటే 10 వరకు వేసుకున్నా కూడా వస్తుందని చెప్పినాం. కాకపోతే ఇప్పుడు మనం వేసుకోకపోవడం అనేది చాలా ఉత్తమం. దీనికి ప్రత్యామ్నాయ పంటలుగా నువ్వులు గాని లేదా ఏదైనా పంటలను వేసుకున్నట్లయితే మంచిది.
2: అయితే ఇప్పుడు ఎరువుల యాజమాన్యం గురించి మాట్లాడదాం. మరి ఈ ఎరువులు ఏ రకాల ఎరువులు, ఎసుంటి ఎరువులు వాడాలా, ఎంత మోతాదులు, వాటి గురించి చెప్తారు?
3: మనకు రైతులు ముందుగా దుక్కిలో మనకు డిఏపి వేసుకొని గాని సూపర్ గాని వేసుకొని ఉండడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఏంటంటే మనకు ఒక ఎకరానికి 1 బ్యాగ్ యూరియా, ఒక 10-15 కిలోల పొటాష్ కలుపుకొని మనం వేసుకోవాలి. ఎక్కడైతే వర్ష బాగా నీళ్లు ఆగి వేరు వ్యవస్థ అనేది పోషకాలను తీసుకోవడం కష్టంగా ఉంటుందో అసుంటి భూములలో ఏం చేయాలంటే మనం పై నుంచి పిచికారీ చేయాలి. ఒక 10 గ్రాములు మల్టీకేల్ అని దొరుకుతాయి, 10 గ్రాములు 3019 గాని 13045 వంటి వాటిని 10 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. వర్షం అధికంగా ఎక్కడైతే నీళ్లు నిలిచినా అక్కడ ఒక పోషకాల లోపాలు గాని ఏదన్నా సూక్ష్మధాతు లోపాలు గాని ఏర్పడినట్లయితే, ఇన్పధాతు గాని ఏదైనా జింక్ గాని ఏర్పడినట్లయితే, ఇప్పుడు ఇన్పధాతు లోహం నివారించడానికి మనము ఐరన్ సల్ఫేట్ 5 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయాలి. అదేవిధంగా జింక్ యొక్క లోపం ఏర్పడింది అనుకోండి, జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసి మన సూక్ష్మధాతు లోపాలను కూడా నివారించవచ్చు.
2: అయితే ఇప్పుడు ఈ పంటలో బెరుకులని ఏరాల్సి ఉంటది కదా, మరి ఈ బెరుకుల్ని ఎప్పుడు ఏరాలా, ఆ ఏరే కంటే ముందు అసలు ఈ బెరుకుల్ని మనం ఎట్లా గుర్తించాలా, దాని గురించి?
3: ముఖ్యంగా ఏంటంటే మనము విత్తనోత్పత్తి గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు పంటలో బెరుకులు లేకుండా చూసుకోవాలి. బెరుకులు ఏరేటువంటి ముఖ్యమైన ఘట్టం అంటే

0: మనకు జన్యు స్వచ్ఛత అని ఉంటుంది ప్రతి విత్తనంలో. అది ఒక్కొక్క రకాలలో, మనం మూల విత్తనం అయినప్పుడు 100%, సర్టిఫైడ్ విత్తనం అయినప్పుడు 98% అని ఉండడం జరుగుతుంది. అయితే మనం బెరుకులను ఎట్లా గుర్తించాలి అంటే, మనం ఒక రకం సాగు చేయాలనుకున్నప్పుడు ఆ రకం యొక్క లక్షణాలు అనేవి మనకు మొత్తం గుర్తుండాలి. అది ఆ లక్షణాలు కాకుండా వేరే లక్షణాలు, అంటే లక్షణాలు అంటే ఏవంటే ఆకు ఆకారం ఎట్లా ఉంది, మళ్ళీ చెట్టు యొక్క ఎదుగుదల ఎట్లా ఉంది, మళ్ళీ పూత ఎట్లా ఉంది, అది తెలుపు రంగులో పూత ఉందా, ఉదా రంగులో ఉందా, మళ్ళీ అదే విధంగా కాయపైన నువ్వు ఉందా లేదా, కాండం పైన నువ్వు ఉందా లేదా, ఇలాంటి లక్షణాల మీద మొత్తం మనకు అవగాహన కలిగి ఉండాలి. అది కోతకు వచ్చే సమయానికి ఆ కాయ అనేది పసుపచ్చగానే ఉందా లేకపోతే బ్లాక్ కలర్ లో మారుతుందా అనేటువంటి లక్షణంలో, కాయ 3 గింజలు కలిగి ఉంటుందా లేకపోతే 2 గింజలు కలిగి ఉంటుందా, అలాంటి అన్ని క్యారెక్టర్స్ పైన మనకు అవగాహన ఉండాలి. అలా కాకుండా మన రకం యొక్క కాకుండా వేరే రకం ఏదైనా కనిపించినా కూడా దాన్ని బెరుకు పరిగణించి మనం తీసేయాలి. ఇది ఎప్పుడెప్పుడు తీయాలంటే సోయాచికులు ముఖ్యంగా మనం ముఖ్యంగా 2 దశలని చెప్తాం కానీ 3 దశలలో కూడా తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ముఖ్యంగా పంట మొదటి దశలలో ఇంతకు ముందు చెప్పినట్టు ఆకులు ఉంటాయి, ఆకుల యొక్క ఆకారం గాని, అంటే మనకు బెండ లెక్క ఆకు ఉన్నాయా లేకపోతే మామూలు సోయాబీన్ రకాలు ఉన్నాయా, లేకపోతే పూత సమయానికి వచ్చేటప్పుడు పూత యొక్క పూత సమయం మనకు ఇప్పుడు తెల్ల రంగు పూత ఉందా లేకపోతే ఉదా రంగు పూత ఉందా, దాన్ని బట్టి మనము తీసుకోవాలి. మళ్ళీ పంట కోతకు వచ్చినప్పుడు ఇంతకు ముందు చెప్పినప్పుడు నువ్వును గాని కాయ ఒక ఆకారం కాని బట్టి మనం పంట కోసే ఒక 15 రోజుల ముందు తీసుకోవాలి. తీసుకున్నట్లయితే మనం బెరుకులు కంప్లీట్ తీసేసి 100% జన్యు స్వచ్ఛత కలిగినటువంటి విత్తనాలను మనం ఉత్పత్తి చేయవచ్చు.
1: అయితే ఇప్పుడు రైతులు తమ విత్తనాలని ఎట్లా తయారు చేసుకోవాలి దాని గురించి చెప్తారు.
0: మనం ప్రతి సీజన్ లో మే జూన్ మాసాలు వచ్చేటరికి మనం సోయా చిక్కుడు విత్తనాల గురించి మాట్లాడుతూ ఉంటాం ఎక్కడైనా కూడా. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, అంటే విత్తనం యొక్క మొత్తం కూడా బయట మార్కెట్లోనే దొరుకుతుంది, గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ అనేది అయిపోవడం వలన బయటనే కొనడం జరుగుతుంది. సో బయట కొన్నా కూడా మనకు మొలకు వస్తుందో లేకపోతే దాని స్వాస్థ్యత దాని నాణ్యత ఎట్లా ఉంటుందో మనకు పసిగట్టలేకపోతున్నాం. సో రైతులు ముందుగానే ఏంటంటే ఇప్పటి నుండే, అంటే మన విత్తనాన్ని మనమే, అంటే ఇప్పుడు నాకు ఉన్నటువంటి నాకు 10 ఎకరాలు ఉందనుకోండి, అందులో కనీసం 5 నుంచి 10% 1/2 ఎకర్ గానీ 1 ఎకర్ గాని విత్తనోత్పత్తికి పెట్టుకోవాలి. ఒకవేళ ఇప్పుడు వీలైనంత మటుకు ఇప్పుడు చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు గిన చేసుకోకపోతే వేసవిలోనైనా రైతులు ఇప్పటి నుండే ప్రణాళిక తయారు చేసుకోవాలి, తమ విత్తనాలను తమరే తయారు చేసుకున్నట్టు చూసుకోవాలి. దానికి ఏమీ లేదు, ఎక్కడైతే రైతుకు మంచి నాణ్యమైన విత్తనం దొరుకుతుందని తెచ్చుకుంటున్నామో దాన్ని మనం ఒకటే ప్రాసెస్, మనం నార్మల్ గా పండించే దానికి దీనికి ఏదా అంటే గింజ యొక్క క్వాలిటీ ఉండడానికి 1-2 సార్లు మనకు శిలీంద్రనాశిని స్ప్రే చేయాల్సి ఉంటుంది. అదేనంగా ఇంకొకటి ఏంటంటే బెరుకులను ఎరువేయాల్సి ఉంటుంది. ఈ రెండు మనం చేపట్టినంతే నార్మల్ విత్తనం ఎట్లయితే ప్రొడక్షన్ చేస్తాం, ఎట్లయితే పండిస్తామో అట్లనే పండిస్తూ ఈ 2 రకాలైనటువంటి పనులను అధికంగా చేసుకున్నట్లయితే తమ విత్తనాలను తమమే ఉత్పత్తి చేసుకోవచ్చు రైతులు.
1: అయితే ఎవరైతే ఈ సోయా పంటని విత్తనాలుగా తయారు చేయాలనుకున్న రైతులు పాటించాల్సిన ముఖ్యమైన లేదా తీసుకోవాల్సిన జాగ్రత్తలుంటే వాటి గురించి చెప్తారా?
0: ముఖ్యంగా ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే బెరుకులు ఎరువేయడం, మళ్ళీ రోగాలు లేకుండా చూసుకోవాలి పంటలలో. మరి ముఖ్యంగా అదే గడ్డి, పంట అనేది నీట్గా ఉండాలి. విత్తనం ఉత్పత్తి చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి కాంపిటీషన్ ఉండకుండా విత్తన నాణ్యత బాగా ఉండి వచ్చే నెక్స్ట్ సీజన్ లో బాగా ఉండాలి విత్తనం అంటే, ఒకటి కలుపు లేకుండా చూసుకోవాలి, 2 బెరుకులు ఎరువేయాలి, 3 అనేది రోగాలు రాకుండా చూసుకోవాలి పంటలో. ఎప్పుడైతే ఈ రోగాలు గాని మన కొన్ని సీడ్ లో వచ్చేటువంటి రోగాలు ఉంటాయి, ఎప్పుడైతే మనం పండిస్తున్నప్పుడు మనం అనుకుంటాం చూడడానికి బాగా ఉంటాయి కానీ విత్తనం భూమిలో వేసేటప్పటికి బూజు పడతాయి. దీనికి ప్రధానమైందంటే మనకు విత్తనం ద్వారా వ్యాపించే కొన్ని ఫంగస్ కూడా ఉంటాయి. సో అందుకే మనం ఏంటంటే రోగాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు మనం స్ప్రే చేసుకోవడం గానీ ఇలాంటి చేసినట్లయితే మనం నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేయవచ్చు.
1: చాలా సంతోషం రాజేందర్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ సోయా చిక్కుడులో విత్తనోత్పత్తితో పాటు అధిక దిగుబడికి సూచనలు చెప్పిండ్రు. మరి ఎవరైతే ఈ సోయా సాగు చేస్తున్న రైతులు ఉన్నారో వాళ్ళు ఈ సూచనలు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇప్పటిదాకా సోయా చిక్కుడు విత్తనోత్పత్తిలో అధిక దిగుబడికి సూచనలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చటినరు ముచ్చటపెట్టింది కేలేన్. ఈ ముచ్చటసుక ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు వండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపైన నొక్కండి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండి. ఇది మన భాష మన యాస మన FM ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ. మీరింటున్నారు ఇల్లు యోసం, యోసందారుల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన ఒక వ్యవసాయ గీతాన్ని విందాం.

రైతన్న నాగలి పడితేనే మన అందరి కడుపులు నిండుతాయి. ఆ రైతన్న లేకపోతే ఆరుంగాలాలు కష్టపడే ఏ వ్యక్తి అంటే రైతన్ననే. ఆ రైతన్ననే లేకపోతే ఇక మన నోట్లో ముద్ద ఉండదు.

ఇప్పుడాక టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయ గీతాన్ని విన్నారు. ఇది ఇయాలటి ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమం.

రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పత్తి మరియు సోయా చిక్కుడు పంటల్లో ఎరువులు కలుపు యాజమాన్యం ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది జి రవీందర్. తర్వాత రైతు అంతరంగంలో పత్తి ఇతర పంటల సాగు అనుభవాల గురించి నార్నూర్ మండలం మాఘావ్ షేకుగూడ గ్రామానికి చెందిన రైతు ఆత్రం దినేష్ తో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది యు దినేష్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: డాక్టర్ అరవింద్ గారు. వీరు ఆర్బీఎస్కే లో మెడికల్ ఆఫీసర్ గా సేవలు అందిస్తున్నారు. వారిని అడిగి ఈ ఆర్బీఎస్కే గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ అరవింద్ గారు.
1: నమస్కారం సార్.
0: సార్, ఈ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి మాకు కొంత వివరిస్తారా?
1: మంచిది సార్. ఆర్బీఎస్కే ప్రోగ్రాము రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమము కేంద్ర ప్రభుత్వము మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఎన్హెచ్ఎంలో వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఆర్బీఎస్కేను 2013లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 0 to 18 ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి మనము గణాంకాలు చూసినట్లయితే పుట్టినటువంటి పిల్లల్లో 7% పిల్లలు జన్మసిద్ధ లోపాలు అంటే డిఫెక్ట్స్ ఎట్ బర్త్, పుట్టగానే లోపాలతో పుడుతున్నారు. అలాగే నియోనాటల్ డెత్స్, నవజాత మరణాలు 10% ఉన్నాయి. అలాగే ఇన్ఫాంట్ డెత్స్ బిలో 5 ఇయర్స్, 5 సంవత్సరాలలోపు చనిపోయే శిశు మరణాలు 4% ఉంది. అలాగే డెవలప్మెంటల్ డిలేస్, అభివృద్దిలో ఆలస్యం అయ్యేటువంటి పిల్లల శాతము 10% ఉంది. ఈ గణాంకాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వము పిల్లల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ ఆర్బీఎస్కే అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
0: సార్, ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి?
1: సార్, ఆర్బీఎస్కే ప్రధానంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్, అంటే తొందరగా గుర్తించడము మరియు తొందరగా చికిత్సా పద్ధతులు ప్రారంభించడం. అంటే పిల్లల లోపల ఏదైనా లోపాలు ఉన్నట్లయితే అటువంటి పిల్లలను తొందరగా గుర్తించాలి. ఆ పిల్లలకు తొందరగా చికిత్సా పద్ధతులు మనం ప్రారంభించినట్లయితే శాశ్వత అంగవైకల్యము లేకపోతే శాశ్వత వైకల్యం నుంచి ఆ పిల్లవాడిని మనం దూరం చేసినట్టు అవుతాము. అంతేకాకుండా మనుగడ నుంచి నాణ్యత మనుగడ, అంటే లివింగ్ టు క్వాలిటీ లివింగ్, పిల్లల యొక్క లివింగ్ క్వాలిటీని పెంపొందించడము, అట్లాగే శిశు మరణాల రేట్లు తగ్గించడము ఈ ఆర్బీఎస్కే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
0: మరి ప్రధానంగా ఈ ఆర్బీఎస్కే ఏ అంశాల మీద దృష్టి పెడుతుంది?
1: సార్, ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ప్రధానంగా 4 Ds పై దృష్టి పెడుతుంది. 4 Ds లో మొదటి డి వచ్చేసి డిఫెక్ట్స్ ఎట్ బర్త్, అంటే పుట్టుకతో వచ్చే లోపాలు. 2వ డి వచ్చేసి డిఫిషియన్సీస్, అంటే పోషక లోపాలు. 3వ డి వచ్చేసి డిసీజెస్, అంటే బాల్య దశకు సంబంధించినటువంటి నిర్దిష్ట వ్యాధులు. 4వ డి వచ్చేసి డెవలప్మెంటల్ డిలేస్, అంటే వికాసాత్మక జాప్యాలతో కూడిన వైకల్యాలు. ఈ 4 Dలపై ఆర్బీఎస్కే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది.
0: మరి డాక్టర్ గారు, ఏ వయసు పిల్లలకి ఈ 4D పరీక్షలు చేస్తారు మీరు?
1: యాక్చువల్లీ ఆర్బీఎస్కే ప్రోగ్రాము పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని 0 వయసు నుంచి 18 సంవత్సరాల వయసు గల బాలబాలికలందరికీ కూడా ఈ ఆర్బీఎస్కే ప్రోగ్రాం ద్వారా అంగన్వాడీ పిల్లలకు, అలాగే ప్రభుత్వ పాఠశాలలలో, అలాగే ఎయిడెడ్ పాఠశాలల్లో, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నటువంటి 0 నుంచి 18 సంవత్సరాలు చదువుతున్న పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు మరియు ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసులు అందించబడతాయి.
0: ఆర్బీఎస్కేలో కూడా చాలా విభాగాలు ఉండి ఉంటాయి. అసలు ఎటువంటి విభాగాలు ఉన్నాయి? ఈ విభాగాలు ఒకటినొకటి ఎలా సమన్వయపరుచుకుంటూ మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు?
1: ఆర్బీఎస్కేలో ప్రధానంగా 2 వింగ్స్ ఉంటాయండి. మొదటి వింగ్ వచ్చేసి MHT, అంటే మొబైల్ హెల్త్ టీమ్. దాన్ని సంచార ఆరోగ్య జట్టు అంటాం. ఈ సంచార ఆరోగ్య జట్టు ఒక వెహికల్లో ప్రత్యేకమైనటువంటి ప్రదేశానికి వెళ్లి

0: అంగన్వాడీ గాని స్కూల్కి వెళ్లి అక్కడ పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంచార ఆరోగ్య జట్టులో 4 మెంబర్స్ ఉంటారు. 2 మెడికల్ ఆఫీసర్స్, వారు ఒకరు మేల్ ఒకరు ఫీమేల్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు. వారితో పాటు ఒక ANM అలాగే ఒక ఫార్మసిస్ట్ ఈ 4 కలిపి సంచార ఆరోగ్య జట్టులో మెంబర్స్ గా ఉంటారు. ఇది ఒక సైడ్. ఇంకో సైడ్ వచ్చేసి మనకు డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని ఉంటుంది. సో ఇక్కడ MHC టీమ్స్ మరియు డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ కోఆర్డినేషన్ చేసుకుని పనిచేస్తూ ఉంటాయి. ఈ డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ మనకు ప్రధానంగా జిల్లా ఆసుపత్రుల్లో లేదా వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రుల్లో మనకు ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇవి స్పెషల్ గా RBSK కు అనుబంధంగా ఉండి పనిచేసేటువంటి వైద్య విభాగాలు. ఇక్కడ మనము గమనించినట్లయితే ఒక పెడియాట్రిషియన్ ఉంటారు, ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు, ఒక DAC మేనేజర్ ఉంటారు, డెంటల్ టెక్నీషియన్ ఉంటారు, అలాగే డెంటల్ సర్జన్ ఉంటారు, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్, ఫిజియోథెరపిస్ట్, స్టాఫ్ నర్సు, ఆడియాలజిస్టు, సోషల్ వర్కర్, ల్యాబ్ టెక్నీషియన్, ఇలా 13 రకాలటువంటి స్పెషలిస్టులు ఉండి అక్కడ వారికి ఆయా సర్వీసులు అందించబడతాయి.
1: మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ కార్యక్రమం అప్పుడే పుట్టిన శిశువు నుండి 18 పిల్లల వరకు అని చెప్పారు. మరి అన్ని ఏజ్ గ్రూప్ల వరకు అంటే 18 పిల్లల వరకు పరీక్షల దశలు ఎలా ఉంటాయి?
0: రైట్ అండి, ఇది మంచి క్వశ్చన్ అండి. జనరల్ గా పుట్టగానే ఎలా ఎగ్జామినేషన్ చేస్తారు? జనరల్ గా ఇవి ఒక 4 స్టేజ్లో ఎగ్జామినేషన్ జరుగుతుందండి. ఫస్ట్ దశ వచ్చేసి ఎగ్జామినేషన్ ఎట్ డెలివరీ పాయింట్స్, అంటే శిశువు ఎక్కడైతే జన్మించిందో, అది PSC గాని CSC గాని లేకపోతే పల్లె దవాఖాన గాని ఎక్కడైతే జన్మించిందో దాన్ని 0 వయసు 0 to 48 hours లోపల అక్కడ ఉన్నటువంటి PSC మెడికల్ ఆఫీసర్ లేకపోతే స్టాఫ్ నర్స్ లేకపోతే RBSK టీమ్స్ అక్కడికి వెళ్లి ఆ పిల్లలను విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్, అంటే పుట్టగానే ఏమైనా లోపాలతో పుట్టారా అని ఎగ్జామినేషన్ చేస్తారు. ఇది మొదటి దశ, అంటే పుట్టినప్పటి నుంచి 48 hours లోపల పిల్లల యొక్క పరీక్షలు సంబంధిత డెలివరీ పాయింట్స్ లో జరిగిపోతాయి. రెండవ దశ వచ్చేసి కొన్ని హోమ్ డెలివరీస్ అవుతాయి. ఈ మధ్య కాలంలో హోమ్ డెలివరీస్ కావట్లేదు అనుకోండి, లేకపోతే ప్రైవేట్ డెలివరీ అయినా కానీ, లేకపోతే డెలివరీ అయ్యి డెలివరీ పాయింట్ లో PSCలో CSCలో డెలివరీ డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ 48 hours to 6 weeks వరకు ఆశాలు ఇంటికి వెళ్లి పిల్లల యొక్క ఆరోగ్య పరీక్షలు చేస్తారు. అంటే ఆశాలు ప్రధానంగా మేము ఆశాలకు ట్రైనింగ్ ఇచ్చి విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్, అంటే పైకి కనిపించే పుట్టుకతో లోపాలు ఏమైనా ఉన్నాయా పిల్లవాడి లోపల అని చెప్పేసి పిల్లవాడిని ఎత్తుకొని పరీక్షించి ఏమైనా లోపాలుంటే సంబంధిత మెడికల్ ఆఫీసర్కు లేకపోతే RBSK స్టాఫ్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్ లో మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే పిల్లవాడు ముఖంలో గ్రహణం మొర్రి, అంటే క్లెఫ్ట్ లిప్ కానీ క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వంకర కాళ్ళు ఏమైనా ఉన్నాయా, క్లఫ్ ఫుట్ ఏమైనా ఉన్నాయా, ఇవి ఎవరైనా గుర్తుపట్టేటివి. సో ఆశా కార్యకర్త ఆ ఇంటికి వెళ్లి 48 hours నుంచి 6 weeks ఉన్నటువంటి పిల్లలను ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఉంటారు. దీన్ని HBNC అంటాం, హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్ అంటాం. ఈ హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్ దాదాపు 6 visits ఉంటాయి. ఆశా కార్యకర్త 6 visits చేస్తుంది ఆ పిల్లవాడింటికి. 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 21వ రోజు, 28వ రోజు, 42వ రోజు, 42వ రోజు ఆ పిల్లవాడింటికి వెళ్లి ఆ పిల్లవాడిని ఎగ్జామినేషన్ చేస్తుంది. ఈ HBNC కార్యక్రమంలో భాగంగా ఆ తల్లికి తల్లిపాల యొక్క ఆవశ్యకత మరియు పిల్లవాడికి ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్ యొక్క ఇంపార్టెన్స్, ఆరోగ్య జాగ్రత్తలు ఆశా కార్యకర్త తల్లికి వివరించడం జరుగుతుంది. అలాగే ఒక ఎక్స్ట్రా విజిట్ కూడా ఉంటుంది, అది 7th visit వితిన్ 24 hours ఆఫ్ డెలివరీ. అట్లాగే ఇది రెండవ దశ. రెండవ దశ దాటుకున్న తర్వాత మూడవ దశలో 6 weeks to 6 years. సో 6 weeks to 6 years అంగన్వాడీ సెంటర్స్ లో ఈ పిల్లల యొక్క వైద్య పరీక్షలు RBSK సంచార వైద్య బృందం మొబైల్ హెల్త్ టీమ్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 4వ దశ 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో సంచార వైద్య బృందము మొబైల్ హెల్త్ టీమ్స్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది.
1: దీనిలో భాగంగా వ్యాక్సిన్స్ అన్ని ఫ్రీగానే ఇస్తారా?
0: వ్యాక్సినేషన్ అనేది సెపరేట్ షెడ్యూల్ అండి, అన్ని వ్యాక్సిన్స్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుందండి.
1: అసలు RBSK యొక్క ముఖ్య కార్యాచరణ
0: రైట్, RBSK ప్రణాళిక ఎట్లా ఉంటుందంటే, RBSK వైద్య సంచార బృందము మొబైల్ హెల్త్ టీమ్ ఏదైతే ఉందో ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకుంటుంది. అంటే ఒక నెలవారీ ప్రణాళిక, సంవత్సరవారి ప్రణాళిక ముందు

0: ముందుగానే తయారు చేసుకుని, అంటే ఏ రోజు ఏ అంగన్వాడికి వెళ్తాము, ఏ స్కూల్కి వెళ్తాము, ముందుగానే ఈ ఇన్ఫర్మేషన్ సంబంధిత అంగన్వాడీ సూపర్వైజర్ కు, అంగన్వాడీ టీచర్ కు, అలాగే మండల విద్యాశాఖ అధికారికి, అలాగే స్కూల్ హెడ్ మాస్టర్ కు ముందుగానే వివరాలు తెలపడం జరుగుతుంది. ఆయా రోజుల్లో ముందుగానే తెలపడం వల్ల పిల్లల యొక్క హాజరు శాతం ఎక్కువగా ఉండేలాగా, సంచార వైద్య బృందం వచ్చినప్పుడు అందరు పిల్లలు హాజరయ్యేలాగా ఆ సంబంధిత అంగన్వాడీ టీచర్ గాని లేకపోతే ప్రభుత్వ హెడ్ మాస్టర్ గాని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రధానంగా మేము ఏప్రిల్ మే జూన్ లో అంగన్వాడీస్ ఫస్ట్ విజిట్ చేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ విజిట్ లో భాగంగా 0 to 6 ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఒకసారి ఆరోగ్య పరీక్షలు అన్ని చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఈ వేసవి కాలంలో 0 to 6 ఇయర్స్ పిల్లలందరికీ కూడా అంగన్వాడీలో సాధారణ 4 డేస్ తో పాటు డెవలప్మెంటల్ డిలేస్ మీద ఒక సర్వే చేస్తున్నాము. అలాగే పిల్లలకు 0 to 6 ఇయర్స్ పిల్లలకు ఏవైనా కంటికి సంబంధించినటువంటి సమస్యలుంటే ఆ సమస్యలను కూడా గుర్తించి ఆ పిల్లల యొక్క వివరాలు సేకరించడం జరుగుతుంది. రెండో విజిట్ వచ్చేసి జూలై టు మార్చ్ అంగన్వాడీస్ రెండో విజిట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం స్కూల్స్ అండ్ కాలేజెస్ ఒక టైము విజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ విజిట్ చేసినప్పుడు ఎవరికైనా పిల్లల లోపల సామాన్యంగా చిన్న చిన్న సమస్యలుంటే అక్కడే ప్రాథమిక చికిత్స అందించడం జరుగుతుంది. లేదు 4 డేస్లో ఏదైనా సమస్య మేము గుర్తించినట్లయితే ఆ సంబంధిత బాలుని గాని బాలికని గాని డిఏసి గాని లేకపోతే దగ్గరలో ఉన్న పిఎస్సి గాని సిఎస్సి గాని రిఫర్ చేయడం జరుగుతుంది. ఆర్బీఎస్కే కార్యక్రమము ప్రధానంగా రిఫరల్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. అక్కడ ఉన్నటువంటి వైద్య బృందము పిల్లవాడు లక్షణాలు చెప్పకపోయినా కూడా అతను లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా అని ముందుగానే గుర్తించి ప్రాబ్లం నిజమే కాదా నిర్ధారించుకోవడానికి డిఏసీకి రిఫర్ చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అంగన్వాడీకి 2 సార్లు విజిట్ చేస్తాము, స్కూళ్ళకి 1 సారి విజిట్ చేస్తామని చెప్పారు. ఏంటి ప్రత్యేకమైన కారణం ఉంది అంగన్వాడీ 2 సార్లు స్కూల్ 1 సారి వెళ్ళడానికి, లేకపోతే రొటీన్ లో భాగంగా చేస్తారా?
0: రైట్ అండి, చాలా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జనరల్ గా అంగన్వాడీస్ ఎందుకు 2 సార్లు విజిట్ చేస్తారు, స్కూల్స్ 1 సారి విజిట్ చేస్తారు అనడానికి, ఈ ప్రత్యేకంగా ఏంటంటే 1000 డేస్ ప్రోగ్రామ్ అని ఉంటుంది మనకు. అంటే శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యాక 2 ఇయర్స్ వరకు మొత్తం కలిపి 1000 డేస్ అంటాం. అంటే ఈ 1000 డేస్ లో శిశువు యొక్క నాడీ మండలము 75% డెవలప్ అయిపోతుందంట. సో 75% డెవలప్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత మనము ఆ పిల్లవాళ్ళ లోపల ఏమైనా వైకల్యం మనం గుర్తించినట్లయితే రికవరీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అందుకనే మేము అంగన్వాడీస్ 2 విజిట్స్ ఎందుకు చేస్తాము అంటే అందరి పిల్లలు కవర్ చేయడానికి, మధ్య మధ్యలో డెలివరీస్ అవుతూనే ఉంటాయి, ఏ పిల్లవాడు కూడా మిస్ కాకుండా ఉండడానికి, ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఎర్లీ డిటెక్షన్ కోసము ఈ అంగన్వాడీ సెంటర్స్ ను 2 సార్లు విజిట్ చేయడం జరుగుతుంది.
1: నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి, అది అందిస్తున్న సేవల గురించి మనకి చాలా వివరాలు విపులంగా తెలియజేశారు డాక్టర్ అరవింద్ గారు. డాక్టర్ అరవింద్ గారు, మీకు మరొకసారి ఆకాశవాణి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
0: ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణ శరద్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికిన ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయమిన్నారు. పరిచయకర్త ఎస్ కృష్ణ శరత్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: క్రీడా విశేషాలు.
1: పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా
2: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
3: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
2: 9493921891 మరొక నంబర్ 9491.

0: ஆகாஷவாணி ఆదిలాబాద్ 100.2 FM మనసు నింద సమయం 8 గంటలకు వస్తున్నది. ఉషారు జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకుని మీకు నచ్చిన పాటలు వినొచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబర్లు 08732 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని వచ్చేసి 2300081 ఇంకొక నెంబరు 2950081 ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 8:30 దాకా నడుస్తుంది. హుషారు కార్యక్రమంలో ముందుకెళ్ళిందాం ఇరుముడి చిత్రం నుంచి ఈ పాట. గానం అనంతు, సాహిత్యం శివ నిర్వాణ, కళ్యాణ్ చక్రవర్తి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.
1: శరణమయ్యప్ప.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటున్నారు హుషారు. జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం హుషారు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి దుబ్బగూడ నుంచి ప్రశాంత్ ఫోన్ లైన్ ఉన్నారు. మరి ఇతడు ఫోటోగ్రఫీ చేస్తారట, వారితో మాట్లాడదాం. హలో ప్రశాంత్, హాయ్, ఎట్లున్నావు?
2: నమస్తే,
1: ఎట్లున్నావు? మంచి
2: ఉన్నావా?
1: మరి మస్తు సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు పెళ్లిళ్ళు ఉన్నాయి, రేపు ఎల్లుండి ఉందా మీకు షెడ్యూల్? అయిపోయిందా మరి మీరు ప్రీ వెడ్డింగ్? హల్దీ పెళ్లికి మాట్లాడేసిందిగా. ఇంకా మరి ఎట్లా ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు? మరి మీకు ఎప్పుడు ఉండదు కదా ఫోటోగ్రఫీ, ఎప్పుడు ఉండదు కదా సీజన్, అన్ సీజన్ లో ఏం చేస్తుంటారు? ఇట్లనేగా గడుపుతూ ఉంటారు అన్నట్టు. మంచిది ప్రశాంత్ గారు, ఏ పాట విందాం? ఏ పాట? హలో హలో, బయట వర్షం పడుతుందా? మంచిది, ఆ శబ్దం వినిపిస్తూ ఉంది. మంచిది, మీకోసం పవిత్ర బంధం చిత్రం నుంచి అపురూపమైనదమ్మ ఆడజన్మ అంటూ సాగే ఈ పాట ఎవరి కోసం మరి? మంచిది ప్రశాంత్, నీకోసం, మీ భార్య కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా వినుంటున్నారు హుషారు. జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం హుషారు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి నంద్యాల జిల్లా నుంచి నళిని ప్రియ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అమ్మా. ఎట్లా ఉన్నారు, మంచిగా ఉన్నారా? వర్షం పడుతుందా అమ్మా అక్కడ?
2: వర్షాలేం లేవు గానీ మామూలుగా గాలి దొరకదండి, ఎక్కువ మోడాలు చేస్తుంది గానీ వర్షం లేదండి.
1: తొలకరి జల్లు కురిసిందా లేదా నంద్యాలలో?
2: ఒకసారి కురిసిందండి. మీకు కురిసిందండి?
1: ఇప్పుడు కురుస్తూనే ఉంది ఆదిలాబాద్ లో. ఇది అమ్మా, ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం, అంటే నేషనల్ డాక్టర్స్ డే ఉంది. మీకు బాగా నచ్చిన డాక్టర్ ఎవరు ఇక్కడ మీ ఊర్లో?
2: మాకు నంద్యాలండి.
1: ఆయన అన్ని చూస్తారా?
2: అన్ని చూస్తారండి.
1: మీరు అక్కడికే వెళ్తుంటారా?
2: అక్కడికి వెళ్తానండి.
1: మంచిదమ్మా, ఏ పాట విందా మరి ఇవాళ హుషారులో?
2: భలే దొంగల నుంచి చూశానే, ఓలమ్మి చూశానని సాంగ్ వినిపిస్తుందండి.
1: మంచిదండి, నళిని ప్రియ గారు మీరు కోరిన ఈ పాట మీకోసం.
2: ఓకే, థ్యాంక్స్ అండి.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు, అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటున్నారు హుషారు. జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం హుషారు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి సంగారెడ్డి జిల్లా సిద్ధుల నాగారం నుంచి దుర్గేష్ గారు లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో, నమస్తే దుర్గేష్ గారు. ఎట్లా ఉన్నారు, మంచిగా ఉన్నారా? హలో, వినిపిస్తుందండి? హలో, నమస్తే అండి.
2: నమస్తే, నమస్తే అండి.
1: వినిపిస్తుందా ఇప్పుడు?
2: వినిపిస్తుందండి.
1: ఎట్లా ఉన్నారు, బాగున్నారా?
2: బాగున్నాం సార్.
1: వర్షాలు పడుతున్నాయి అటు సంగారెడ్డి జిల్లా సిద్ధుల నాగారంలో?
2: మామూలుగానే సార్, అంత ఏం లేవు.
1: భారీ వర్షాలు ఇంకా మీకు పడలేదు?
2: పడలేవు, చిన్నగా 2 వర్షాలు పడ్డాయి అంతే.
1: గ్రానైట్ పని,
2: గ్రానైట్ నుంచి గ్రానైట్ టు డిజైన్ వర్క్ చేస్తాం సార్.
1: అంటే ఆ రాయిపై ఇట్లా చెక్కుతూ ఉంటారా?
2: చెక్తుంటాము కిచెన్ లా.
1: మీకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి? అంటే మీకు చెప్తారు వాళ్ళు డిజైన్, మీరు చేస్తుంటారు?
2: అమెరికా పంపుతావు సార్ డిజైన్ డిజైన్.
1: మిషన్ తో చేస్తారా మీరు, చేతులతోనే?
2: మిషన్ తోటి చేస్తాము, చేతులతో కూడా చేస్తాము. అన్ని
1: అన్ని రకాలుగా చేస్తుంటారు?
2: అన్ని రకాలుగా, ఎట్లా అవైలబుల్ ఉంటే అట్లా.
1: ఎట్లా ఏదో వీలైతే దాంతో అట్లా చేస్తుంటారు అనుకుంటా?
2: చేస్తుంటాం సార్.
1: ఎప్పుడు ఉంటాయి టైమింగ్స్, అంటే ఉదయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది?
2: 8 నుంచి 5 గంటల వరకు.
1: మీ ఊళ్ళోనైనా పక్క ఊరికి వెళ్తుంటారా?
2: మేడ్చేలు, అక్కడక్కడ హైదరాబాద్, ఎక్కడ అంటే అక్కడ డిజైన్ ఉంటే అక్కడ పిలుస్తారు.
1: మీకు దగ్గరనే, ఎంత దూరం ఉంటుంది సంగారెడ్డి అంటే? చాలా తక్కువ దూరం ఉంటుంది,
2: 30 కిలోమీటర్ సార్ ఉంటుంది సార్, 30-40.
1: మంచిది దుర్గేష్ గారు, మరి ఏ పాట విందాం?
2: దేవాంతకుడు చెల్లమ్మకు పెళ్లి అంట అన్నయ్యకు సంబుదమ్మ.
1: మంచిది, మరి మీరు కొన్న ఈ పాట మీకోసం.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరుంటున్నారు హుషారు. జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం హుషారు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి బట్టి సవర్గాం గ్రామం నుంచి దత్తు గారు లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే దత్తు గారు.
1: నమస్కారం సార్.
0: ఏం చేస్తుంటారు మీరు? మేస్త్రి పని. ఈరోజు మరి ఫస్ట్ కదా సెలవుగా? ఇంటికాని ఉన్నారా? ఏం చేసిండు మరి ఈరోజు?

0: ఊరి దగ్గర
1: ఏ గుడికి వెళ్ళారు ఈరోజు?
0: వెళ్ళాము, ఊరికి వెళ్ళాము సార్.
1: మంచిదండి. మరి ఈరోజు డాక్టర్స్ డే ఉంది, జాతీయ వైద్యుల దినోత్సవం. మరి మీకు ఏ డాక్టర్ అంటే ఎక్కువ ఇష్టం, ఎందుకు? మంచి
0: విషయం.
1: అవునవును, కరెక్ట్. అందరు డాక్టర్లు
0: దేవుడు సార్. కాళ్ళ నొప్పి ఉంటది, కాళ్ళ నొప్పి డాక్టర్ పెట్టే డాక్టర్, ఆ డాక్టర్ గొప్పని.
1: వెరీ గుడ్,
0: గొప్పని సార్. దేవుడు దేవుడు ఎందుకు దేవుడు అండి సార్, అందరు ఇష్టం సార్.
1: అందరు డాక్టర్లు, ఎందుకంటే మనం ఏ ఏ సమస్యకు ఆ సమస్యకు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే సరైన వైద్యం అందిస్తే ఆ డాక్టర్ దేవుడేగా. మంచి మంచి విషయం చెప్పారు. అంటే కొందరికి ఫ్యామిలీ డాక్టర్ అంటే కుటుంబానికి కూడా ఒక డాక్టర్ ఉంటూ ఉంటారు, వారి సలహాలు తీసుకుని వారు వేరే డాక్టర్ దగ్గర చూపిస్తూ ఉంటారు. మంచి విషయం చెప్పారు దత్తు గారు. ఏ పాట విందాం
0: సార్?
1: ఆలయాన ఆరతిలు. మంచిదండి, మీకోసం సుస్వాగతం చిత్రం నుంచి ఒక మంచి పాటనైతే వినిపిస్తాం. అందుబాటులో ఉంటే వేస్తాము. మరి కుబుసం నుంచే ఇదా అండి? కుబుసం నుంచి మంచిదండి. కుబుసం నుంచి మీరు కోరిన ఈ పాట వేస్తున్నాం, విందాం మరి.
0: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: మరి పుస్తుల బొంగే పెట్టుకోలవచ్చే.
1: ఇది ఇయాల్టి హుషారు. హుషారు కార్యక్రమం నిత్యరాత్రి 8 నుంచి 8:45 వరకు ఉంటుంది. ఇక రేపటి హుషారులో మరిన్ని హుషారైన పాటలు వినొచ్చు. ఈ రోజు రాత్రి 11:30 నుంచి 11:30 మధురిమలో మనసుకు హత్తుకునే మధుర గీతాలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 8:30 కావస్తుంది. మరి కాసేపట్లో భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక.
1: ఈరోజు అనంతపురం జ్ఞానసీమలో నెలకొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు విచ్చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట గవర్నర్ గౌరవనీయులు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, రాష్ట ఆర్థిక శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు, రాష్ట మానవ వనరులు సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ శంకరాచార్య గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉప కులపతి ఆచార్య ఎస్ఏ కోరి, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి, శాసనసభ సభ్యులు, జిల్లా అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతాలాపనతో ఈ స్నాతకోత్సవ కార్యక్రమం ప్రారంభమయ్యింది. కార్యక్రమంలో ముందుగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ శంకరాచార్య తొలి స్నాతకోత్సవాన్ని ప్రకటించారు.
2: On behalf of the entire community of Central University of Andhra Pradesh, I extend a warm welcome to the Honorable President of India and visitor of the university, Srimati Draupadi Murmu. It is a historic occasion, as the Honorable President is gracing this occasion. By virtue of the authority vested in me as Chancellor of the Central University of Andhra Pradesh, I declare the first convention of the university open.
1: Kendriya Vishwavidyalaya Upakulapati Swagatopanyasam Chestu.
3: The most revered and distinguished chief guest, Honorable President of India, Srimati Draupadi Murmuji, esteemed guest of honor, Honorable Governor of Andhra Pradesh, Sri S. Abdul Nazir ji, guest of honor, Sri పయ్యావలు కేశవ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ప్లానింగ్ కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ నారా లోకేష్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్డి అండ్ ఆర్టీజీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అవర్ ఎస్టీమ్డ్ ఛాన్సలర్ డాక్టర్ శంకర్ ఆచార్య, ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్, స్టేట్ లెజిస్లేటర్స్, ఎలక్టెడ్ రీప్రజెంటేటివ్స్, మెంబర్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అకాడమిక్ కౌన్సిల్ and finance committee, register, staff, heads, deans of the department, invited dignitaries, graduating students, proud parents, media friends, ladies and gentlemen. I extend a warm welcome to all of you to the first convocation of the CUAP. I express my deepest gratitude to the Honorable President of India, Srimati Draupadi Murmuji, for graciously accepting our invitation and blessing this historic occasion. Madam, we are deeply honored to receive you on your maiden visit to the university as its visitor. Your august presence will forever remain a cherished milestone in the history of CUAP.
1: Swagatopanyasam anantaram Rashtrapati Gauravaneeyulu Srimati Draupadi Murmu garu aaya vibhagalalo pratibha ganapachina vidyarthulaku bangaru patakalanu andajesaru. రాష్ట గవర్నర్ గౌరవనీయులు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు మాట్లాడుతూ, తనకు ఈ తొలి స్నాతకోత్సవంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం ద్వారా విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకోవాలని అన్నారు.
4: ఐ డీమ్ ఇట్ ఎన్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ద సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హియర్ టుడే ఇన్ ద ఆగస్ట్ ప్రెసెన్స్ ఆఫ్ రెస్పెక్టెడ్ రాష్ట్రపతిజీ అండ్ డిస్టింగ్విష్డ్ గెస్ట్ seated on the dais of the dais. The first convocation of the Central University of Andhra Pradesh will remain etched as a key milestone in the history of the university. The Rayalaseema region in which the university was established in 2018 has immense historical significance as it forms the part of the Vijayanagara Empire ruled by the majestic emperor Sri Krishna Devaraya. The Rayalaseema region is also known for its rich mineral deposits and as a hub of sericulture and horticultural crops.

0: manufacturing, research, healthcare, agriculture, and entrepreneurship. The world does not need more people waiting for opportunities. It needs more people who will create opportunities. Don't aspire to become only job seekers. Aspire to become job creators. Build enterprises. Build innovations. Build solutions. Build hope for others. And build Bharat.
1: కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారత రాష్టపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట చరిత్రలో రాయలసీమకు ప్రత్యేక స్థానం ఉందని, విజయనగర రాజుల కాలంలో సాంస్కృతికంగా పరిడ వెళ్లిందని, అలాగే మాజీ రాష్టపతులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఇక్కడ ఆర్ట్స్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేశారని, అలాగే డాక్టర్ నీలం సంజయ్ రెడ్డి గారు ఈ ప్రాంతం వారేనని గుర్తు చేసుకున్నారు. ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం చరిత్రలో ఈరోజు మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
2: ఐ ఎమ్ డిలైటెడ్ టు బి విత్ యు టుడే ఇన్ ద హిస్టారిక్ సిటీ ఆఫ్ అనంతపురం. దిస్ డిస్ట్రిక్ట్ ఆక్యుపైస్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నోన్ ఫర్ ఇట్స్ రిచ్ హెరిటేజ్ అండ్ ద ఇంప్రెసివ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది విజయనగర్ ఎంపైర్. I am happy to share that it is also associated with two of my distinguished predecessors. Dr. Sarvepalli Radhakrishnan taught at the government college here, while Dr. Neelam Sanjeev Reddy held from this district. Both are remembered as great sons of India whose lives continue to inspire us. Dear students, as you celebrate your achievements today, I urge you to pause for a moment to remember the people who made your journey possible. Your success is the result of your own hard work, but it has also been shaped by the sacrifices of your parents, the guidance of your teachers, and the support of society. Therefore, you have a responsibility to give back to the society. Whether you become entrepreneurs, generating employment, scientists, driving innovation, public servants working for the people, or philanthropists serving society, let your learning become a source of strength for the underprivileged. Dear students, you are going to begin your careers at a transformative juncture when India is moving confidently towards becoming a developed nation by 2047. This vision of Viksit Bharat can be realized only through the energy, talent and commitment of our youth. Each one of you is an architect of that future. Whatever path you choose, you should pursue excellence and dedication and integrity. Internalizing ethical values will be of the greatest help. Honesty, compassion, empathy and respect for nature are not only lofty moral ideas.
1: చివరిగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఎస్బి కివడే గారి వందన సమర్పణతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
3: మీరింతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ కుమారి కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీయుతులు వి జానకినాథ్ రెడ్డి, వై వేణుగోపాల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
4: ఇంతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 9:30 దాటి 4 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా నవలతో కార్యక్రమం. నవలతో కార్యక్రమం ప్రతి మంగళ బుధవారాల్లో రాత్రి 9:30 మళ్ళా బుధ గురువారాల్లో పొద్దుగల 8:30 పునఃప్రసారం ఉంటుంది. ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవలా ధారావాహిక పఠనం 50వ భాగం, రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివినది సుమనస్పతిరెడ్డి.

0: మన్యమంతా చాటింపులు వేస్తున్నారు బారికలు. మన్యప్రజలను నిరాయుధులను చేయాలని ఆగమేఘాల మీద వచ్చిన ఆదేశం మేరకు వినిపిస్తున్న చాటింపులు అవి. కొండ ప్రజలకు మైదాన ప్రాంతాల వారి మాదిరిగా లైసెన్సులు అవసరం లేదు. ఇప్పుడు ఆ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కొండవాళ్ల దగ్గర ఏ ఒక్క ఆయుధం అందుబాటులో ఉన్నా సరే అది కొండ దళాన్ని బలోపేతం చేస్తుందని భయం. నడిబొడ్డున నిలబడి బారిక మోగిస్తున్న డప్పు గంగరాజు మాడుగుల అంతా వినిపిస్తోంది. ఊళ్ళో చాలామంది చావడి దగ్గరికొచ్చారు. వాళ్లలో డొలబుడు కూడా ఉన్నాడు.
1: ఇందుమూలముగా తెలియజేయినదేమనగా, గూడెం పాడవ తాలూకాల మొదలు మైదానాలలో మాడుగుల దాకా నివసించి ఉన్న ప్రభుత్వ విధేయులు ప్రజలకు తెలియజేయునది ఏమనగా, తుపాకులు, పిస్తోళ్లు, తుపాకీల కత్తులు, పట్టాకత్తులు మొదలైనవి కలిగి ఉన్నవారు వాటిని వెంటనే కృష్ణదేవిపేట, చింతపల్లి, పాడేరు పోలీస్ స్టేషన్లలో ఏదో ఒకచోట అప్పగించాలని పోలీసు వారు ఆదేశిస్తున్నారు. ఇవి సమర్పించిన వారికి సబ్ ఇన్స్పెక్టర్ దొరవారు రసీదు చీటీ కూడా ఇస్తారు. ఈ ప్రకటనను ధిక్కరించి ఎవరైనా ఆయుధాలతో బహిరంగంగా తిరిగితే వారు తీవ్ర ప్రమాదంలో పడతారు. ఎందుకంటే ఆయుధాలు తీసుకెళ్తున్న వారంతా పితూరీకి చెందిన వారని బ్రిటిష్ ప్రభుత్వం భావించవచ్చు, కాల్చి చంపవచ్చు. త్వరలో మలబారు ప్రత్యేక పోలీసులు వస్తున్నారు కాబట్టి ఆయుధాలు అప్పగించే పని వెంటనే పూర్తి చేయవలసిందని పోలీసు వారు ఆదేశిస్తున్నారు. మలబారు దళానికి విశేష అధికారాలు ఇవ్వాలని సర్కారు వారు నిర్ణయించారు. మలబారు పోలీసులు చాలా కఠినంగా ఉంటారని, ప్రతి ఇల్లు తనిఖీ చేస్తారని, ఆ సమయంలో ఆయుధాలు దొరికితే తీవ్ర పరిణామాలు తప్పవని కూడా పోలీసు వారు హెచ్చరించడమైనది.
0: సాయంత్రం తన చేను పక్కనే ఉన్న గుడిసెలో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు ఒంటరి డొలబుడు. ఎకరం చేను మధ్యగా చిన్న దిబ్బ, దానిమీద 10-15 బొంగులతో చిన్న వెదురు పొద. ఆ వెదురు బొంగుల మధ్య నుంచి కనిపిస్తోంది చేనుకు అవతల ఉన్న వెట్టి బంగ్లా. తనలాగే ఎవరూ లేక వెలవెలబోతోంది. అప్పుడొచ్చాడు పెంటుగాడు. వచ్చి రావడంతోనే అన్నాడు,
2: భద్రంరా డొలబుడు, మలబారు దండు వస్తదంట. ఆ సైన్యం చాలా కిరాతకమైనదంట. రామరాజు దళంలో ఎవరున్నారో అందర్నీ పట్టేస్తదంట. కొంచెం జాగ్రత్తగా ఉండరా అన్నాడు పెంటుగాడు.
3: ఎవడు చెప్పాడ్రా అన్నాడు డొలబుడు.
2: బారికగాడు మునసబుతో చెబుతుంటే ఇన్నాను అన్నాడు పెంటుగాడు.
3: పెంటు, ఆసికాలికి నేనే దొరికానా అన్నాడు బాధగా డొలబుడు.
2: అబద్ధం కాదురోయ్, సత్య ప్రమాణకంగా చెప్తున్నా అన్నాడు నమ్మకంగా పెంటుగాడు.
3: నిజమేనా అన్నాడు కొంచెం భయంగా డొలబుడు.
2: బొమ్మెత్తు పొద్దుకాడా, ఆయనెవరో పెద్ద అధికారి, గూడెం వచ్చాట, ఇదే పని మీద అన్నాడు పెంటు.
3: ఆ ధోరణి నేను కూడా చూశాను అన్నాడు డొలబుడు.
0: ఇప్పుడేమో బారిక చాటింపు, మలబారు దండు రావాలంటే జనం కాడా తుపాకులు, కత్తులు, కటార్లు ఉండకూడదని షరతు పెట్టారంట అన్నాడు పెంటు.
3: అదా అన్నాడు డొలబుడు అమాయకంగా.
0: ఆ రోజు నుంచి డొలబుడు పెద్దగా కనిపించడం లేదు ఊరి వాళ్లకు. ఎప్పుడు వెళ్లినా ఇంటికి గుండం కనిపించేది. దాదాపు 20 రోజులు గడిచిపోయాయి. 2 పటాలాల మలబారు దండు మన్యానికి వచ్చింది. వాళ్ల వెంటే హింసాకాండ కూడా వచ్చింది. కొంచెం అనుమానం ఉన్నా కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అందుకే ఇంతకాలం కొండదళంతో కలిసి తిరిగిన వాళ్లు చాలామంది ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. అలాంటి ఇళ్లు వెతికి వెతికి తగలబెడుతున్నారు. గ్రామంలో నడిబొడ్డుకు తీసుకువచ్చి కట్టేసి రక్తాలు కారేటట్టు, తోళ్లు ఊడేటట్టు కొడుతున్నారు కొండదళం ఆచూకీ చెప్పమని. వాళ్లు వెళ్లిన దారిలో కనీసం 1-2 పాకలు దగ్ధం కాక తప్పడం లేదు. ప్రజల ఒళ్ళు హూనమైపోతోంది. వండుకున్నదేదీ మిగలడం లేదు. గొర్రెలు, మేకలు, కోళ్లు దర్జాగా తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ రోజు ఎక్కడి నుంచి వచ్చాడో మరి, అర్ధరాత్రి దాటుతుండగా నెమ్మదిగా వచ్చి తన ఇంటి అరుగుమీద కూర్చున్నాడు డొలబుడు. వెన్నెల రోజులు, కొంచెం చలిగా ఉంది. ఆకాశంలో మబ్బులు గమ్యం ఎరగనట్టు పోతున్నాయి. ఒక్కొక్కసారి చంద్రుడి మీద వస్తే వెన్నెల మసకబారుతోంది. మబ్బు తప్పుకోగానే మళ్ళీ వెన్నెల పిండారబోసినట్లు విరుస్తోంది. ఇంటి లోపలికి వెళ్లాలంటే పోలీసులు ఇల్లు చుట్టుముడతారేమోనని భయం. కొద్దిసేపు అలా ఆలోచిస్తూనే కూర్చున్నాడు, చుట్టూ చూస్తూ. ఒక్కసారి గట్టిగా గాలి వీచింది. చేను మధ్యలో ఉన్న వెదురు పొద బొంగులు ఉరుసుకుంటూ శబ్దం చేస్తున్నాయి. ఆ గుబురు ఇప్పుడు కొంచెం పలసబడింది. 4 రోజుల క్రితం డొలబుడే 3-4 బొంగులు నరికేశాడు. వెన్నెల బాగా మసకబారింది. మబ్బు పట్టేసింది దట్టంగా. లోపలికి వెళ్లి పడుకుందామని అనుకున్నాడు డొలబుడు. శరీరం అంతా అలసటగా ఉంది. లోపలికి వెళ్లి గొంగడి తెచ్చుకుందామన్నా భయపడుతున్నాడు. అరుగుమీదే కునికిపాట్లు పడుతూ గడుపుతున్నాడు. అప్పుడే దూరంగా వినిపించింది కోలాహలం. హఠాత్తుగా ఉలిక్కి పడినట్టు తెలివి తెచ్చుకుని చుట్టూ చూశాడు డొలబుడు. కొండమీద నుంచి ఊళ్ళోకి వచ్చేదారి వెంటే దిగుతోంది దండు. ఆ పెట్రోమాక్స్ లైట్లు, 2-3 బ్యాటరీ లైట్లు, అవన్నీ దండుకు సంబంధించినవే. కొండదారి దిగుతూ గ్రామంలోకి వస్తున్నారు. 2 నిమిషాలు పరిశీలించి చూశాడు. ఒక్కసారిగా బిక్క చచ్చిపోయాడతడు. దండు తన ఇంటివైపే వస్తోంది. ఒక్కసారిగా వెన్నులో నుంచి వచ్చింది చలి. పై ప్రాణాలు పైనే పోయాయి. చుట్టూ చూశాడు. లోపలికి వెళదామని లేచి మళ్లీ చతికిలబడిపోయాడు. దండు దగ్గరగా వస్తున్న కొద్దీ పెరిగిపోతోంది భయం. మెదడు మొద్దుబారిపోతోంది. ఓ మబ్బు వచ్చి చంద్రుణ్ణి కమ్మేసింది ఆకాశంలో. మళ్లీ చీకటి. ఇప్పుడా పెట్రోమాక్స్ లైట్లు, బ్యాటరీ లైట్లు మరింత కాంతిమంతంగా కనిపిస్తున్నాయి. 2 నిమిషాలు గడిచాక నెమ్మదిగా మబ్బు తొలగుతోంటే వెన్నెల పరుచుకుంటోంది అక్కడంతా. మాటలు ఇంకాస్త స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఒక నిర్ణయానికి వచ్చినట్టు లేచి నిలబడ్డాడు డొలబుడు. ఎండిన ఆ చేనుకు అడ్డంబడి వడివడిగా అడుగులు వేసుకుంటూ ఆ విదురుపుత దగ్గరగా వెళ్లాడు. 4 రోజుల క్రితమే నరికి పెట్టాడక్కడ. వెన్నెట్లో స్పష్టంగా కనిపిస్తోందిప్పుడు. తన మోకాళ్ల పైభాగం వరకు ఎత్తు చూసి నరికిన వెదురు బొంగు. దాని కొస శూలంలా ఉంది. అంత జాగ్రత్తగా చెక్కేశాడు. పోలీసులు వస్తున్న వైపు చూశాడు డొలబుడు. ఇంకా దగ్గరగా వచ్చారనిపించింది. ఆకాశం కేసి చూశాడు ఆందోళనగా. గ్రామదేవతను తలుచుకున్నాడు భక్తిగా. మొలతాడులో నుంచి గోచి వెనక భాగం కిందికి లాగేశాడు. ఇంకొంచెం దగ్గరయ్యారనిపిస్తోంది పోలీసులు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. పిరుదులు ఎడం చేసి గుదాన్ని ఆ వెదరు బొంగు కొసమీద ఆంచాడు అతడు. అంతే, కాళ్ళు 2 ఒక్కసారిగా పైకెత్తేశాడు. ఒక పెనుకేకతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. అడవి ఉలిక్కిపడినంత హృదయ విదారకమైన కేక. మళ్లీ చంద్రుణ్ణి కప్పేసింది మబ్బు. కొన్ని నిమిషాల్లోనే దూరంగా మెరుపు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే చినుకులు. వెట్టి బంగ్లాను వెతుక్కుంటూ వచ్చిన మలబారు దండు చినుకులు ప్రారంభమవుతూ ఉండగానే లోపలికి దూరిపోయారు.
1: అమ్మయ్యా, ఇది ఇక్కడ ఉండడం బాగా పనికొచ్చింది.
0: 1/2 గంట తర్వాత కుంభవృష్టి కురిసింది. కొద్దిసేపటి తరువాత బయలుదేరదామని చూస్తే వర్షం ఎక్కువైనట్టనిపించింది. లోపలే వెచ్చగా పడుకున్నారు. వర్షం ఎప్పుడో వెలిసిపోయింది. తెల్లవారి వెలుగు వచ్చింది. ఆ దారిన పోతూ ఎవరో చూశారు ఆ దృశ్యాన్ని. చేనంతా వర్షం నీటితో నిండుంది. వెదురు పొద ఉన్న ఆ చిన్న దిబ్బ నెత్తుటి పూత పూసుకుని ఎర్రబడింది. బొడ్డు కింద మొలతాడు నుంచి డొలబుడి మర్మాంగం మీదుగా వేలాడుతోంది గోచి. రక్తంలో సగం తడిసిన తెల్ల జెండాలా ఉంది. వెదురు బొంగు డొలబుడి గుదం గుండా చాలా లోపలికి చుచ్చుకుపోయింది. వర్షానికి తడిసిన అతడి పొడవాటి వెంట్రుకలు ముఖాన్ని కప్పేశాయి. లేకపోతే చావుకు ముందు ఎంతటి నరకయాతన అనుభవించాడో అతడి ముఖం చూస్తే తెలిసేది. పళ్ల మధ్య ఇరుక్కుపోయింది నాలుక. తను జీవిస్తున్న కాలం ఎంత క్రౌర్యమైనదో దర్శించి విచలితమైపోయినట్టున్నాయి. ఉబికి వచ్చిన కనుగుట్లు, నెత్తురంతా పోయిన శరీరం పాలిపోయింది. డొలవుడు కొర్రుదిగి చచ్చిపోయాడు. భయం, భయానికి తట్టుకోలేక కొర్రుదిగి దారుణంగా చనిపోయాడు. కృష్ణదేవిపేట పోలీసు శిబిరం స్తబ్దుగా ఉంది. ఎండవేడిక లేకపోతే రామరాజును అరెస్టు చేసిన తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠతోన అర్థం కావడం లేదు. మన్యాన్ని ఇంత భయపెట్టిన వాళ్ళం, మమ్మల్నిప్పుడు ఇంత భయం ఎందుకు ఆవహించింది? ఒక్కసారిగా ప్రశ్నించుకున్నాడు ఫర్బీస్. రామరాజును కృష్ణదేవిపేటకు చేర్చే సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆ భయం పెరిగిపోతోంది. స్పెషల్ కమిషనర్ దగ్గర నుంచి కింది స్థాయి కానిస్టేబుల్ వరకు అనుక్షణం ఉత్కంఠ, ఏదో తెలియని భయం. ఈ రెండేళ్లు అక్షరాల మన్యంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఎట్టకేలకు తాము గెలిచినట్టు సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తున్నా భయం భయంగానే ఉంది. ఏ మూల నుంచి ఏ కొండదళం దాడి చేస్తోందోనన్న భీతి ఈ క్షణంలో మరింత పెరిగింది. ఇన్నాళ్ళు మేం భయపెట్టాం, గెలిచినా భయపడుతున్నాం, ఇదేమిటో అనుకున్నాడు ఫర్బీస్. అరెస్టై వచ్చిన రామరాజును స్పెషల్ కమిషనర్ ఎక్కడికి తీసుకువెళ్తాడు, ఏం చేస్తాడు? ఇంతకీ ఇంకా దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న వాళ్ళు రామరాజు అరెస్టుతో ఎలా స్పందిస్తారోనన్న ప్రశ్నే ఫర్బీస్ను బాగా వేధిస్తోంది. వైర్లెస్ సెట్ను విడిచిపెట్టి వెళ్లాలన్న ధైర్యం చాలడం లేదు, అంత ఉత్కంఠ.

ఇప్పటిదాక నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 50వ భాగం విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివినది సుమనస్పతి రెడ్డి. ఇదే భాగాన్ని రేపొద్దుగల 8:30 మళ్ళా వినొచ్చు. ఈ కార్యక్రమం ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇది ఇయాలటి నవలతో కార్యక్రమం. నవలతో కార్యక్రమం ప్రతి మంగళ బుధవారాల్లో రాత్రి 9:30 మళ్ళా బుధ గురువారాల్లో పొద్దుగల 8:30 పునఃప్రసారం ఉంటుంది. ఇక రేపు రాత్రి 9:30 బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత జి సూరమౌళి వచన రచన నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి సూరారం శంకర్ కవితా పంక్తులు ప్రసారమవుతాయి. చదివినది ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మనస్సు నిండ సమయం 9:45 దాటి 14 సెకండ్లు. ఇప్పుడు చెవికింపు లలిత వాద్య సంగీత కార్యక్రమంలో గణేష్ కుమరేష్ స్వరరచనలు వింటారు. ప్రపంచ ప్రఖ్యాత వయోలిన్ ద్వయం అన్నదమ్ములిద్దరూ కర్ణాటక సంగీత విద్వాంసులు ఆర్ గణేష్, ఆర్ కుమరేష్. వీరి తండ్రి టిఎస్ రాజగోపాలన్, వీరు కూడా వయోలిన్ విద్వాంసుడు. వీరు 4 ఏళ్ల వయసు నుండే కచేరీలు చేయడం మొదలుపెట్టారు. వీరు విడుదల చేసిన ముఖ్యమైన ఆల్బమ్లు కర్ణాటిక్ చిల్స్ విత్ గణేష్ కుమరేష్, ద బెస్ట్ ఆఫ్ గణేష్ కుమరేష్, రాగ వయోలిన్ డ్యూయెట్, లైవ్ కాన్సర్ట్, ఇవన్నీ కూడా వీరు ఆల్బమ్లు విడుదల చేశారు. అదేవిధంగా ప్రదర్శనలు ఇచ్చారు. ముందుగానైతే ఈ రచన విందాం.

100.2 FM మనస్సు నిండా చెవికింపు లలిత వాద్య సంగీత కార్యక్రమంలో గణేష్ కుమరేష్ స్వర రచనలు వింటున్నారు. ఇప్పుడు మరో రచన.

ఇప్పుడు దాంక చెవికింపు లలిత వాద్య సంగీత కార్యక్రమంలో గణేష్ కుమరేష్ స్వరరచనలు విన్నారు. ఇది ఇయాలటి చెవికింపు కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం రాత్రి 9:45 ఉంటుంది. ఇక రేపు రాత్రి 9:45 ఫిల్మీ గానే హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 గంటలు దాటి 42 సెకండ్లు. ఇప్పుడు మావా. మావా అంటే గోండీలో మనది అని అర్థం. ఆదివాసీల కథాగానాలు వినిపించే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో గుడిహాత్నూరు మండలం పూనాగుడ గ్రామానికి చెందిన సెడమకి రాములు బృందం వినిపించే గెడాం రామ్జీ రాజు కథాగానం 3వ భాగం ఇంటర్వ్యూ.

ఎస్కే చంద్రబాబు సార్ రాజల బతలింతోర్ నేను నేత మోతి సొత్త బతి వాసెల్లే రణ మహనే గాత బతి నేత మోతి వాసెల్లే ఎంట సొంజి ఎంటన్ వాంతోని చెక్కిత నేత మోతి వాసెల్లే చెక్కే చంద్ర అక్బర్ సావు రాజా నేను విచారికితో పెట్టిత బూది ఆస్తో అని ఫోన్ కేసక్ మంతో మహాసుడా పెట్టిత బుద్ధి ఆస్తోర్ అని కర్ల బోన్ కేసర్ మంతోర్ అని స్కేంజ సలం సోమ కేంజ రసలం సోమతోర్ అని సలం సోమాన్ బాతల్ కేనే కే బాతల్ ఆసేర్ మంత సలం సోమాన్ వర ర సోమ వర వర అని సలం సోమ సరే కే బోనే ఉడికి సెలే బతి సలం సోమన్ ఉడికి మంతైనే కే సలం సోమాన్ సలం సోమాన్ బాతల్ పూసుకినే కే బతలా శర్మంత బది విచారితే సలం సోమా సొంజి మాత్రం నాలుగు నా నాలుగు ఆట రోజు కాత ఆడపక్ పందరు వాడాత పవన్ మానాత ఉంది మానేత రణ మహనేత సలం సోమా అని కర్ల మాత్రం నిమే పోతి సోమా బస్కే వాకే తవేనైకే నాలుగు రోజుకి మంచి వాంతో నా బాటో చూడతా బాయ చూడతా పాంత నాలుగు రోజుకి మంచి వాంతనిత వెళ్ళ జట్టు వాతో సోమా నాలుగు రోజుకి మంచి నిజకి వాంత నిజకి వేస్తా తాం సాటి నా సుటికి శివాతో అని కర్ల బతల్ కీతనే తమూతి అంగి టోపి తలాడికి తని ఆ కర్లే అంగి టోపి తలాడికి మనగట్ వారిని లాడికి అని కచూరి తెగ సొత్త కచూరి తెగ సొంజి కర్లే మాత్రం జీవ వాడతా జీవ వాడితే రాజన్ గ సొంజి బతాలి జర్మంత బదివి చేరితే అని కర్లే మాత్రం రోన్ సొత్తికి చల్లితే రోన్ నన్న మాత్రం సొత్తన్ ఆంగి టోపి తలాడికి తోన్ మనగట్ వారిని లాడికి తన బట్టి ఇకే వాతోన్ కచూరి తెగ బస్కే సూడికి తప్ప మతబో నేత మోతి జీడామ్ రామ్జీ బస్కే సూడికి తప్ప మత అని కచూరి తెసోనికి బతలా శర్మంత రాజల్ కచూరి కనబడి కేతోర్ అని రాజ్యసభ హిందూర్ సభ బతల్ తాక్షేమంత సభ కచూరి తెగ బతుర నాలుగు గోటి చొకోడా నాలుగు గోటి వాయిట్నా రాజలోకురా రాజగోటి దేవులోకురా దేవగోటి తాక్షేమనికి బతలా శర్మంత రాజల్ చూడుతో అని పబ్లిక్ నాగబడే మంతో రాజల్ చేన్ బాన్ భేటే మాను రాణి సొత్త బదివి చారితే అని సొందాను కాదు కర్లే మాత్రం బేందాకే కచూరి అనేకే బేందాకే కచూరి అత్తకే సొత్తో అని బేకే వాతి నేకే నీవ యమునల్ వాతో నిత అని కర్లే మాత్రం నీవ యమునల్ వాతో నిదికే కరిచి తోర్ గేడా బ్రాంజీ

మావా కార్యక్రమం. ఇక రేపు రాత్రి 10 గంటలకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిత్ జితేంద్ర అభిషేకి గాత్రం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10:31 దాటి 40 సెకండ్లు. ఇప్పుడు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగలిందా చెన్నై లవ్ స్టోరీ చిత్రం నుంచి ఈ గీతం. గానం కార్తిక్, సంగీతం మణిశర్మ, సాహిత్యం అనంత శ్రీరామ్.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరుంటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం స్వప్నవేణువేదు సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే అంటూ సాగే ఈ గీతం రాబోయే చందమామ చిత్రంలోనిది. మధురగానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర, సంగీతం మణిశర్మ, సాహిత్యం వేటూరి సుందరరామ్మూర్తి.

इति मनभासा मनयासा मन एफएम आकाशवाणी आदिलाबाद 100.2 एफएम मनसु निंडा मेरंटुनरु मधुरिमा मनसुकु हत्तुकुने मधुर गीताल कार्यक्रमम कार्यक्रमंलो इपटिंदा देवुडु वरमिस्ता करुणिस्ताडनि వరాలు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు అంటూ ఓ ప్రేమికుడు తన ప్రేయసి దొరికిన సందర్భంగా పాడుకుంటున్న పాట ఇది. ఈ పాట ప్రేమకథ సినిమాలోనిది. గానం రాజేష్ కృష్ణన్, అనురాధ శ్రీరామ్, సంగీతం సందీప్ చౌత, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు మధురిమ మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నీగూడు చెదిరింది అంటూ సాకే ఈ గీతం. నాయకుడు సినిమాలోనిది, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సంగీతం ఇళయరాజా, సాహిత్యం రాజశ్రీ.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు నీ లీలలోనే ఒక హాయిలే, నీ ప్రేమ లాలనలోనే ఒక మాయలే అంటూ సాకే ఈ గీతం ఉమా చండి గౌరీ శంకరుల కథ చిత్రంలోనిది. ఈ మృదుమధుర యుగల గీతాన్ని ఆలపించిన వారు ఘంటసాల సుశీలమ్మ, సంగీతం అందించినది పెండ్యాల నాగేశ్వరరావు, గీతరచన పింగళి నాగేంద్రరావు.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ వింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఆఖరిగా విందాం, అందాల చిందు సీమలో ఉందాములే హాయిగా, ఆనంద సీమ ఈ లోకము, ఈ తీరుగనే నీవు నేను ఏలేము హాయిగా అంటూ రాజనందిని చిత్రం కోసం మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు అద్భుత సాహిత్యానికి ధీటుగా సారాలందించిన వారు టీవీ రాజు, గానం ఏఎం రాజా జిక్కీ.

ఇది ఇయాలటి మధురిమ కార్యక్రమం. మధురిమ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 10:30 నుంచి 11:00 దాకా మధురమైన గీతాలు ప్రసారమవుతాయి. ఇక రేపు రాత్రి రేపటి మధురిమ కార్యక్రమంలో 10:30 మధురమైన గీతాలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వాతావరణ సూచన. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం కురిసింది. ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 86% ఉన్నది. జిల్లాలో గంటకు 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి మధ్యస్థంగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఇది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపొద్దుగల 6:10 ప్రార్థనలో శ్రీ షిర్డీ సాయిబాబా భక్తి గీతాలు వింటారు. పొద్దుగల 7:15 విజ్ఞానం వినోదం సమాచారం అందించే అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం, రొమ్ము క్యాన్సర్ వ్యాధి లక్షణాలు జాగ్రత్తలు ఆదిలాబాద్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది కేలిని. తర్వాత న్యాయం చట్టం, మహిళలకు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నుండి రక్షణ, ఈ అంశం గురించి ఆదిలాబాద్ కు చెందిన న్యాయవాది బొల్లారం సుధీర్తో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది సి ప్రియాంక. తర్వాత నాలో ఊట్నూర్, కవి రచయిత గోపకాని రవీందర్ ప్రసంగం ఉంటుంది. రేపొద్దుగల 8:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవలాధారావాహిక పఠనం 50వ భాగం ఇంటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివినది సుమనస్పతి రెడ్డి. రేపొద్దు 5:30 కతిందాం, పిల్లల కోసం కథలు నేర్పించే కార్యక్రమంలో అమ్మ మాట తేనే మూట కథల సంపుటి నుండి నీవి కానివి నీకెందుకు సోమయ్య తెలివి కథలు ప్రసారమవుతాయి. రచన ఆకిళ్ళ వెంకట సుబ్బలక్ష్మి,

కథలు వినిపిస్తారు టీ స్రవంతి. తర్వాత మా తాత చెప్పిన మా మంచి కథలు, కథల సంపుటి నుండి ఆమ్లెట్ డామ్లెట్ కథ ఉంటుంది. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథను వినిపిస్తారు ఎం వాణి. రేపు పొద్దుట 5:45 లలిత సంగీతం కార్యక్రమంలో ఎంఎస్ రామారావు పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. రేపు పొద్దుట 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన చహకటి రవి బృందం పాడిన సామాజిక గీతాలు రెండో భాగం ప్రసారమవుతాయి. ఆ తర్వాత జైనత్కు చెందిన బన్పెల్లి లింగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలు వింటారు. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పత్తి మరియు సోయా చిక్కుడు పంటల్లో ఎరువులు కలుపు యాజమాన్యం ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చటపెట్టింది జి రవీందర్. తర్వాత రైతు అంతరంగం, పత్తి ఇతర పంటల సాగు అనుభవాల గురించి నార్నూర్ మండలం మాగావ్ షేకుగూడ గ్రామానికి చెందిన రైతు ఆత్రం దినేష్తో ముచ్చటపెట్టింది యు దినేష్. రేపు రాత్రి 9:30 బాసరుచులు ప్రముఖ రచయిత జి సురమౌళి వచన రచన నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి సూరారం శంకర్ కవితా పంక్తులు వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. రేపు రాత్రి 10:00 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిత్ జితేంద్ర అభిషేకి గాత్రం వింటారు. ఇక రేపు రాత్రి 10:30 మ్యాచ్ పూర్తయ్యే వరకు ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 2026లో భాగంగా లండన్లోని ది ఓవల్ క్రికెట్ మైదానంలో జరిగే రెండవ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ వ్యాఖ్యానాన్ని 100.2 ఎఫ్ఎం సెట్పై వినొచ్చు. ఇక రేపటి సినిమా పాటలు ఎలా చూసుకున్నట్లయితే పొద్దుగల 8:45 వరకు సింగిడి, పొద్దుమట 5:00-5:30 దాకా మాట చెప్పుండ్రి పాటి నుండి, రాత్రి 8:00-8:45 వరకు ఉషారు, రాత్రి 10:30-11:00 దాకా మధురిమ కార్యక్రమం వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 11:03:50. ఇంతటితో ఈనాటి ప్రసారం సమాప్తం. తిరిగి 100.2 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం పై, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై, ప్రసార భారతి ఆన్లైన్ పై రేపు పొద్దుగల 5:00 కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.